శ్రోతలందరికీ నమస్కారం. ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్పై మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, వైశాఖ మాసం 16వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, మే నెల 6వ తేదీ బుధవారం. నిలయంలో సమయం 5 గంటల 58 నిమిషాలు దాటి 37 సెకండ్లుగా వస్తుంది. శుభోదయం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: శ్రోతలకు నమస్కారం. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు. చదువుతున్నది కేసుగుణ. అన్ని రాష్ట్రాలకు న్యాయమూర్తులను సిఫార్సు చేసే ప్రక్రియలో భాగంగా నిన్న సమావేశమైన సుప్రీంకోర్టు కొలీజియం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ముగ్గురు జడ్జీలను సిఫార్సు చేసింది. ప్రస్తుతం వీరు వివిధ న్యాయస్థానాల్లో న్యాయాధికారులుగా పనిచేస్తున్నారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. 2026 జూన్ 1 నుంచి విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని గెజెట్లో పేర్కొంది. గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లను విశాఖ జోన్ పరిధిలోకి తీసుకొచ్చింది. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ రైల్వే శాఖ గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేయడం హర్షణీయమని, రాష్ట ప్రజల చిరకాల స్వప్నాలు నెరవేరిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. నాబార్డు 2026-27 సంవత్సరానికి గాను 5.11 లక్షల కోట్ల రూపాయల రుణ ప్రణాళికతో రూపొందించిన నాబార్డు క్రెడిట్ ప్లాన్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న అమరావతిలో ఆవిష్కరించారు. రుణ ప్రణాళిక గతేడాది 4.24 లక్షల కోట్లుండగా ఈ ఏడాది 20% మేర పెంచి 5,11,491 కోట్ల రూపాయలతో ప్రాథమిక రంగానికి రుణ ప్రణాళికను ప్రకటించింది. ఏపీ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాల కోసం నిర్వహించిన పాలిసెట్ 2026 ఫలితాలను మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా నిన్న విడుదల చేశారు. ఈ ప్రవేశ పరీక్షకు మొత్తం 163,008 మంది హాజరుకాగా 148,950 మంది అర్హత సాధించారు. రాష్ట్రంలోని 9 జిల్లాల పరిధిలో ఏర్పాటు చేయనున్న అమరావతి ఎకనామిక్ రీజియన్ అభివృద్దికి సమగ్ర ప్రణాళిక రూపకల్పనకు కన్సల్టెన్సీ సంస్థ నియామకానికి ఏపీసీఆర్డీఏ టెండర్లను ఆహ్వానించింది. పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం జిల్లాల పరిధిలో 44,962 చదరపు కిలోమీటర్ల ప్రాంతానికి ఎకనామిక్ రీజియన్ ప్లాన్ సిద్దం చేయనున్నారు. అకాల వర్షం, ఈదురుగాలుల నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా పాపికొండల విహారయాత్రను ఈ రోజున తాత్కాలికంగా నిలిపివేసినట్లు జలవనరుల శాఖ ఏఈ భాస్కర్ తెలిపారు. దీంతో గండిపోచమ్మ అమ్మవారి ఆలయం వద్ద 16 బోట్లు నిలిచిపోనున్నాయి. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 8 గంటలకు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. రాష్ట్రంలో లభించే ఇనుప ఖనిజాన్ని సద్వినియోగం చేసుకుంటే రాష్ట్రాన్ని స్టీల్ హబ్గా తీర్చిదిద్దే అవకాశముందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్లో గుంతకల్ వాడి మధ్య నిర్మించే 3వ-4వ రైల్వే లైన్ నిర్మాణ పనులకు కేంద్ర మంత్రిమండలి ఆర్థిక వ్యవహారాల కమిటీ ఆమోదం తెలిపింది. ప్రాథమిక ఉన్నత పాఠశాల సాంకేతిక విద్యతో పాటు వైద్య విద్య సిలబస్లో కృత్రిమ మేద వినియోగం, దాని ఉపయోగంపై ఉన్నతస్థాయి కమిటీని నియమిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి చెప్పారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా శ్రీ సిటీలో 1,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్న ఎయిర్ కండిషన్ల తయారీ యూనిట్కు ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్రంలో లభించే ఇనుప ఖనిజాన్ని సద్వినియోగం చేసుకుంటే రాష్ట్రాన్ని స్టీల్ హబ్గా తీర్చిదిద్దే అవకాశముందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో ఉక్కు రంగంలో 1.90 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రానున్నాయని ఆయన చెప్పారు. తద్వారా 152,000 మందికి ఉద్యోగాలు వస్తాయని అన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నిన్న గనుల శాఖపై సమీక్ష నిర్వహించారు. రాబోయే పెట్టుబడులకు అనుగుణంగా ఇనుప ఖనిజ ఉత్పత్తి పెంచాలని చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మున్ముందు ఇనుప ఖనిజ వినియోగం 4 రెట్లు పెరగనుందని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలోని 1,338 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజ నిల్వలతో ప్రభుత్వానికి రాబడి పెరిగే వీలుంటుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అన్నారు. వెలుగొండ ప్రాజెక్టును 2026 సీజన్ కల్లా పూర్తి చేసి నీరు అందిస్తామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. మార్కాపురం జిల్లా డోర్నాల మండలం కొత్తూరు వద్ద నిర్మాణంలో ఉన్న వెలుగొండ ప్రాజెక్టు టన్నెల్ వద్ద నిన్న ఆయన అధికారులతో ప్రాజెక్టు పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి రామానాయుడు విలేకరులతో మాట్లాడుతూ వచ్చే సీజన్ కల్లా వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసే లక్ష్యంతో పనులను యుద్ద ప్రాతిపదికన చేస్తున్నామని తెలిపారు. ఇటీవల డీజిల్ కొరత, సిబ్బంది కొరత వంటి కారణాలతో పనులలో కొంత జాప్యం జరిగిందని, వీటిని త్వరలోనే అధిగమించి నిర్దేశిత సమయంలోగా పూర్తి చేస్తామని చెప్పారు. ప్రాజెక్టు పురోగతిపై ముఖ్యమంత్రి వారం వారం స్వయంగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారని, తాను 15 రోజులకు ఒకసారి ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో సందర్శిస్తూ అధికారులతో సమన్వయం చేస్తూ పనులను వేగవంతం చేయిస్తున్నానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో గుంతకల్ వాడి మధ్య నిర్మించే 3వ-4వ రైల్వే లైన్ నిర్మాణ పనులకు కేంద్ర మంత్రిమండలి ఆర్థిక వ్యవహారాల కమిటీ ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన నిన్న ఢిల్లీలో సమావేశమైన కమిటీ రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలో 23,437 కోట్ల రూపాయలతో చేపట్టే 3 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులలో గుంతకల్ వాడితో పాటు నాగ్దా మధుర 3వ-4వ రైల్వే లైన్ పనులు, బుద్వాల్ సీతాపూర్ 3వ-4వ లైన్ నిర్మాణ పనులు ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నవభారత్ దార్శనికతకు అనుగుణంగా ఇవి రూపొందుతున్నాయి. ఈ ప్రాజెక్టులను పీఎం గతిశక్తి జాతీయ బృహత్ ప్రణాళిక ఆధారంగా రూపొందించారు. ప్రయాణికులు, వస్తువులు, సేవల రవాణాలో ఈ ప్రాజెక్టులు నిరంతరం అనుసంధానం కల్పిస్తాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోని 19 జిల్లాల మీదుగా 3 ప్రాజెక్టులు నిర్మాణం కానున్నాయి. రాజధాని రైతుల సమస్యలు పరిష్కరించేందుకు అధికారులు గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ స్పష్టం చేశారు. రాజధాని రైతుల సమస్యలు పరిష్కరించేందుకు అమరావతిలోని సీఆర్డీఏ కార్యాలయంలో నిన్న త్రిసభ్య కమిటీ సమావేశమై పలు సమస్యలపై చర్చించింది. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ
1: ముఖ్యంగా గ్రామ కంటాలు ఒకటి సమస్య ఉంది, అదొక సమస్య. అక్కడ ఏదైతే హౌసెస్ వాతావరణం వాడే సమస్య కావచ్చు. అదేవిధంగా ఎగ్జిస్టింగ్ గ్రామాల్లో ఎవరైతే ఉండారో వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, వాటర్ కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, వీటన్నిటి మీద అడ్జస్ట్ చేసి యాక్చువల్ గా షెడ్యూల్ వేసుకుని ఈ నెలాఖరు లోపల అన్ని గ్రామాలు తిరిగి వస్తా ఉన్నారు. నేను రైతు సోదరులందరికీ ఒకటే చెప్పేది, ఏదైతే పాలసీ ఉందో ఆ పాలసీని ఫాస్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తాం. వాళ్ళు ఏ జిల్లాలో ఉండారో ఆ జిల్లాలో వాళ్ళకి ఒకసెంట్ ఇవ్వమని గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దాని మీద కన్సర్న్ కలెక్టర్లు వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇవ్వటం
0: జరుగుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రాథమిక ఉన్నత పాఠశాల సాంకేతిక విద్యతో పాటు వైద్య విద్యా సిలబస్లో కృత్రిమ మేద వినియోగం, దాని ఉపయోగంపై ఉన్నతస్థాయి కమిటీని నియమిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ విషయంలో తగిన సలహాలు, సూచనలు ఇవ్వాలని రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ను ఆయన కోరారు. తెలంగాణ భవిష్యత్తు ప్రణాళికపై నిన్న హైదరాబాద్ లో ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో రఘురామ్ రాజన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. కృత్రిమ మేధ వినియోగంతో పాటు మధ్యస్థాయి ఉద్యోగాల కల్పన కోసం స్కిల్ యూనివర్సిటీ, అడ్వాన్స్డ్

0: టెక్నాలజీ సెంటర్లు ఏటీసీలను అభివృద్ది చేసినట్లు రేవంత్ రెడ్డి వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా శ్రీసిటీలో 1000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్న ఎయిర్ కండిషన్ల తయారీ యూనిట్కు ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు శంకుస్థాపన చేయనున్నారు. ఏసీ తయారీ రంగంలో పేరొందిన క్యారియర్ గ్లోబల్ సంస్థ 1000 కోట్ల రూపాయల పెట్టుబడితో శ్రీసిటీలో అత్యాధునిక తయారీ యూనిట్ను ప్రారంభించనుంది. ఇళ్లలో కార్యాలయాల్లో ఉపయోగించే 1 టన్ను 2 టన్నుల సామర్థ్యం కలిగిన ఏసీలే కాకుండా డేటా సెంటర్లు భారీ పారిశ్రామిక సముదాయాలకు వినియోగించే 1000 టన్నుల నుంచి 5000 టన్నుల సామర్థ్యం కలిగిన భారీ కూలింగ్ సిస్టమ్ను ఇక్కడ తయారు చేయనున్నారు. శ్రీసిటీ పరిధిలోని ఆరూరు వద్ద ఈ పరిశ్రమకు ప్రభుత్వం 40 ఎకరాల స్థలం కేటాయించింది. ఈ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా 1000 మందికి, పరోక్షంగా 2000 మందికి ఉపాధి లభించే అవకాశముంది. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం శుభ పరిణామమని భారతీయ జనతాపార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ అన్నారు. ఈ ఏడాది జూన్ నుంచే ఇక్కడ అధికారిక కార్యకలాపాలు ప్రారంభమవుతాయని మాధవ్ వివరిస్తూ,
1: సౌత్ కోస్టల్ రైల్వేస్ హెడ్ క్వార్టర్స్ విశాఖపట్నం కోసం పోరాటం చేశాం. ఆ విధంగా ఒక స్పెషల్ రైల్వే జోన్ ఆంధ్రప్రదేశ్ ఇవ్వడం, హెడ్ క్వార్టర్స్ విశాఖపట్నం పెట్టడం, దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక రాష్ట్రానికి ఒక జోన్ రావడం ఏదైతుందో నిజంగానే గొప్ప విషయం. జీఎం ర్యాంక్ ఆఫీసర్ ను పెట్టడం, అలాగే ఏడీఆర్ఎం ను పెట్టడం, ఇవన్నీ చేయడం జరిగింది. దాన్ని పూర్తి స్థాయి ఆపరేషన్ లో తీసుకొచ్చే గెజెట్ నోటిఫికేషన్ రావడం చాలా ఆనందాన్ని పంచుకుంటాం. రాబో కాలంలో రైల్వేస్ లో పెద్ద ఎత్తున పెట్టుబడులు రాబోతున్నాయి. అన్ని 4 వేస్ అవటం, ఒక బుల్లెట్ ట్రైన్ అమరావతి నుంచి దేశంలోని అన్ని నగరాలకు కలపాలనే ఒక ప్రయత్నం, ఇవన్నీ కూడా అద్భుతాలు. జూన్ 1వ తారీఖు నుంచి
0: రాష్ట్రంలో ఏడాదికి 450 లక్షల మెట్రిక్ టన్నుల ఉద్యాన శాఖ ఉత్పత్తులు సాధించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. 2026-27 సంవత్సరానికి నాబార్డు రూపొందించిన 5.11 లక్షల కోట్ల రూపాయల వార్షిక రుణ ప్రణాళికను ఆయన నిన్న అమరావతి సచివాలయంలో ఆవిష్కరించారు. హార్టికల్చర్ను ప్రోత్సహించాలని ప్రభుత్వ ఆలోచనలకు మద్దతుగా ఉండాలని బ్యాంకులు, నాబార్డు ప్రతినిధులను ముఖ్యమంత్రి కోరారు. ఈ సందర్భంగా హార్టికల్చర్లో ప్రభుత్వ లక్ష్యాలను ముఖ్యమంత్రి వారికి వివరించారు. రాష్ట్ర ఆర్థిక ప్రగతిలో వ్యవసాయం, అందులోనూ హార్టికల్చర్, ఆక్వాకల్చర్ కీలక పాత్ర పోషిస్తున్నాయని చంద్రబాబు నాయుడు అన్నారు. దీనికి అవసరమైన పూర్తి సహకారాన్ని బ్యాంకులు, నాబార్డు అందించాలని ముఖ్యమంత్రి కోరారు. ఆంధ్రప్రదేశ్లో రాగల 2 రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లు కురిసే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితిని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ వివరిస్తూ,
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఎదురు గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఎదురు గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా
0: తెలంగాణలో రాగల 4 రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రంలో లభించే ఇనుప ఖనిజాన్ని సద్వినియోగం చేసుకుంటే రాష్ట్రాన్ని స్టీల్ హబ్గా తీర్చిదిద్దే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్లో గుంతకల్, వాడి మధ్య నిర్మించే 3వ, 4వ రైల్వే లైన్ నిర్మాణ పనులకు కేంద్ర మంత్రి మండలి ఆర్థిక వ్యవహారాల కమిటీ ఆమోదం తెలిపింది. ప్రాథమిక, ఉన్నత పాఠశాల సాంకేతిక విద్యతో పాటు వైద్య విద్యా సిలబస్లో కృత్రిమ మీద వినియోగం, దాని ఉపయోగంపై ఉన్నత స్థాయి కమిటీని నియమిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి చెప్పారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా శ్రీసిటీలో 1000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్న ఎయిర్ కండిషన్ల తయారీ యూనిట్కు ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు శంకుస్థాపన చేయనున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: తొంభై వసంతాలు పూర్తి చేసుకున్న ఆకాశవాణి మన అందరి వాణి. బహుజన హితాయ బహుజన సుఖాయ నినాదంతో 9 దశాబ్దాలుగా ప్రజల జీవితాల్లో భాగమై విజ్ఞానాన్ని, వినోదాన్ని, సమాచారాన్ని అందిస్తూ ప్రసార రంగంలో అద్భుతమైన మైలురాయిని చేరుకుంది ఆకాశవాణి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం రూపొందించి అందించిన మేలిముత్యాల్లాంటి కార్యక్రమాల్లోని కొన్ని ఆణిముత్యాలను 1వ తేదీ నుంచి 31 వరకు ప్రతిరోజు ఉదయం 11 గంటలకు విజయవాడ ఏ మీటర్లు మరియు రెయిన్బో ఎఫ్ఎం 102.2 ఛానల్లో గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో వినవచ్చు.
2: గలగలా కృష్ణానదిలా సందడిగా మాట్లాడడం మీకు ఇష్టమా?
3: Yes, నాకు చాలా ఇష్టం.
2: నెక్స్ట్ 1 డే ఆర్జే అవుతారా?
3: Of course.
2: ఎప్పుడు, ఎక్కడ? 90 ఏళ్ల ఆకాశవాణిలో మీ వాణి వినిపించాలనుందా? అయితే ఎందుకు ఆలస్యం? మీలోని కవి హృదయాన్ని తట్టిలేపే సమయమిదే. ఆకాశవాణితో మీ అనుబంధాన్ని ఒక తెలుగు కవిత రూపంలో పంచుకోండి. మీ కళానికి, మీ సృజనకి వేదిక ఆకాశవాణి 90 వసంతాల వేడుక. మీ కవిత, మీ వివరాలు ఐడి ప్రూఫ్తో సహా 6వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో స్వయంగా అందజేయగలరు. గెలుపొందినటువంటి విజేతలు ఆకాశవాణిలో మీ స్వరాన్ని 1 డే ఆర్జేగా వినిపించేటువంటి సువర్ణావకాశం అందిస్తోంది.
4: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మవాళ్లని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్లను పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడెలారా?
5: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంక నువ్వేం టెన్షన్ పడకు.
4: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
5: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
4: ట్యూన్ చేసావా?
5: అవునక్కా, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
4: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
5: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.
2: ఏంటబ్బా ఫ్లోని డిస్టర్బ్ చేస్తావు? చూడు, ఆట మాట పాట కలిసి నా మనసులో విరిసిన ఒక అందాల పూతోట.
4: అచ్చా, నీ టాలెంట్ ఏదో 1 డే ఆర్జేగా మైక్ ఆన్ చేసి చెప్పు.
2: అవునా, ఎప్పుడు, ఎక్కడ?
4: 30 సంవత్సరాలలోపు యువతి యువకులకి గోల్డెన్ ఛాన్స్.
2: వావ్,
4: ఆకాశవాణి 90 వసంతాల చరిత్రలో మీ గొంతుకతో ఒక పేజీ.
2: అంటే ఇప్పటి వరకు ఆకాశవాణి విన్నాము, ఇక నా వాణిని ఆకాశవాణిలో వినిపించే సమయము, అవకాశము వచ్చిందంటావు, అంతేనా? మరి ఎప్పుడు, ఎలాగా?
4: సింపుల్, 6వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో 30 సంవత్సరాలలోపు ఉన్న యువతి యువకులకు నా ప్రియ నేస్తం ఆకాశవాణి అనే అంశంపై తెలుగులో వ్యాసరచన పోటీ నిర్వహిస్తోంది.
2: మీ కళాన్ని కదిలించండి, మీ గళాన్ని వినిపించండి,
4: గెలిచిన వారికి బహుమతులు అందజేయబడతాయి.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
4: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
5: ఏమైందమ్మా అలా ఉంటే?
4: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
5: ఆ కావాలి.
4: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
5: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.
2: తొంభై ఏళ్ల ఆకాశవాణి చరిత్రకు మీ రచనా వ్యాసంతో కొత్త అధ్యాయానికి నాంది పలకండి. తెలుగులో అలతి పదాలతో నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహిస్తోంది. ప్రతి చరిత్ర ఒక అక్షరంతోనే మొదలవుతుంది. ఆ అక్షరం మీదే ఎందుకు అవ్వకూడదు? నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీల్లో పాల్గొనదలచిన వారు 30 సంవత్సరాల లోపు వారే ఉండాలి. మే 6వ తేదీ బుధవారం ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ఉదయం 10 గంటలకు వ్యాసరచన పోటీ నిర్వహించబడుతుంది. మీ కళాన్ని కదిలించి మీ గళాన్ని 1DRJగా ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో వినిపించేటువంటి సువర్ణ అవకాశాన్ని అందిస్తోంది. అంతేకాదు, గెలుపొందినటువంటి విజయ
6: స్టూడియోలో సమయం 7:05 దాటి 7 సెకండ్లు గా వస్తుంది. తెలుగులో వార్తలు
7: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తిరగా ఉషారమణి. దేశంలో 32 లక్షల మంది పత్తి రైతులకు ప్రయోజనం కలిగించడం కోసం 5,659 కోట్ల రూపాయల వ్యయంతో కపాస్ క్రాంతి పథకానికి కేంద్ర

0: రాత్రి వరకు ఆమోదం తెలియజేసింది. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచి బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలియజేసింది. శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడిన రాష్ట్రాల్లో ప్రభుత్వం ఏర్పాటుకు ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ పైన 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఐసీసీ పురుషుల టీ20 ర్యాంకింగ్స్లో భారత జట్టు అగ్రస్థానంలో కొనసాగుతోంది. పత్తి రంగంలో నెలకొన్న అడ్డంకులు, క్షీణిస్తున్న వృత్తి, నాణ్యతాపరమైన సమస్యను పరిష్కరించడానికి కేంద్ర మంత్రివర్గం 5,600 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో పత్తి ఉత్పాదకత మిషన్ కపాస్ క్రాంతికి ఆమోదం తెలియజేసింది. న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్, ఈ మిషన్ ప్రభుత్వ 5F విజన్ ఫామ్ టు ఫైబర్ టు ఫ్యాక్టరీ టు ఫ్యాషన్ టు ఫారెన్ అనే విధానానికి అనుగుణంగా ఉందని, పత్తి ఉత్పాదకతను పెంచడంపై దృష్టి పెడుతుందని తెలియజేశారు. వ్యాధులు, చీడపీడలను తట్టుకోగల అధిక దిగుబడినిచ్చే విత్తన రకాలను అభివృద్ది చేయడంతో పాటు ఆధునిక పంట ఉత్పత్తి సాంకేతికతలను పెద్ద ఎత్తున ప్రోత్సహించడం ఈ పథకం లక్ష్యమని అశ్విని వైష్ణవ్ చెప్పారు.
1: ये प्रधानमंत्री जी का विजन है 5F, फार्म से फाइबर बनाना, फाइबर से फैक्ट्री में जाना, फैक्ट्री से फैशन, फैशन से फॉरेन शोर्स तक कॉटन का पूरी सप्लाई चेन को मेंटेन करना, कस्तूरी कॉटन इसकी प्रॉपर मार्केट में स्थापना करवाना, ये भी इस मिशन का पार्ट है. 32 लाख किसानों को इसका बेनिफिट होगा और कॉटन की प्रोडक्टिविटी उसको डबल करने का इसमें टारगेट हाथ में लिया है. हम प्रोडक्शन को पहुंचाना चाहते हैं 498,
0: దీని ద్వారా సుమారు 32 లక్షల మంది పత్తి రైతులకు ప్రయోజనం చేకూరడమే కాకుండా 2030-31 సంవత్సరానికి పత్తి ఉత్పత్తిని 498 లక్షల బేళ్లకు పెంచవచ్చునని అంచనా వేస్తున్నారు. ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ 5.0 కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా వ్యాపారాలకు ఎదురయ్యే స్వల్పకాలిక నగదు లభ్యత సమస్యలను పరిష్కరించడంలో ఈ పథకం ద్వారా సహాయపడతారు. రుణ హామీ మద్దతు అందించడమే లక్ష్యమని అశ్విని వైష్ణవ్ చెప్పారు. ఈ పథకం కింద సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు 100% క్రెడిట్ గ్యారంటీని, విమానయాన రంగానికి 90% హామీని కల్పిస్తారు. అర్హులైన రుణగ్రహీతలకు అందించే అదనపు క్రెడిట్ సదుపాయంలో డిఫాల్ట్ అయ్యే మొత్తం కోసం నేషనల్ క్రెడిట్ గ్యారంటీ ట్రస్టీ కంపెనీ లిమిటెడ్ ద్వారా రుణ సంస్థలకు ఈ గ్యారంటీ కవరేజ్ లభిస్తుంది. 2026-27 చక్కెర సీజన్కు సంబంధించి క్వింటాల్ చెరుకుకు 365 రూపాయల చొప్పున ఎఫ్ఆర్పీని కూడా మంత్రివర్గం ఆమోదించింది. ఈ నిర్ణయం వల్ల సుమారు 5 కోట్ల మంది చెరుకు రైతులతో పాటు చక్కెర మిల్లులు, సంబంధిత అనుబంధ కార్యకలాపాల్లో పనిచేస్తున్న సుమారు 5 లక్షల మంది కార్మికులకు ప్రయోజనం చేకూరుతుందని అశ్విని వైష్ణవ్ తెలియజేశారు. భారత సెమీకండక్టర్ మిషన్ కింద మరో 2 సెమీకండక్టర్ ప్రాజెక్టులకు కూడా కేబినెట్ ఆమోదం తెలియజేసింది. వీటిలో గ్యాలియం నైట్రేట్ సాంకేతికత ఆధారంగా దేశంలోనే మొట్టమొదటి వాణిజ్య మినీ మైక్రో ఎల్ఈడి డిస్ప్లే యూనిట్తో పాటు ఒక సెమీకండక్టర్ ప్యాకేజింగ్ వ్యవస్థ కూడా ఉంది. 3,936 కోట్ల రూపాయల పెట్టుబడితో గుజరాత్లో ఈ సెమీకండక్టర్ తయారీ యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలియజేశారు. దీనివల్ల దాదాపు 2,230 మంది నిపుణులకు ఉపాధి లభిస్తుందని ఆయన వెల్లడించారు. రైతుల ప్రయోజనాల దృష్ట్యా 4,800 కోట్ల రూపాయలకు పైగా కనీస మద్దతు ధర అందిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది రబీ పంట కాలానికి సంబంధించి కర్ణాటకలో 9,000 మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ పొద్దుతిరుగుడు పువ్వును కనీస మద్దతు ధర వద్ద కొనుగోలు చేసేందుకు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆమోదం తెలియజేశారు. దీని మొత్తం ఎంఎస్పీ విలువ 69 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 2025-26 రబీ సీజన్ గాను మహారాష్టలో శనగల గరిష్ట కొనుగోలు పరిమితిని ప్రభుత్వం 8 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచింది. దీని మొత్తం ఎంఎస్పీ విలువ 4,800 కోట్ల రూపాయల కంటే ఎక్కువ. దీంతోపాటు మహారాష్టలో శనగల కొనుగోలు కాలాన్ని మరో 30 రోజులు పొడిగించి మే 29వ తేదీ వరకు కొనుగోళ్లు కొనసాగేలాగా ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HBD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. పార్లమెంట్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లు 2026 ను

0: ప్రవేశపెట్టే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. నిన్న విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్, 1956 సంవత్సరం ఈ చట్టాన్ని సవరించడం ద్వారా సుప్రీంకోర్టులో మంజూరైన న్యాయమూర్తుల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 33 నుంచి 37కి, అంటే అదనంగా 4ని పెంచాలని ఈ బిల్లులో నిర్దేశించినట్లు చెప్పారు. భారత ప్రధాన న్యాయమూర్తిని మినహాయించి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 37కు పెంచాలని బిల్లు ప్రతిపాదించింది.
1: दो हजार चौदह से अगर हम देखें तो 25 सुप्रीम कोर्ट के जजेस थे और आज 33 से 37 किया, यानी करीब करीब 50% जजेस की संख्या में वृद्धि की है. क्योंकि जस्टिस डिलीवरी बहुत इंपॉर्टेंट है. टोटल जो 92,000 केसेस पेंडिंग है उसके पॉइंट ऑफ व्यू से बहुत जरूरी है कि हम जजेस बढ़ाएं और ये जजेस बढ़ाए गए.
0: ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ మొత్తం 23,437 కోట్ల రూపాయల ఖర్చుతో 3 మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం తెలియజేసింది. జాతీయ నౌక మరమ్మత్తు వ్యవస్థను భారీగా విస్తరిస్తూ గుజరాత్ లోని వాడీనార్ వద్ద అత్యాధునిక షిప్ రిపేర్ ఫెసిలిటీ అభివృద్ది చేసేందుకు కూడా ఆర్థిక వ్యవహారాల కేబినెట్ సంఘం ఆమోదం తెలియజేసింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రకటన తర్వాత ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వం ఏర్పాటుకు రాజకీయ కార్యకలాపాలు ముమ్మరమయ్యాయి. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో రాష్టంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు, ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. గురుదేవ్ రవీంద్రనాథ్ టాగోర్ జయంతి సందర్భంగా ఈ నెల 9వ తేదీన కొత్త మంత్రివర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. తమిళనాడులో నటుడి నుంచి రాజకీయ నాయకుడిగా మారిన సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళగవెట్రి కళగం 108 స్థానాలు గెలుచుకుని రాష్టంలో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించడంతో చెన్నై సమీపంలోని పన్నయూరులో పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో టీవీకి ఎమ్మెల్యేలు విజయ్ను తమ నాయకుడిగా ఎన్నుకున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. పశ్చిమ బెంగాల్ శాసనసభాపక్ష నాయకుడి ఎన్నిక కోసం పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మంత్రి అమిత్ షాను భారతీయ జనతా పార్టీ సెంట్రల్ అబ్జర్వర్గా నియమించింది. ఒడిషా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ఆ రాష్ట్రానికి కేంద్ర కో అబ్జర్వర్గా నియమితులయ్యారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన పదవికి రాజీనామా చేసేందుకు నిరాకరించారు. ఓట్లను బలవంతంగా లూటీ చేశారని, మొత్తం ఓటింగ్ ప్రక్రియలో అక్రమాలు జరిగాయని తాను నమ్ముతున్నందువల్ల రాజీనామా చేసే ప్రసక్తి లేదని ఆమె ప్రకటించారు. భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఓట్ల లెక్కింపుపై మమతా బెనర్జీ చేసిన ఆరోపణలను కేంద్ర ఎన్నికల కమిషన్ ఖండించింది. ఈ ఆరోపణలు నిరాధారమైనవని, అవాస్తవమని అంది. దక్షిణ కోల్కతా జిల్లా ఎన్నికల అధికారి విడుదల చేసిన ప్రకటనలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ అంతా కమిషన్ నిబంధనలకు అనుగుణంగా ఖచ్చితంగా జరిగిందని స్పష్టం చేశారు. జాతీయ భద్రతా సలహాదారు అజయ్ డోవల్ నిన్న న్యూఢిల్లీలో వియత్నాం అధ్యకుడు, వియత్నాం కమ్యూనిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి టోలామ్తో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య ఉన్న బహుముఖ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంపై వారు చర్చలు జరుపుకున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. వియత్నాం అధ్యకుడు టోలామ్ భారత్లో తన తొలి పర్యటన నిమిత్తం న్యూఢిల్లీ నిన్న చేరుకున్నారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్పై చెన్నై సూపర్ కింగ్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 156 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించే ప్రయత్నంలో సీఎస్కే కేవలం 2 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. ఈరోజు హైదరాబాద్లో సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ జట్లు సాయంత్రం 7:30కి తలపడతాయి. మరోపక్క ఐసీసీ పురుషుల టీ20 ర్యాంకింగ్లో భారత్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. గత మార్చిలో టీ20 ప్రపంచకప్ టైటిల్ను విజయవంతంగా కాపాడుకోవడమే కాకుండా రికార్డు స్థాయిలో 3వ సారి విజేతగా నిలిచి ఐసీసీ ర్యాంకింగ్లో కొనసాగుతోంది. విశేషాలు మరొకసారి. 5,659 కోట్ల రూపాయల వ్యయంతో కపాస్ క్రాంతి పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచే బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలియజేసింది. శాసనసభ ఎన్నికలు వెలువడ్డ రాష్ట్రాల్లో ప్రభుత్వం ఏర్పాటుకు ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: స్టూడియోలో సమయం 7:15 దాటి 3 సెకండ్లు కావస్తుంది. భగవద్గీత పారాయణం వింటారు.

0: మల్లాది శ్రీరామప్రసాద్.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత అష్టాదశాధ్యాయము, మోక్ష సన్యాస యోగము, రెండవ శ్లోకం. శ్రీ భగవానువాచ.

విదుః సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః. కామ్యానాం కోరికలను తీర్చే కర్మణాం కర్మల యొక్క న్యాసం పరిత్యాగాన్ని, సన్యాసం సన్యాసం అని కవయః కొందరు పండితులు విదుః భావిస్తున్నారు. సర్వ అన్ని రకాలైన కర్మ కర్మల వల్ల కలిగే ఫలత్యాగం ఫలితాన్ని పరిత్యజించుటను త్యాగం త్యాగము అని విచక్షణాః కొందరు పండితులు ప్రాహుః చెబుతున్నారు.

అర్జున, నువ్వు అడిగిన ప్రశ్న చాలా లోతైనది. కోరికలతో చేసే కర్మలను వదిలిపెట్టడమే సన్యాసమని, చేసే సమస్త కర్మల ఫలితాలను వదిలిపెట్టడమే త్యాగమని సామాన్యంగా పండితులు భావిస్తున్నారు. కానీ ఈ విషయాన్ని మరింత లోతుగా విచారించవలసి ఉన్నది. సర్వకర్మ పరిత్యాగమే సన్యాసము, సర్వఫలత్యాగమే త్యాగము అనేది శ్రీకృష్ణ భగవానుని సిద్ధాంతం. దీనినే ఆయన రాబోయే శ్లోకాలలో గుణత్రయ సమన్వయపూర్వకంగా వివరించబోతున్నాడు. దీనికి భిన్నమైన భావాలు ఇతర పండితులు మాత్రమే. ఈ విషయం లోతుగా చర్చిస్తే కాని అర్థం కాదు. అందుకే శ్లోక తాత్పర్యంలో అధిక వాక్యాలను సంయోజన చేయక తప్పదు. సర్వకర్మ పరిత్యాగమే సన్యాసమని, సర్వకర్మ ఫలత్యాగమే త్యాగమని నిర్వచనాలను మనస్సులో ఉంచుకుని ఇక ఈ నిర్వచనాలు ఎవరికోసం అనే చర్చను భగవానుడు ఈ మోక్ష సన్యాస యోగం అనే అధ్యాయంలో ప్రారంభిస్తున్నాడు.

0: పిదుః సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః.
1: భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ ఉద్భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. హాయ్, హలో, గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మీరైతే మన విద్యుత్ భారతిని బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మీ సౌజన్య కూడా బోల్డ్ అనే విషయాలు షేర్ చేసుకోవడానికి, మీకు నచ్చే సాంగ్స్ ప్లే చేయడానికి, అలాగే మంచి మంచి స్టోరీస్ చెప్పడానికి కూడా రెడీగా ఉంది అప్ టు 11 o'clock వరకు. మరి ఇప్పుడైతే స్టూడియోలో సమయం చూస్తే 7:24 దాటి 45 సెకండ్లుగా వస్తుంది. మనం ఎంటర్పోయాం కాఫీ టైంలోకి. మరి ఈ కాఫీ టైంలో నేనైతే ఎప్పుడు స్టోరీ చెప్తా కదా, మరి ఇవాళ స్టోరీ ఏంటి అంటే, ఒక సైకాలజీ ప్రొఫెసర్ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ చేత్తో పట్టుకుని క్లాస్ రూమ్లోకి వెళ్తారు. స్టూడెంట్స్ ఏమో కామన్ క్వశ్చన్స్ అడుగుతారు అనుకుంటూ ఉంటారు. అంటే మహా అయితే ఏం అడుగుతారు, ఈ గ్లాస్ సగం నిండుందా లేదా సగం ఖాళీగా ఉందా అని ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఆ ప్రొఫెసర్ అలా అడగకుండా పిల్లల్ని సర్ప్రైజ్ చేసే క్వశ్చన్ అడుగుతారు. అదేంటంటే, ఈ వాటర్తో ఉన్న గ్లాస్ ఎంత హెవీగా ఉంది అని అడుగుతారు. దానికి పిల్లలు రకరకాలుగా ఆన్సర్స్ చెప్తారు. దానికి ప్రొఫెసర్ ఇలా ఆన్సర్ చేస్తారు, అసలు వాటర్ ఉన్న ఈ గ్లాస్ వెయిట్ మ్యాటర్ కాదు, ఆ వాటర్

అయిపోతుంది, అలా స్ట్రెస్ పెరిగిపోతుంది అని చెప్తారు. సో దీని నుంచి నేను చెప్పేది ఏంటంటే, స్ట్రెస్ని వదిలేయడం నేర్చుకోవాలి, దాన్ని రోజుల తరబడి క్యారీ చేయకూడదు. దేని గురించైనా ఏదైనా చేయగలిగితే చేసేయాలి, లేదు మనకెందుకు అనుకుంటే వదిలేసి మన గోల్స్ వైపు నడవాలి. లేదు నేను రోజుల తరబడి ఆ విషయం గురించి ఆలోచిస్తానంటే మనల్ని మనం నాశనం చేసుకున్నట్టే అదనమాట. ఇంకా డే స్పెషల్స్ గురించి ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు ట్యూన్ చూసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్యుత్ భారతి 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే జనతా అయితే గనక మూవీ నుంచి కార్తీక్ అండ్ మాస్ తమిళియన్ పాడిన పాట అయితే విన్నారు కదా. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 7:31 దాటి 18 సెకండ్లు అయిపోయిందనమాట మనవున కోవిడ్ టైంలో. మరి స్టోరీ అయితే చెప్పేశాను, మరి ఇంకా డే స్పెషల్స్ గురించి మాట్లాడుకోవాలి కదా. ప్రతి సంవత్సరం మే నెలలో వచ్చే మొదటి మంగళవారం మనం అందరం వరల్డ్ ఆస్థమా డే అనేది జరుపుకుంటూ ఉంటాం అన్నమాట. అయితే ఈ ఏడాది నిన్న అంటే మే 5th జరుపుకున్నారనమాట. గాలి పీల్చుకోవడం అనేది మనకి చాలా సహజమైన విషయం, కానీ ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ఆ గాలిని పీల్చుకోవడానికి కూడా ఎంతో స్ట్రగుల్ అవుతూ ఉంటారు. ఆ ఇబ్బందిని గుర్తించి అందరిలో అవగాహన పెంచడమే ఈ ముఖ్య ఉద్దేశం అనమాట. ఆస్థమా ఉంటే ఆటలు ఆడకూడదు, బయట తిరగకూడదు అనుకుంటూ ఉంటారు, కానీ అది తప్పు. సరైన చికిత్స, ఇన్హేలర్ వాడితే ఆస్థమా ఉన్న వాళ్ళు కూడా ఒలింపిక్స్లో మెడల్ సాధించగలరనమాట. సో పర్యావరణాన్ని కాపాడుకోవాలని గుర్తు చేయడానికి ఈరోజు ఒక ముఖ్య ప్రత్యేకం అనమాట. అందుకే పీల్చే గాలి స్వచ్ఛంగా ఉండాలి, మన ఆరోగ్యం భద్రంగా ఉండాలి. మరి ఇంకా డే స్పెషల్స్ గురించి మీతో షేర్ చేస్తాను బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విద్ భారతి FM 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ ఉద్భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, విశాల్ మిశ్రా పాడిన అనిమల్ మూవీ నుంచి. అయితే మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 7:37 దాటి 11 సెకండ్లుగా వస్తుంది. మనం ఉన్నాం కాఫీ టైంలో. మరి డే స్పెషల్స్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. ఈరోజు May 6th. క్యాలెండర్ మీద డేట్ ఏదైనా కావచ్చు, కానీ ఫుడ్ లవర్స్ అందరికీ మాత్రం ఒక పండగ రోజు. ఎందుకో తెలుసా? ఈరోజు ఇంటర్నేషనల్ నో డైట్ డే అనమాట. ప్రతిరోజు అద్దం ముందు నిలబడి అమ్మో పొట్టొచ్చేస్తుందేమో, ఈ స్వీట్ తింటే ఎన్ని క్యాలరీలు పెరుగుతాయో అని టెన్షన్ పడుతూ ఉంటాం కదా. జిమ్లో గంటలు గంటలు కష్టపడుతూ ఇష్టమైన బిర్యానీ వైపు చూడడానికి కూడా భయపడేవారు అంతా ఒక్కసారైతే ఇటు వినయండి. మన శరీరం ఏ ఆకృతిలో ఉన్నా మనల్ని మనం ప్రేమించుకోవాలి. సన్నగా ఉండటమే అందం కాదు, ఆరోగ్యం ఉండడం ముఖ్యం అని చెప్పేదే ఈ రోజు అనమాట. ఈ ఒక్కరోజు ఆ డైట్ చార్ట్ని పక్కన పెట్టి మనసుకు నచ్చిన ఆ ఫేవరెట్ ఫుడ్ని ఎంజాయ్ చేయండి. అది మలై పూరి అయినా గుమగుమలాడి డబుల్ కమ్ మీఠా అయినా సరే, ఏదైనా మీకు ఇష్టమైన ఫుడ్ని ఈరోజు అయితే ఖచ్చితంగా ఎంజాయ్ చేయండి. ఇంకా దీని గురించి మాట్లాడుకుందాం బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విద్ భారతి FM 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఏంటబ్బా ఫ్లో ని డిస్టర్బ్ చేస్తావు? చూడు, ఆట మాట పాట కలిసి నా మనసులో విరిసిన ఒక అందాల పూతోట.
2: అచ్చా, ఈ టాలెంట్ ఏదో వన్డే ఆర్జేగా మైక్ ఆన్ చేసి చెప్పు.
1: అవునా, ఎప్పుడు ఎక్కడ?
2: 30 సంవత్సరాల్లోపు యువతి యువకులకి గోల్డెన్ ఛాన్స్.
1: వావ్,
2: ఆకాశవాణి 90 వసంతాల చరిత్రలో మీ గొంతుకతో ఒక పేజీ.
1: అంటే ఇప్పటి వరకు ఆకాశవాణి విన్నాము, ఇక నా వాణిని ఆకాశవాణిలో వినిపించే సమయము అవకాశము వచ్చిందంటావు, అంతేనా? మరి ఎప్పుడు ఎలాగా?
2: సింపుల్, 6వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో 30 సంవత్సరాల్లోపు ఉన్న యువతి యువకులకు నా ప్రియ నేస్తం ఆకాశవాణి అనే అంశంపై తెలుగులో వ్యాసరచన పోటీ నిర్వహిస్తోంది.
1: మీ కళాన్ని కదిలించండి, మీ గళాన్ని వినిపించండి,
3: గెలిచిన వారికి బహుమతులు అందజేయబడతాయి.

0: కదా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

0: TeleLoke app, website www.tele-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है.
1: నాణ్యతలో రాజీ లేదు,
2: ధరలో సాటి రాదు,
1: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
2: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు
1: విజయ వంట నూనెలు.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతి 101.3. నేను మీ అజయ్ సౌజన్య. స్టూడియోలో సమయం చూస్తే 7:46 దాటి 30 సెకండ్లకు వస్తుంది. మనం ఉన్నాం కాఫీ టైంలో. నేనైతే చెప్తున్నా కదా, ఇంటర్నేషనల్ నో డైట్ డే గురించి అయితే మాట్లాడుతూ ఉన్నా కదా, ఆరోగ్యమే మహాభాగ్యం కాదనట్లేదు. కానీ డైటింగ్ అంటే ఆకలితో అలంబటించడం కాదు, సరైన పద్ధతిలో తినడం అని గుర్తుంచుకోండి. జీవితం చాలా చిన్నది ఫ్రెండ్స్. ఒక పక్క వర్క్ టెన్షన్స్, మరో పక్క లైఫ్ స్ట్రగుల్స్. వీటి మధ్యలో మనకిష్టమైన పదార్థాన్ని తినినప్పుడే వచ్చే ఆ తృప్తి ఉంది చూడండి, అబ్బబ్బా అది వేరే లెవెల్. సో ఈ రోజుకి ఆ క్యాలరీల లెక్కలన్నీ వదిలేసి హాయిగా తినండి, అంతకంటే హాయిగా నవ్వండి. ఇంకా మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విత్ భారతి FM 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. వీరైతే రాధేశ్యామ్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, అనురాగ్ కులకర్ణి అండ్ శ్రేయ ఘోషల్ పాడిన పాట అయితే విన్నారు. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 7:52 దాటి 6 సెకండ్లు కావస్తుంది. మనం ఉన్నాం కాఫీ టైంలో. మరి నేనైతే డే స్పెషల్స్ గురించి మాట్లాడుతూ ఉన్నా కదా, ఇంకా ఏంటి అంటే మన హాస్పిటల్కి వెళ్ళినప్పుడు తెల్లని దుస్తుల్లో ముఖం మీద చిరునవ్వుతో మనల్ని పలకరిస్తూ మన బాధని సగం మాయం చేసే దేవతల రోజు అనమాట. ఈరోజు నేషనల్ నర్సెస్ డే. మనకి ఏదైనా జబ్బు వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఆయన మందులు రాస్తారు, కానీ ఆ మందులు టైంకి ఇచ్చి మన బీపీ చెక్ చేసి ఏం పర్లేదు బాబు తగ్గిపోతుందిరే అని అమ్మలాగా అక్కలాగా ధైర్యం చెప్పేది ఎవరు చెప్పండి, మన నర్సులే కదా. అంతేకాదు రాత్రి పగలు తేడా లేకుండా సొంత మనుషుల కంటే ఎక్కువగా రోగుల సంరక్షణ కోసం కష్టపడుతూ ఉంటారు. అంతెందుకు కోవిడ్ టైంలో కూడా మనమందరం ఇళ్లలో తలదాచుకుంటే డాక్టర్స్తో పాటు ప్రాణాలకు తెగించి హాస్పిటల్లో యుద్దం చేసిన రియల్ హీరోస్ వీరే. ఇంకా జీవితంలో మనం ఎంతో మందిని కలుస్తాం, కానీ మన కష్టకాలంలో మన వెనుకే ఉండి సేవలు అందిస్తూ ఉంటారు మన నర్సులు. అందుకే ఈరోజు మీరెక్కడైనా నర్స్ కనిపిస్తే ఒక్కసారి చిన్నగా నవ్వి థ్యాంక్స్ అండి అని చెప్పండి. ఆ మాట ఇచ్చే ఎనర్జీ వాళ్ళకి కొన్ని వేల టానిక్స్తో సమానం అనమాట. సో ఫ్రెండ్స్, సేవాభావానికి నిదర్శనమైన నర్సులందరికీ మనందరి తరపున గట్టిగా బిగ్ సెల్యూట్ అయితే చెప్పేద్దాం. ఈ రోజునైతే సెలబ్రేట్ చేసేసుకుందాం. మరి ఇంకా స్టూడియోలో సమయం చేస్తే 7:53 దాటి 25 సెకండ్లు కావస్తుంది. ఈనాటి కాఫీ టైంకి బాబాయ్ చెప్పేస్తాం. మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తాను. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. 2026-27 సంవత్సరానికి నాబార్డు రూపొందించిన 5.11 లక్షల కోట్ల రూపాయల వార్షిక రుణ ప్రణాళికను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న అమరావతి రాష్ట సచివాలయంలో ఆవిష్కరిస్తూ రాష్టంలో ఏడాదికి 450 లక్షల మెట్రిక్ టన్నుల ఉద్యాన శాఖ ఉత్పత్తులు సాధించాలనేది లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలిపారు. మార్కాపురం జిల్లా డోర్నాల మండలం కొత్తూరు వద్ద నిర్మాణంలో ఉన్న వెలుగొండ ప్రాజెక్టు టన్నెల్ వద్ద రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నిన్న అధికారులతో ప్రాజెక్టు పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహిస్తూ వెలుగొండ ప్రాజెక్టును 2026 సీజన్ కల్లా పూర్తి చేసి నీరు అందిస్తామని స్పష్టం చేశారు. రాజధాని రైతుల సమస్యలు పరిష్కరించేందుకు నిన్న అమరావతిలోని సీఆర్డీఏ కార్యాలయంలో జరిగిన త్రిసభ్య కమిటీ సమావేశం సందర్భంగా పురపాలక శాఖ మంత్రి పి నారాయణ మాట్లాడుతూ రాజధాని

రైతుల సమస్యలు పరిష్కరించేందుకు అధికారులు గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించాలని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నిన్న ఢిల్లీలో సమావేశమైన కేంద్ర మంత్రిమండలి ఆర్థిక వ్యవహారాల కమిటీ రాష్టంలో గుంతకల్ వాడి నాగ్దా మథుర బుద్వాల్ సీతాపూర్ మధ్య నిర్మించే 3వ 4వ రైల్వే లైన్ నిర్మాణ పనులకు ఆమోదం తెలిపింది. ఉభయ తెలుగు రాష్ట్రాలు మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల్లోని 19 జిల్లాల మీదుగా 3 ప్రాజెక్టులు నిర్మాణం కానున్నాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ జేఈఈ మెయిన్ 2026 ఫలితాలను విడుదల చేసింది. ఫలితాలతో పాటు అభ్యర్థుల ఫైనల్ ఆన్సర్ కీ, కట్ ఆఫ్ మార్కులు, ఆల్ ఇండియా ర్యాంకులను కూడా ఎన్టీఏ తన వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. విద్యార్థులు తమ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను ఉపయోగించి జేఈఈ మెయిన్ డాట్ ఎన్టీఏ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ వెబ్సైట్లో స్కోర్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. తిరుపతి జిల్లా శ్రీసిటీలో 1000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఎయిర్ కండిషన్ల తయారీ యూనిట్కు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు శంకుస్థాపన చేస్తారు. ఏసీ తయారీ రంగంలో పేరొందిన క్యారియర్ గ్లోబల్ సంస్థ 1000 కోట్ల రూపాయల పెట్టుబడితో శ్రీసిటీలో అత్యాధునిక తయారీ యూనిట్ను స్థాపించనుంది. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర నిన్న మేళతాళాలు, మంగళ వాయిద్యాల మధ్య ఘనంగా ప్రారంభమైంది. ఈ జాతరను పురస్కరించుకుని నిన్న ఉదయం గర్భాలయంలోని గంగమ్మకు ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. రాష్ట్రంలో రాగల 2 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వివిధ భారతీయ వార్తల ముఖ్యాంశాలు తిరిగి 9 గంటలకు వింటారు.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ భారతి 101.3. నేను మీ అజయ్ సౌజన్య. స్టూడియోలో సమయం చూస్తే 8:07 దాటి 32 సెకండ్లు అయిపోయింది. మనం ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. మరి ఈ రోజు ఈ గుడ్ మార్నింగ్ విజయవాడలో ఒక అదిరిపోయే పవర్ ప్యాక్డ్ కొటేషన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇది వింటే నరాలు జివుమంటే ఆలోచనలు పరుగులు తీసే రాసింది ఎవరో కదండోయ్, తెలుగు సాహితీ విప్లవ కెరటం మన మహాకవి శ్రీశ్రీ గారి మాట. ఆయన అన్నమాట, 100 మంది చేయలేని పని ఒక హేళన చేస్తుంది. మరి ఈ మాట వెనుక ఉన్న కిక్ ఏంటో షేర్ చేస్తాను ఒక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్డ్ విత్ భారతి FM 101.3.

0: ఎందుకబ్బా ఫ్లోని డిస్టర్బ్ చేస్తావు? చూడు, ఆట మాట పాట కలిసి నా మనసులో విరిసిన ఒక అందాల పూ తోట.
1: అచ్చా, నీ టాలెంట్ ఏదో వన్డే ఆర్జేగా మైక్ ఆన్ చేసి చెప్పు.
0: అవునా, ఎప్పుడు ఎక్కడ?
1: 30 సంవత్సరాల్లోపు యువతి యువకులకి గోల్డెన్ ఛాన్స్.
0: వావ్,
1: ఆకాశవాణి 90 వసంతాల చరిత్రలో మీ గొంతుకతో ఒక పేజీ.
0: అంటే ఇప్పటి వరకు ఆకాశవాణి విన్నాము, ఇక నా వాణిని ఆకాశవాణిలో వినిపించే సమయము అవకాశము వచ్చిందంటావు, అంతేనా? మరి ఎప్పుడు ఎలాగా?
1: సింపుల్, 6వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో 30 సంవత్సరాల్లోపు ఉన్న యువతి యువకులకు నా ప్రియ నేస్తం ఆకాశవాణి అనే అంశంపై తెలుగులో వ్యాసరచన పోటీ నిర్వహిస్తోంది.
0: మీ కళాన్ని కదిలించండి, మీ గళాన్ని వినిపించండి,
1: గెలిచిన వారికి బహుమతులు అందజేయబడతాయి.
2: వింటున్నారు వివిద్ భారతి ఎఫ్ఎం 101.3.
3: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
4: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది.

0: పడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్ లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ యుద్ధభారతి ఎఫ్ఎంఆర్ 01.3. నేను మీ అజయ్ సౌజన్య. స్టూడియోలో సమయం చూస్తే 8:15 దాటి 15 సెకండ్లు అయిపోయింది. మనం ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. ఈ గుడ్ మార్నింగ్ విజయవాడలో మనమైతే ఒక కొటేషన్ గురించి మాట్లాడుతూ ఉన్నాం కదా, 100 మంది చేయలేని పని ఒక హేళన చేస్తుందని. మన లైఫ్లో 100 మంది వచ్చి క్లాసులు చెప్పినా లెక్చర్లు ఇచ్చినా వినని వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ ఎవరో ఒకరు వచ్చి పదునైన వెటకారం లేదా హేళన చేశారనుకోండి, అబ్బబ్బా ఆ దెబ్బకైతే మైండ్ బ్లాక్ అయిపోతుంది కదా. ఒక గోడను పడగొట్టడానికి 100 మంది కావాలేమో, కానీ ఒక మనిషిలోని అహాని కానీ ఒక సమాజంలోని కుళ్ళును కానీ పడగొట్టడానికి ఒక చిన్న వెటకారం చాలండి, అది సూటిగా గుండెల్లోకి దిగిపోతుంది. శ్రీశ్రీ గారు కూడా ఏమన్నారంటే, వ్యవస్థలో మార్పు రావాలంటే ఒక్కోసారి యుద్ధాలు అక్కర్లేదు, ఆ లోపాన్ని ఎగతాళి చేస్తూ చైతన్యం తెస్తే చాలు అని చెప్పారనమాట. సో హేళనకి అంత పవర్ ఉందన్నమాట. ఇంకా మరి దీని గురించి చాలా విషయాలు మాట్లాడుకుందాం. బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 01.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతి ఎఫ్ఎం 101.8 అజయ్ సౌజన్య హరీష్ రాఘవేంద్ర దేవన్ అండ్ వి ప్రసన్న పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే సూర్య సన్ ఆఫ్ కృష్ణ నుంచి విన్నారు కదా. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 8:25 దాటి 17 సెకండ్లు అయిపోయింది. మనం గుడ్ మార్నింగ్ విజయవాడలో, ఈ గుడ్ మార్నింగ్ విజయవాడలో మనమైతే కొటేషన్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసి హేళన చేస్తున్నారా? మీరు పడుతున్న కష్టాన్ని చూసి నవ్వుతున్నారా? కంగారు పడకండి, ఆ హేళనే మనల్ని గొప్పగా మార్చే ఇంద్రం అనుకోండి. ఎందుకంటే 100 మంది చేయలేని పనిని ఆ ఒక్క హేళన మనతో చేయిస్తుంది. ఆ అవమానమే మనల్ని ఆకాశమంత ఎత్తుకి ఎదిగేలా చేస్తుంది. హేళన చేసేవాళ్ళు లేకపోతే మనలో గెలిచే కసి కూడా పుట్టదండి. సో డోంట్ వరీ, కీప్ స్మైలింగ్, కీప్ రాకింగ్ అన్నమాట. హేళన చేసినా మన మంచిగా అని పాజిటివ్గా తీసుకోండి. అదనమాట.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరు అంత బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా హరిచ్ 100 మూవీ నుంచి. మరి ఇది ఎవరు పాడారంటే కనుక హరిచరణ్ అండ్ ఉమానేహ పాడగా, చైతన్య భరద్వాజ్ మ్యూజిక్ కంపోజ్ చేయగా, శ్రీమణ్ గారు లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్కి అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 8:31 దాటి 3 సెకండ్లు అయిందనమాట. మనం ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. ఈ గుడ్ మార్నింగ్ విజయవాడలో మనమైతే మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, ఇంకా మన చుట్టూ 100 మంది ఉండి రే ఇది తప్పురా అది చేయకురా అని నీతులు చెప్తే మనం వింటామా? అస్సలు వినం. మనం ఒక చెవితో విని ఇంకో చెవితో వదిలేయడం అలవాటు కదా. కానీ అదే 100 మంది ముందు ఒక్కడు నిలబడి మనల్ని చూసి నవ్వి మన తప్పుని వెటకారం లేదా హేళన చేశాడనుకోండి, అప్పుడుంటుంది అసలు సినిమా అనమాట. ఆ హేళన మన ఈగోని దడుతుంది, ఎందుకంటే ఆ హేళన నేరుగా వెళ్ళి మన మనసుకు తగులుతుంది. అరే నన్ను హేళన చేస్తావా, నేనేంటో నిరూపిస్తా చూడు అన్న కసి పుడుతుంది. సో హేళనకి అంత పవర్ ఉందన్నమాట. మరి ఇంకా దీని గురించి మాట్లాడుకుందాం. బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ ఉద్భారతి 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే అతడు మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. ఇది ఎవరు పాడారంట కనుక కేకే అండ్ సునీత పాడగా సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 8:38 దాటి 11 సెకండ్లు అయిపోయింది. మనవనం గుడ్ మార్నింగ్ విజయవాడలో. ఇంకా ఏంటి ఏం మాట్లాడుకుందాం అంటే, మనకి ఎవరైనా పొగిడితే వచ్చే కిక్కు కంటే ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే వచ్చే కసి చాలా పవర్ఫుల్గా ఉంటుంది కదా. 100 మంది నువ్వు చేయగలవు అని చెప్పినప్పుడు లేని ఉత్సాహం, ఒక్కడు నువ్వు ఇది చేయలేవులే అని వెటకారం చేసినప్పుడు వస్తుంది ఆ హేళనే మనలోని నిద్రపోతున్న సింహాన్ని తట్టి మరీ లేపుతుంది. సో హేళనకున్న పవర్ని యూజ్ చేసుకుని మనం ఆకాశం అంత ఎత్తుకి ఎదగాలన్నమాట. ఇంకా దీని గురించి మాట్లాడుకుందాం బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్డ్ విత్ భారతి FM 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ ఉద్వార్త ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే బ్యూటిఫుల్ సాంగ్ అయితే మొన్న మూవీ నుంచి విన్నారు కదా, మరి ఇది ఎవరు పాడారంటే కనుక నరేష్ అయ్యర్, క్రిష్ అండ్ హరిచరణ్ సాధన పాడగా కన్నికొండ గారు లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 8:45 దాటి 27 సెకండ్లు అయిపోయింది. మనం ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. నేనైతే మాట్లాడుతున్నా కదా 100 మంది చేయలేని పని ఒక్క హేళన చేస్తుంది అనే కొటేషన్ గురించి మాట్లాడుతున్నా కదా. శ్రీశ్రీ గారు ఈ మాటను కేవలం వ్యక్తుల కోసం అనలేదండి, ఒక వ్యవస్థలో ఉన్న కుళ్ళుని కడిగేయడానికి 100 ఉపన్యాసాలు చాలవు, కానీ అదే తప్పును ఒక కార్టూన్ ద్వారానో ఒక పదునైన వ్యంగ్య కవిత ద్వారానో హేళన చేస్తే అది జనాల్లోకి బుల్లెట్లా తీసుకుపోతుంది అని అన్నారనమాట. సో తప్పు చేసేవాడికి కూడా ఆ హేళన చూసి భయం పుడుతుంది, అందుకే హేళన అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుందన్నమాట. చరిత్రలో చాలామంది గొప్పవాళ్ళు వాళ్ళని హేళన చేసిన వాళ్ళ నోళ్లు మూయించడానికి సక్సెస్ కూడా అయ్యారు. సో హేళనకి అంత పవర్ ఉందన్నమాట. మరి ఇంకా మాట్లాడుకుందాం దీని గురించి బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విద్ భారతి ఎఫ్ఎం 101.3.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: నాణ్యతలో రాజీ లేదు,
2: ధరలో సాటి రాదు,
1: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
2: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు
1: విజయ వంట నూనెలు.

వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే ఘర్షణ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇది ఎవరు పాడారంటే కనుక జీన్ శ్రీనివాస్ పాడగా కులశేఖర్ గారు లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 8:52 దాటి 57 సెకండ్లు అయిపోయింది. మనం ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. నేనైతే ఒక కొటేషన్ గురించి మాట్లాడుతున్నా కదా. చరిత్రలో చాలా మంది గొప్పవాళ్ళు ఇందాకే చెప్పాను నోళ్లు మూయించడానికి సక్సెస్ అయ్యారు అని. ఒకప్పుడు గాంధీ గారిని చూసి నవ్వారు, అంబేద్కర్ గారిని తక్కువ చేసి చూశారు. ఆ హేళన లేకపోతే వాళ్ళలో అంతటి విప్లవం వచ్చేదా? సో ఫ్రెండ్స్, ఎవరైనా మిమ్మల్ని హేళన చేస్తున్నారు అంటే అర్థం ఏంటో తెలుసా? మీరు వాళ్ళకంటే ఏదో విషయంలో స్పెషల్ అని. హేళన అనేది ఒక మంట లాంటిది, దాన్ని చూసి భయపడితే ఏమవుతాం చెప్పండి, కాలిపోతాం. అదే దాన్ని ఇంధనంలా వాడుకుంటే సక్సెస్ రాకెట్లా దూసుకెళ్ళిపోతూ ఉంటాం. సో శ్రీశ్రీ గారి మాటలో చెప్పాలంటే విప్లవం అంటే తుపాకులు పట్టడం మాత్రమే కాదు, తప్పుడు ఆలోచనల్ని వెటకారంతో కాల్చి పారేయడం కూడా అని అన్నారనమాట. అందుకే ఎవరైనా హేళన చేస్తే కుంగిపోవద్దు, దాన్ని మన సక్సెస్ మిట్టుగా మార్చుకోవాలి. 100 మంది చేయలేని మిరాకిల్ మన లైఫ్లో ఆ ఒక్క హేళన చేస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. 100 మంది చప్పట్లు కొట్టినప్పుడు వచ్చే సౌండ్ కంటే ఒక్కడు హేళన చేసినప్పుడు వచ్చే సైలెన్స్లో ఎక్కువ పవర్ ఉంటుంది. ఆ సైలెన్స్ని మీ సక్సెస్తో నింపేయండి అదనమాట. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 8:54 దాటి 9 సెకండ్లు అయిపోయింది. ఈనాటి గుడ్ మార్నింగ్ విజయవాడకి అయితే బాయ్ బాయ్ చెప్పేస్తూ మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తాను. స్టే ట్యూన్ టు విద్ భారతి ఎఫ్ఎం 101.3. దేవీపుత్రుడు మూవీ నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అండ్ ప్రసన్న పాడిన మణిశర్మ మ్యూజిక్ కంపోజ్ చేశారు, అలాగే రామలింగేశ్వరరావు గారు లిరిక్స్ అందించారు ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. తిరుపతి జిల్లా శ్రీసిటీలో 1,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్న ఎయిర్ కండిషన్ల తయారీ యూనిట్కు ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు శంకుస్థాపన చేస్తారు. ఇళ్లలో, కార్యాలయాల్లో ఉపయోగించే 1 టన్ను 2 టన్నుల సామర్థ్యం కలిగిన ఏసీలే కాకుండా డేటా సెంటర్లు, భారీ పారిశ్రామిక సముదాయాలకు వినియోగించే 1,000 టన్నుల నుంచి 5,000 టన్నుల సామర్థ్యం కలిగిన భారీ కూలింగ్ సిస్టమ్స్ను ఇక్కడ తయారు చేయనున్నారు. రాష్ట్రంలో లభించే ఇనుప ఖనిజాన్ని సద్వినియోగం చేసుకుంటే రాష్ట్రాన్ని స్టీల్ హబ్గా తీర్చిదిద్దే అవకాశం ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి నిన్న గనుల శాఖపై సమీక్ష సమావేశం నిర్వహిస్తూ రాష్ట్రంలో ఉక్కు రంగంలో 1.90 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రానున్నాయని పేర్కొన్నారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల బోధనాసుపత్రిలో ఈ నెల 20 నుంచి అవుట్ పేషెంట్ విభాగం ఓపీడీ సేవలు ప్రారంభిస్తామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. వైద్య కళాశాలలు, వసతి గృహాల నిర్మాణం, వైద్య సిబ్బంది నియామకాలపై అమరావతి రాష్ట సచివాలయంలో వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో నిన్న ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. 2026-27 సంవత్సరానికి నాబార్డు రూపొందించిన 5.11 లక్షల కోట్ల రూపాయల వార్షిక రుణ ప్రణాళికను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న అమరావతి రాష్ట సచివాలయంలో ఆవిష్కరిస్తూ హార్టికల్చర్ను ప్రోత్సహించాలనే ప్రభుత్వ ఆలోచనలకు మద్దతుగా బ్యాంకులు, నాబార్డు ప్రతినిధులు నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. మార్కాపురం జిల్లా డోర్నాల మండలం కొత్తూరు వద్ద నిర్మాణంలోన్న వెలుగొండ ప్రాజెక్టు టన్నెల్ వద్ద రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులతో ప్రాజెక్టు పనుల పురోగతిపై నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. వచ్చే సీజన్ కల్లా వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసే లక్ష్యంతో పనులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేస్తున్నామని ఆయన విలేకరులకు తెలిపారు. ఖరీఫ్ రబీలో మార్క్ఫీడ్ ద్వారా కొనుగోలు చేసిన శనగ కందులు, పెసర పంటలకు సంబంధించి రైతులకు బకాయిలు విడుదల చేసినట్లు సంస్థ జనరల్ మేనేజర్ లక్ష్మణ్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. నాఫెడ్, మార్క్ఫీడ్ సంయుక్తంగా ఇప్పటి వరకు 963 కోట్ల రూపాయలు

రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు వివరించారు. కాలం చెల్లిన థర్మల్ ప్లాంట్ల పునరుద్ధరణ ఆధునీకరణకు కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి సిఈఏ అనుమతించింది. 2030 వరకు ఏ ఒక్క ప్లాంటు మూసివేయకూడదని పేర్కొంది. దీంతో జీవితకాలం పూర్తయిన ప్లాంట్లకు 750 కోట్ల రూపాయలతో ఆధునీకరణ పనులను చేపట్టినట్లు ఏపీ జెన్కో తెలిపింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 10 గంటలకు వింటారు.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్యుభారతి 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, ఐ మూవ్ నుంచి. మరి ఇది ఎవరు పాడారంటే కనుక హరిచరణ్ అండ్ శ్రేయ ఘోషల్ పాడగా ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేశారనమాట. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 9:09 అయిపోయింది అనమాట. మనం ఎంటర్ పేయం జోరుగోషారుగాలోకి. ఈరోజు మనం ఒక బ్యూటిఫుల్ టాపిక్ గురించి అయితే మాట్లాడేసుకుందాం. అదే మన జీవితానికి ఆధారం, మన మనసుకి ప్రాణం బంధాలు. మరి దీని గురించి అయితే మాట్లాడుకుందాం. అసలు మనిషి అంటేనే ఒక సంఘజీవి. మనం ఒంటరిగా పుడతాం కానీ ఒంటరిగా బ్రతకలేం. పుట్టిన దగ్గర నుండి చనిపోయే వరకు మన చుట్టూ ఏదో ఒక రూపంలో బంధాలు అల్లుకునే ఉంటాయి. అమ్మ స్పర్శతో మొదలైన ఈ ప్రయాణం నాన్న భరోసాతో, స్నేహితుల అల్లరితో, తోడబుట్టిన వారి గొడవలతో ఒక కలర్ఫుల్ మూవీలా సాగిపోతూ ఉంటుంది కదా. మరి ఈ బంధాలు ఎలా ఉంటాయి ఏంటి అనే దాని గురించి ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విద్యుభారతి 101.3.

0: అమృత
1: ఏంటబ్బా ఫ్లోని డిస్టర్బ్ చేస్తావు? చూడు, ఆట మాట పాట కలిసి నా మనసులో విరిసెను ఒక అందాల పూతోట.
0: అచ్చా, నీ టాలెంట్ ఏదో వన్డే ఆర్జేగా మైక్ ఆన్ చేసి చెప్పు.
1: అవునా, ఎప్పుడు ఎక్కడ?
0: 30 సంవత్సరాల్లోపు యువతి యువకులకి గోల్డెన్ ఛాన్స్.
1: వావ్,
0: ఆకాశవాణి 90 వసంతాల చరిత్రలో మీ గొంతుకతో ఒక పేజీ.
1: అంటే ఇప్పటి వరకు ఆకాశవాణి విన్నాము, ఇక నా వాణిని ఆకాశవాణిలో వినిపించే సమయము అవకాశము వచ్చిందంటావు, అంతేనా? మరి ఎప్పుడు ఎలాగా?
0: సింపుల్, 6వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో 30 సంవత్సరాల్లోపు ఉన్న యువతి యువకులకు నా ప్రియ నేస్తం ఆకాశవాణి అనే అంశంపై తెలుగులో వ్యాసరచన పోటీ నిర్వహిస్తోంది.
1: మీ కళాన్ని కదిలించండి, మీ గళాన్ని వినిపించండి, గెలిచిన వారికి బహుమతులు అందజేయబడతాయి.
2: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ ఉద్భారతి 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే బ్యూటిఫుల్ సాంగ్ అయితే సైనికుడు మూడు నుంచి విన్నారు కదా, మరి ఇది ఎవరు పాడారంట కనుక ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఉన్నికృష్ణన్ అని కవిత పాడగా, హరి జయరాజ్ మ్యూజిక్ కంపోజ్ చేయగా, కులశేఖర్ గారు లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 9:18 దాటి 9 సెకండ్లు అయిపోయింది. మనం ఉన్నాం జోరుగోషార్ గలో. నేనైతే బంధాల గురించి మాట్లాడుతూ ఉన్నా కదా, మరి ఈ బంధాల్లో చాలా రకాలు ఉంటాయి. రక్త సంబంధాలు మనం కోరుకోకపోయినా దేవుడు మనకిచ్చిన గిఫ్ట్ అనే అనుకోవాలి. అమ్మా నాన్న, అన్నదమ్ములు, అక్క చెల్లెలు వీళ్ళు మన కష్ట సుఖాల్లో మన వెంటనే ఉంటారు. ఇంకా స్నేహితుల గురించి అంటారా, రక్తం పంచుకోకపోయినా మన బాధను పంచుకునే అద్భుతమైన బంధం అభిమాన బంధం. ఇంకా బాధ్యత బంధాలు కూడా ఉన్నాయి. సమాజంలో మనం కలిసే వ్యక్తులు, మన సహోద్యోగులు, వీరందరితో ఉండే బంధం మనల్ని వ్యక్తిగతంగా ఎదగడానికి తోడ్పడుతుంది అనమాట. ఇంకా లాస్ట్ భార్యాభర్తల బంధం. ఇది అన్ని బంధాలను కల్పిస్తుంది. మధ్యలో వచ్చిన బంధమే అయినా చివరి వరకు ఉండే బంధం ఇదనమాట. ఇంకా మరి ఈ బంధాలు ఎలా నిలబడతాయి, ఏంటి, ఏం చేయాలి అనే దీని గురించి అయితే మాట్లాడతాను ఓ బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విద్ భారతి FM 101.3.

ప్రసార్ భారతి ఎఫ్ఎం 101.3. మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరు అంత బ్యూటిఫుల్ సాంగ్ అయితే పరుగు మోయి నుంచి విన్నారు కదా, మరి ఇది ఎవరు పాడారంటే గనక సాకిత్ పాడగా మంచర్మి మ్యూజిక్ కంపోజ్ చేయగా అనంత శ్రీరామ్ గారు లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 9:24 దాటి 57 సెకండ్లు అయిపోయింది. మనం ఉన్నాం జోరుగోషారగలు. నేనైతే బంధాల గురించి అయితే మాట్లాడుతూ ఉన్నా కదా, మరి ఈ బంధాలు నిలబడాలంటే ఒక 3 టిప్స్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఏంటివంటారా, ఫస్ట్ది అయితే నమ్మకం అండి. నమ్మకం లేని చోట బంధం అనేది ఉండదు, అది ఒక బలమైన పునాది నమ్మకం అనేది. మరి సెకండ్ ఏంటంటే సమయం. ఈ బిజీ లైఫ్లో మనం మన వాళ్ళకి ఇచ్చే అతిపెద్ద గిఫ్ట్ ఏంటి అంటే టైం అనమాట. వారానికి ఒక్కసారైనా కూర్చుని మనసు విప్పి మాట్లాడండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మరి నెక్స్ట్ది ఏంటిదంటే క్షమ. మనుషులు అన్నాక తప్పులు సహజం, చిన్న చిన్న పొరపాట్లను క్షమించి వదిలేస్తేనే కదా పెద్ద పెద్ద బంధాలు నిలబడతాయి. సో ఈ మూడింటిని చక్కగా బ్యాలెన్స్ చేయగలిగితే ఎలాంటి బంధమైనా గట్టిగా నిలబడుతుంది. నిజం చెప్పాలంటే ఫ్రెండ్స్, బంధం అనేది ఒక మొక్క లాంటిది, దానికి నీళ్లు పోయాలి, ఎండ తగిలేలా చూడాలి, అప్పుడే ఆ మొక్క బలంగా తయారవుతుంది. సో ఈ మూడు ఉంటేనే ఈ బంధానికి బలం అనమాట. మరి ఇంకా దీని గురించి మాట్లాడుకుందాం బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు ఇది భారతీయ FM 101.3.

90 వసంతాలు పూర్తి చేసుకున్న ఆకాశవాణి మన అందరి వాణి. బహుజన హితాయ బహుజన సుఖాయ నినాదంతో 9 దశాబ్దాలుగా ప్రజల జీవితాల్లో భాగమై విజ్ఞానాన్ని, వినోదాన్ని, సమాచారాన్ని అందిస్తూ ప్రసార రంగంలో అద్భుతమైన మైలురాయిని చేరుకుంది ఆకాశవాణి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం రూపొందించి అందించిన మేలిముత్యాల్లాంటి కార్యక్రమాల్లోని కొన్ని ఆణిముత్యాలను 1వ తేదీ నుంచి 31 వరకు ప్రతిరోజు ఉదయం 11 గంటలకు విజయవాడ ఏ మీటర్లు మరియు రెయిన్బో ఎఫ్ఎం 102.2 ఛానల్లో గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో వినవచ్చు.

ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ భారతీయ ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే బ్యూటిఫుల్ సాంగ్ అయితే బృందావనం మూవీ నుంచి విన్నారు కదా, మరి ఇది ఎవరు పాడారంటే కనుక కార్తిక్ అండ్ సుచిత్ర పాడగా అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 9:32 దాటి 52 సెకండ్లు అయిపోయింది. మనం ఉన్నాం జోరుగా హుషారుగాలో. నేనైతే బంధాల గురించి అయితే మాట్లాడుతూ ఉన్నా కదా. మరి ఇంకా ఏంటి అంటే బంధాలంటే కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే పరిచయం మాత్రమే కాదండి, అది ఒక అద్భుతమైన తీపి దారం లాంటిది. కొన్ని బంధాలు మనకు పుట్టుకతో వస్తాయి, కానీ మరికొన్ని బంధాలను మనం వెతుక్కుంటూ వెళ్తాం. రక్తం పంచుకుంటేనే బంధువులు కాదండి. కష్టం వచ్చినప్పుడు భుజం తట్టి నేనున్నాను అని ధైర్యం చెప్పే ప్రతి ఒక్కరూ మనవాళ్ళే. సో బంధాలకి అంత పవర్ ఉందన్నమాట. మరి ఇంకా దీని గురించి మాట్లాడుకుందాం బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విత్ భారతి FM 101.3.

ఆర్తి ఎఫ్ఎం 101.3. ఆకాశవాణి విజయవాడ విద్యు భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే బ్యూటిఫుల్ సాంగ్ అయితే ఎలా చెప్పని మూవీ నుంచి విన్నారు కదా. మరి ఇది ఎవరు పాడారంటే కనుక ఉదిత్ నారాయణ్ అండ్ శ్రేయ ఘోషల్ పాడగా సిరివినల్ సీతారాం శాస్త్రి గారి లిరిక్స్ అందించారనమాట ఈ బ్యూటిఫుల్ సాంగ్ కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 9:40 దాటి 25 సెకండ్లు అయిపోయింది. మనం ఉన్నాం జరుగు షర్గలో. నేనైతే బంధం గురించి మాట్లాడుతూ ఉన్నా కదా. ఇంకా బంధం అంటే ఏంటో తెలుసా అండి? ఒక చిన్న ఉదాహరణ చెప్పనా. ఒక పుస్తకానికి బైండింగ్ ఎంత ముఖ్యమో మనిషి జీవితానికి బంధం కూడా అంతే ముఖ్యం అన్నమాట. బైండింగ్ లేని పుస్తకం పేజీలు ఎలా గాలికి ఎగిరిపోతాయో బంధాలు లేని మనిషి జీవితం కూడా అలానే ఒంటరైపోతుంది. ఇంకా బంధాల్లో కేరింగ్ అండ్ షేరింగ్ ఖచ్చితంగా ఉండాలి. ప్రేమించడం ఒక ఎత్తు అయితే ఆ ప్రేమను నిలబెట్టుకోవడం మరో ఎత్తు అన్నమాట. సో బంధం నిలబడాలంటే కావాల్సింది ఖరీదైన గిఫ్ట్స్ కాదండి. ఇందాక చెప్ప కదా, కొంచెం టైం బోలెడంత నమ్మకం, అంతకుమించి ఒకరినొకరు అర్థం చేసుకునే మనసు అనమాట. సో బంధం అంటే ఆధార్ కార్డులో ఉండే అడ్రస్ లేక ఫోన్ కాంట్రాక్ట్స్లో ఉండే ఒక పేరు మాత్రమే కాదండి, అది ఒక నమ్మకం, ఒక బాధ్యత, అంతకుమించి ఒక భరోసా అన్నమాట. మనం ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎన్ని కోట్లు సంపాదించినా మన విజయాన్ని చూసి సంతోషించే ఒక అమ్మ, మన వెన్నుతట్టి ప్రోత్సహించే ఒక నాన్న, మన కన్నీళ్లు తుడిచే ఒక స్నేహితుడు, అమ్మలా నాన్నలా ఫ్రెండ్లా ఉండే భార్య లేదా భర్త, ఇలా వీరంతా లేకపోతే ఆ సక్సెస్ అంతా జీరోనే కదా. మరి ఇంకా ఈ బంధాల గురించి చాలా విషయాలు మాట్లాడుకుందాం బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విద్యుభారతి ఎఫ్ఎం 101.3.

భారతి ఎఫ్ఎం 101.3. మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ ఉద్భారతి 101.3. నేను మీ ఆజే సౌజన్య. మీరైతే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, నువ్వు నాకు నచ్చు మూవీ నుంచి. మరి ఇది ఎవరు పాడారంటే కనుక కుమార్ చాను అండ్ చిత్ర గారు పాడగా, అండ్ కోటి గారు మ్యూజిక్ కంపోజ్ చేయగా, సిరివెనెల సీతారాం శాస్త్రి గారు లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 9:47 దాటి 40 సెకండ్లు అయిపోయింది. మనం ఉన్నాం జోరుగా షర్గాలో. నేనైతే బంధం గురించి మాట్లాడుతున్నా కదా, ఇంకా ఏంటి అంటే బంధం అనేది ఒక గ్లాస్ లాంటిది ఫ్రెండ్స్. దాన్ని జాగ్రత్తగా చూసుకుంటే అందమైన ప్రతిబింబాన్ని చూపిస్తుంది, అదే నిర్లక్ష్యం చేస్తే ముక్కలైపోతుంది. నేనైతే ఒక మాట చెప్తా అండి, ఆస్తులు పోతే సంపాదించుకోవచ్చు కానీ ఒక్కసారి పోయిన బంధాన్ని మళ్ళీ వెనక్కి మనం తీసుకురాలేం. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా ఖరీదైనది ప్రేమే. ఆ ప్రేమను పంచుతూ బంధాలను కాపాడుకుంటూ హ్యాపీగా ఉందాం, ఏమంటారు? ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్య భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, మనసంతా నువ్వే మూవీ నుంచి. మరి ఇది ఎవరు పాడారంటే కనుక ఎస్పి చరణ్ అండ్ సుజాత గారు పాడగా సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 9:53 దాటి 43 సెకండ్లు అయిపోయింది. మనం ఉన్నాం జోరుగోషారు గలం. నేనైతే బంధాల గురించి మాట్లాడుతున్నా కదా, చివరిగా నేను చెప్పేది ఒకటేనండి, బంధాలు అనేవి మార్కెట్లో కొంటే దొరికే వస్తువులు కావు, అవి మనం ప్రాణం ఉన్నంత వరకు మనల్ని నడిపించే శక్తులు అన్నమాట. ఒక్కసారి బంధం తెగిపోతే మళ్ళీ అతికించిన ఆ గీత అలాగే ఉండిపోతుంది. అందుకే ఈ క్షణమే మీ ఆత్మీయులకు ఒక చిన్న మెసేజ్ చేయండి. వీలైతే ఒక ఫోన్ చేసి మనసు విప్పు మాట్లాడండి. అసలు ఈ ప్రపంచంలో అందరికన్నా రిచెస్ట్ పర్సన్ ఎవరో తెలుసా అండి? ఎక్కువ ఆస్తులు ఉన్నవాడు కాదు, ఎక్కువ మంది ప్రేమించే మనవాళ్ళు ఉన్నవాడేమాట. మరి ఈ బంధాల్లో చేదును కూడా చూసిన వారు చాలా మంది ఉంటారు కదా. మరి దీని గురించి కూడా మాట్లాడుకుందాం రేపు, ఖచ్చితంగా దీని గురించి మాట్లాడుకుందాం. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 9:54 దాటి 35 సెకండ్లు అయిపోయింది. ఈనాటి జోరుగా హుషారు గారికి బై బై చెప్పేస్తూ మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తాను. ఆర్య 2 నుంచి ఓపెన్ అంత ఈ ప్రేమకి సాంగ్ అయితే ప్లే చేస్తాను. కేకే పాడిన ఈ పాట స్టేట్ యూన్ 2 విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు. చదువుతున్నది కేసుగుణ. తిరుపతి జిల్లా శ్రీసిటీలో 1,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఎయిర్ కండిషన్ల తయారీ యూనిట్కు ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు శంకుస్థాపన చేస్తారు. శ్రీసిటీ పరిధిలోని ఆరూరు వద్ద ఈ పరిశ్రమకు ప్రభుత్వం 40 ఎకరాల స్థలం కేటాయించింది. ఈ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా 1,000 మందికి, పరోక్షంగా 2,000 మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల ప్రభుత్వ వైద్య కళాశాలలో ఈ విద్యా సంవత్సరంలో ఎంబీబీఎస్ ప్రవేశాలకు అనుగుణంగా బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలు, నిర్మాణ పనులు వేగవంతం చేయాలని అధికారులను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వైఎస్ సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు. వైద్య కళాశాలలు, వసతి గృహాల నిర్మాణం, వైద్య సిబ్బంది నియామకాలపై అమరావతి రాష్ట్ర సచివాలయంలో అధికారులతో నిన్న ఆయన సమీక్ష నిర్వహించారు. మార్కాపురం జిల్లా డోర్నాల మండలం కొత్తూరు సమీపంలో జరుగుతున్న పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు 2వ సొరంగంలోని లైనింగ్ పనులను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు గత రాత్రి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అక్కడ పనిచేస్తున్న కార్మికులతో ముచ్చటించారు. లక్ష్యంలోగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో ఇంటింటికి కుళాయిల ద్వారా రక్షిత తాగునీరు అందించేందుకు ఉద్దేశించిన జలజీవన్ మిషన్ జేజేఎంలో భాగంగా రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 2,631 కోట్ల రూపాయలను కేటాయించింది. 2026-27 సంవత్సరానికి తొలి విడతగా ఈ నిధులు అందించింది. గోదావరి, కావేరీ నదుల అనుసంధాన పథకంపై జాతీయ జలాల అభివృద్ది సంస్థ ఎన్డబ్ల్యూడీఏ ఆధ్వర్యంలో 8వ తేదీన రాజమహేంద్రవరంలో సమీక్ష జరగనుంది. ఈ మేరకు ఎన్డబ్ల్యూడీఏ నిన్న రాష్ట్రాలకు సమాచారం అందజేసింది. నిన్న విడుదలైన పాలిసెట్ ఫలితాల్లో అల్లూరు సీతారామరాజు జిల్లా 99.11% ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో నిలవగా 87.85% శ్రీ సత్యసాయి జిల్లా చివరి స్థానంలో నిలిచిందని సంబంధిత అధికారులు తెలిపారు. ముస్లిం విద్యార్థులకు ఉచిత కార్పొరేట్ విద్యను అందించేందుకు ఉద్దేశించిన తాలిమే హునర్ పథకం కోసం 17వ తేదీన టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పరీక్షకు సంబంధించిన దరఖాస్తుల గడువు 12వ తేదీతో ముగుస్తుందని పేర్కొన్నారు. వివిధ భారతీయ వార్తల ముఖ్యాంశాలు తిరిగి 11 గంటల వింటారు.

ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరు అయితే బ్యూటిఫుల్ సాంగ్ అయితే నువ్వే నువ్వు నుంచి విన్నారు కదా. మరి ఇది ఎవరు పాడారంట గారు, ఎవరు పాడారంటే కనుక చిత్రగారు పాడగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:09 దాటి 7 సెకండ్లు అయిపోయింది. మనం ఎంటర్ అయిపోయాం హరివిల్లోకి. మరి క్వశ్చన్ అయితే అడిగిస్తున్నాను. క్వశ్చన్ ఏంటంటే, మొట్టమొదటి కంప్యూటర్ మౌస్ దేంతో చేశారు? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే తెలుసు కదా మన నెంబర్ 0866244 అయితే మెసేజ్ చేసండి. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: టెలిలాకే యాప్, వెబ్సైట్ www.tele-law.in యా టోల్ ఫ్రీ నంబర్ 14454 సే ప్రాప్త్ కియా సక్తి హై.
1: నాణ్యతలో రాజీ లేదు,
2: ధరలో సాటి రాదు,
1: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
2: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు
1: విజయ వంట నూనెలు.
3: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

భారతి ఎఫ్ఎం 101.3. వింటున్నారు ఆకాశవాణి విజయవాడ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, మొట్టమొదటి కంప్యూటర్ మౌస్ దేంతో తయారు చేశారని. చాలా మంది అయితే ఆన్సర్స్ పంపించారు. మరి ఎవరెవరు పంపించారంటే, పెడన జోగనందన కాలనీ అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పల్లవి మచిలీపట్నం నుంచి హాయ్ సౌజన్య గారు గుడ్ మార్నింగ్ అంటూ పంపించారు, గుడ్ మార్నింగ్ అండి. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సుబ్బారావు శ్రీదేవి ఆన్సర్ ఈజ్ కాదు, రాంగ్ ఆన్సర్ అనమాట. వాణి ఒరిస్సా నుంచి గుడ్ మార్నింగ్ అంటూ మెసేజ్ చేశారు, వెరీ గుడ్ మార్నింగ్. చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ పేట నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచార్య గారు రాంగ్ ఆన్సర్ అండి. సౌజన్యమ్మ శుభోదయం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎలమంచిలి మురళి కార్నూర్ నుంచి. ఇంకా ఉరవకొండ నుండి ఈశ్వరయ్య కరెక్ట్ ఆన్సర్ పంపించారు, గుడ్ మార్నింగ్ మేడం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రవి శరత్ బాబు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ విజయవాడ నుంచి, హాయ్ హలో గుడ్ మార్నింగ్ సౌజన్య గారు, బాగున్నారా, హ్యాపీ బర్త్డేస్ డే అంటూ విజయలక్ష్మి గారు పెడకొండూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అబ్దుల్ కలాం గారు పెద్దపరిమి నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు. ఇంకా ఆన్సర్ అయితే రివీల్ చేసేస్తాను. అప్పట్లో ప్లాస్టిక్ కన్నా చెక్క ఎక్కువ వాడేవాళ్ళం కదా, సో ఆన్సర్ ఏంటి అంటే చెక్క అనమాట, చెక్కతో చేశారనమాట. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఐఫిల్ టవర్ ప్రతి వేసవిలో ఎంత ఎత్తు పెరుగుతుంది? నేను మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను, ఐఫిల్ టవర్ ప్రతి వేసవిలో ఎంత ఎత్తు పెరుగుతుంది? మీకు గనక ఆన్సర్ తెలిస్తే 0866244814 అయితే మెసేజ్ చేసేయండి. స్టే ట్యూన్ టు విద్ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: నాణ్యతలో రాజీ లేదు,
2: ధరలో సాటి రాదు,
1: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
2: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు.
3: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
4: బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, తీన్ మర్మూ నుంచి. మరి ఇది ఎవరు పాడారంటే గనక శ్రీరామచంద్ర పాడగా రెహమాన్ గారు లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:39 దాటి 36 సెకండ్లు అయిపోయింది. మనోనం హర్విల్లో నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, ఈఫిల్ టవర్ ప్రతి వయసులో ఎంత ఎత్తు పెరుగుతుంది అని అడిగాను కదా, దానికి చాలా మంది అయితే ఆన్సర్స్ పంపించారు. మరి ఎవరెవరు పంపించారు అంటే గనక పెడన జోగనంద్ర కాలనీ అప్పలరాజు గారు 12 ఓకే కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాజేష్ హిందూపూర్ నుంచి, సత్యసాయి డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. 6 inches అని పంపించారు, రాంగ్ ఆన్సర్ అండి. దస్తగిరి సంధ్య పొద్దుటూరు నుంచి, కడప జిల్లా నుంచి అయితే పంపించారు. సుబ్బారావు శ్రీదేవి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ సౌజ్ఞ గారు అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సత్యభార్గవి తాడిపత్రి అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి. నల్గొండ జిల్లా చిత్రయాల గ్రామం నుంచి దమోజ్ వెంకటాచారి వరలక్ష్మి గారు రాంగ్ ఆన్సర్ పంపించారండి. నేమ్ జాన్సన్ విజయవాడ అంటూ సౌజ్ఞ గారు గుడ్ మార్నింగ్ అంటూ రాంగ్ ఆన్సర్ పంపించారు. ఇంకా హాయ్ గుడ్ మార్నింగ్ సౌజ్ఞ గారు పుట్టపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ప్రత్యూష నిత్యూష కొవ్వూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శుభోదయం అంటూ అహ్మద్ ఎనేతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అంగుళాల్లో చెప్తున్నారు, సెంటీమీటర్స్లో కూడా కరెక్ట్ ఆన్సరే. ఇంకా కర్ణాటక స్టేట్ చిన్న తిరుపతి నుంచి ప్రకాష్ శ్యామల కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ మార్నింగ్ సౌజ్ఞ మేడం గారు చిత్తూరు నుంచి నరేంద్ర రెడ్డి స్వరూప కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ జిల్లా నుంచి వీక్లీ బజార్ నుండి ఎం మురారి యశోద జానకీరాజు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. విజయలక్ష్మి గారు పెడకొండూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే 15 సెంటీమీటర్స్ అనమాట. ఎందుకు అంటే గనక అది ఇనుముతో తయారైంది కాబట్టి ఎండ వేడికి థర్మల్ ఎక్స్పాన్షన్ వల్ల అది కాస్త వ్యాకోచిస్తుంది అనమాట. అందుకని ఎవ్రీ సమ్మర్లో ఒక 15 సెంటీమీటర్స్ పెరుగుతూ ఉంటుంది అనమాట. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:41 దాటి 39 సెకండ్లు అయిపోయింది. ఈనాటి హర్వీలకి అయితే బాబాయ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది. నేను మళ్ళీ ఒక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత మీతో మాట్లాడతాను. స్టే ట్యూన్డ్ టు విద్ భారతి ఎఫ్ఎం 101.3.

0: గలగల కృష్ణానదిలా సందడిగా మాట్లాడడం మీకిష్టమా?
1: యెస్, నాకు చాలా ఇష్టం.
0: నెక్స్ట్ వన్ డే ఆర్జే అవుతారా?
1: ఆఫ్ కోర్స్.
0: ఎప్పుడు, ఎక్కడ? 90 ఏళ్ల ఆకాశవాణిలో మీ వాణి వినిపించాలనుందా? అయితే ఎందుకు ఆలస్యం? మీలోని కవి హృదయాన్ని తట్టిలేపే సమయమిదే. ఆకాశవాణితో

మీ అనుబంధాన్ని ఒక తెలుగు కవిత రూపంలో పంచుకోండి. మీ కళానికి, మీ సృజనకి వేదిక ఆకాశవాణి 90 వసంతాల వేడుక. మీ కవిత, మీ వివరాలు ఐడి ప్రూఫ్తో సహా 6వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో స్వయంగా అందజేయగలరు. గెలుపొందినటువంటి విజేతలు ఆకాశవాణిలో మీ స్వరాన్ని 1 డే ఆర్జేగా వినిపించేటువంటి సువర్ణావకాశం అందిస్తోంది.

0: ఎందుకబ్బా ఫ్లోని డిస్టర్బ్ చేస్తావు? చూడు, ఆట మాట పాట కలిసి నా మనసులో విరిసెను ఒక అందాల పూతోట.
1: అచ్చా, నీ టాలెంట్ ఏదో వన్డే ఆర్జేగా మైక్ ఆన్ చేసి చెప్పు.
0: అవునా, ఎప్పుడు ఎక్కడ?
1: 30 సంవత్సరాల్లోపు యువతి యువకులకి గోల్డెన్ ఛాన్స్.
0: వావ్,
1: ఆకాశవాణి 90 వసంతాల చరిత్రలో మీ గొంతుకతో ఒక పేజీ.
0: అంటే ఇప్పటి వరకు ఆకాశవాణి విన్నాము, ఇక నా వాణిని ఆకాశవాణిలో వినిపించే సమయము అవకాశము వచ్చిందంటావు, అంతేనా? మరి ఎప్పుడు ఎలాగా?
1: సింపుల్, 6వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో 30 సంవత్సరాల్లోపు ఉన్న యువతి యువకులకు నా ప్రియ నేస్తం ఆకాశవాణి అనే అంశంపై తెలుగులో వ్యాసరచన పోటీ నిర్వహిస్తోంది.
0: మీ కళాన్ని కదిలించండి, మీ గళాన్ని వినిపించండి.
2: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
3: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
2: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
2: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
5: స్టూడియోల సమయం 10:44 దాటి 52 సెకండ్లు కావస్తుంది. షుగర్ వ్యాధి గురించి అవగాహన ప్రయోజిత కార్యక్రమం వింటారు. నిర్వహణ డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్, జనరల్ ఫిజిషియన్, డయాబెటాలజిస్ట్. స్పాన్సర్ బై బాలాజీ హాస్పిటల్స్, డయాబెటీస్ సెంటర్, భవానీపురం, విజయవాడ.
0: షుగర్, బీపీ, థైరాయిడ్ అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్, భవానీపురం, విజయవాడ. జనరల్ ఫిజిషియన్స్, డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్, స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 9154064744.
6: డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్ గారు, నమస్కారం అండి. మీరు విజయవాడలో ప్రముఖ జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ గా వైద్య సేవలు అందిస్తున్నారు కదా, ముఖ్యంగా డాక్టర్ గారు డయాబెటీస్ కంట్రోల్ కి కొత్త రకం మందుల గురించి వింటున్నాం ఈ మధ్య. పాత రకం చికిత్సా విధానానికి కొత్త మందులు చికిత్సా విధానానికి తేడా ఏమని ఉందా? మొన్నటిదాకా బాగా ఖరీదైనటువంటి మందులు ఈ మధ్య ఇవేదో రేటు తగ్గినట్లు కూడా తెలుస్తుంది. మరి కొత్త రకం మందులు, ఈ మధ్య రేటు తగ్గినటువంటి మందులు, ఈ రేటు తగ్గినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, దీనివల్ల ఉన్నటువంటి సాధక బాధకాలు వివరించండి. అట్లాగే కొత్తగా వచ్చినటువంటి ఈ మందులు ఇన్సులిన్ కన్నా బాగా పనిచేస్తాయా, వారానికి ఒకసారి వేసుకుంటే సరిపోతుంది అని కూడా వింటున్నామండి అంటున్నారు కొందరు. దీని గురించి వివరంగా చెప్పండి. ఇవి ఎవరికి ఎక్కువగా ఉపయోగపడతాయి, ఎవరికి ఉపయోగపడవు కూడా చెప్పండి డాక్టర్ గారు.
7: నమస్కారం అండి, నేను డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్, కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. నేను ఈరోజు అప్పుడు వైరల్ ట్రెండింగ్ టాపిక్ వచ్చేసి వెయిట్ లాస్ ఇంజెక్షన్స్ గురించి ఎక్కడ చూసినా చెప్తున్నారండి. ఎందుకంటే బేసికల్ గా ఇది ఈ మెడిసిన్స్ అనేది GLP-1 రిసెప్టర్ అగోనిస్ట్, ఇవి వచ్చేసి మనకి మార్కెట్ లో 2-3 ఇయర్స్ నుంచి ఉన్నాయండి. కాకపోతే ఒక రకం ఇంజెక్షన్ ఈ మధ్య ప్రైస్ తగ్గడం వల్ల దాని గురించి మనం బాగా వినడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే కొంచెం మిస్ఇన్ఫర్మేషన్ కూడా ఉందండి. అదేంటంటే మ్యాజిక్ పిల్ లాగా, అంటే ఇది యాక్చువల్లీ ఇలాంటి మందులు కనిపెట్టింది వెయిట్ లాస్ కోసం కాదు, ప్రథమంగా షుగర్ తగ్గించడానికి కోసం మందులు కనిపెట్టారు. కాకపోతే దాంట్లో ఉండే బెనిఫిట్స్ వల్ల, వెయిట్ లాస్ బెనిఫిట్ వల్ల కొంతమందికి BMI ఎక్కువ ఉన్న వాళ్ళకి అది వెయిట్ లాస్ కూడా సజెస్ట్ చేయడం జరుగుతుంది. కానీ చాలా మంది మన దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఏమనుకుంటున్నారంటే అలాంటి మందులు జస్ట్ షార్ట్ కట్ లాగా తీసుకుని ఒక 6 మంత్స్ వాడి 2 మంత్స్ వాడేసి ఆపేయచ్చు అనుకుంటున్నారు. ఫస్ట్

0: పాయింట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ మెడిసిన్స్ ఎలా పనిచేస్తా నేను వివరంగా చెప్తాను. ఇది బేసికల్ గా ఇదేంటంటే, మన బాడీలో ఉండే సహజంగా ఉండే GLP-1 హార్మోన్స్ లాగానే పనిచేస్తాయి. అది ఎలా పనిచేస్తాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, షుగర్ పేషెంట్ కి షుగర్ కంట్రోల్ లేనప్పుడు మనం డైట్ కంట్రోల్ తో పాటు టాబ్లెట్స్ ఇన్సులిన్ అనేది అడ్వైస్ చేస్తూ ఉంటాము. వాటి రూపంలోనే ఈ మధ్య కొత్తగా వారానికి ఒకసారి చేసే ఇంజెక్షన్స్ రూపంలో వచ్చిన ఈ మందులు ఎలా పనిచేస్తాయంటే, బేసికల్ గా అవి సింపుల్ గా వారానికి ఒకసారి ఇచ్చినా సరే ఆకలి తగ్గిస్తాయి, తర్వాత తిన్న వెంటనే కడుపు ఫుల్నెస్ ని పెంచుతాయి, తర్వాత షుగర్ పెరిగినప్పుడు మాత్రం ఇన్సులిన్ విడుదల చేస్తాయి. బేసికల్ గా మీరు తక్కువగా తినేదట చేస్తాయి. దీనివల్ల త్వరగా అంటే ఒక 6 మంత్స్ తర్వాత ఏంటంటే, మీరు ఒక సిస్టమైజ్డ్ మెడిసిన్స్ వాడుతూ మంచి సిస్టమైజ్డ్ డైట్ ఎక్సర్సైజ్ ఫాలో అయినప్పుడు షుగర్ కంట్రోల్ తో పాటు వెయిట్ లాస్ కూడా అనేది మనకి కనిపిస్తూ ఉంటది. కానీ ఇది బాగా వైరల్ అయిపోయేటప్పటికి చాలా మంది ఏమనుకుంటున్నారంటే, ఇది జస్ట్ 1 డే 2 డేస్ చేసుకుని ఇంకా వెయిట్ లాస్ అయిపోతే ఆపేయచ్చు అనుకుంటున్నారు. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది వెయిట్ లాస్ అనేది మ్యాజిక్ కాదు. వెయిట్ లాస్ అనేది సస్టైన్ అవ్వాలంటే ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మెడిసిన్స్ అనేది షుగర్ పేషెంట్స్ కోసమే తయారు చేసిన మెడిసిన్. మన బాడీలో సహజంగా ఒక హార్మోన్ ఉంటుంది, అదేంటంటే GLP-1 అంటాము. మనం భోజనం చేసిన వెంటనే అది రిలీజ్ అవుతుంది. అది రిలీజ్ అయినప్పుడు మెదడుకు ఒక సిగ్నల్ పంపుతుంది, ఇంకా తిన్నది చాలు, ఇంకా అవసరం లేదని. సో ఈ లేటెస్ట్ మెడిసిన్స్ ఏదైతే ఉన్నాయో మనకి ఈ సహజ హార్మోన్స్ లాగా పనిచేస్తాయి. అవి వాడినప్పుడు ఏమవుతుందంటే, ఆకలి ఫస్ట్ తగ్గుతుంది, ఎక్కువగా తినాలనిపించదు, కడుపు నిండిన ఫీలింగ్ ఎక్కువసేపు ఉంటుంది, ఆహారం జీర్ణం కావడం కొంచెం నెమ్మదిస్తుంది, అందుకే కొద్దిగా తిన్నా కడుపు ఫుల్ అయినట్టు అనిపిస్తుంది, తర్వాత షుగర్ కంట్రోల్ కి సహాయపడుతుంది. సో అవసరమైనప్పుడు ఇన్సులిన్ బాడీలోంచి రిలీజ్ అయ్యేటట్టు చేస్తుంది. ఇది Type 2 Diabetes వాళ్ళకి మాత్రమే. ఇన్సులిన్ డిపెండెంట్ వాళ్ళకి బహుశా ఈ మెడిసిన్స్ వాడుతున్నప్పుడు మనం ఇన్సులిన్ డోస్ తగ్గించే అవకాశం కావచ్చు. కానీ కంప్లీట్ గా ఇన్సులిన్ డిపెండెంట్ అంటే Type 1 Diabetes పేషెంట్స్ లో ఈ మెడిసిన్స్ అడ్వైజబుల్ కాదు. ఇది కాకుండా లివర్ నుంచి విడుదలయ్యే షుగర్ ని కూడా తగ్గిస్తుంది. సో బేసికల్ గా ఇవన్నీ బెనిఫిట్స్ ఉండడం వల్ల ఈ షుగర్ కంట్రోల్ తో పాటు వెయిట్ లాస్ బెనిఫిట్ కూడా మనం దీని ఈ మెడిసిన్స్ లో చూస్తూ ఉన్నాం. దీన్ని ప్రిస్క్రైబ్ చేయాల్సింది ఎక్కువగా డయాబెటిక్ పేషెంట్స్ కి. డయాబెటీస్ విత్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండి వెయిట్ లాస్ కోసం కష్టపడినప్పుడు మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ తీసుకోవాల్సినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది యాజ్ పర్ గైడ్ లైన్స్ ఈ మెడిసిన్స్ లైఫ్ లాంగ్ ప్రిస్క్రైబ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం ఉంటుంది. లేదు షుగర్ కంట్రోల్ అయ్యి వెయిట్ లాస్ అయిన తర్వాత పేషెంట్ నార్మల్ పద్ధతిలో డైట్ కంట్రోల్ తో సిస్టమేటిక్ గా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ వెయిట్ లాస్ బెనిఫిట్స్ ని సస్టైన్ చేయగలిగితే మందులు ఆపే డోస్ తగ్గించే అవకాశం ఉంది. కానీ నేను నెక్స్ట్ టాపిక్ లో దీనికి అసలు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, ఎవరికి ఇది కరెక్ట్ గా మనం ప్రిస్క్రైబ్ చేయాల్సిన అవసరం ఉంది, బేసికల్ గా ఈ మెడిసిన్స్ ఒక కన్వీనియన్స్ ఏంటంటే, మెడిసిన్స్ ఆల్రెడీ డయాబెటీస్ కంట్రోల్ అయినటువంటి వాళ్ళకి ఈ మెడిసిన్స్ మనం ప్రిస్క్రైబ్ చేసినప్పుడు షుగర్ కంట్రోల్ ప్లస్ అడిషనల్ వెయిట్ లాస్ బెనిఫిట్, కార్డియాక్ బెనిఫిట్స్ ఇవన్నీ వస్తాయి. ప్లస్ ఆల్రెడీ వాడే వాళ్ళు కొంచెం డోస్ ఎక్కువ అవసరమయ్యే వాళ్ళకి కొంచెం డోస్ తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ మెడిసిన్స్ తో పాటు ఆ మెడిసిన్స్ అంత ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ప్లస్ ఆబ్వియస్ గా ఒక 6 మంత్స్ నుంచి పేషెంట్ వెయిట్ లాస్ బెనిఫిట్స్ గమనిస్తారు. కానీ మీరు తప్పుగా దాన్ని అర్థం చేసుకుని వెయిట్ లాస్ కోసమే అనేది జస్ట్ షార్ట్ టర్మ్ గోల్స్ దృష్టిలో పెట్టుకుని ఇలాంటి ఇంజెక్షన్స్ అడగడం అంత మంచిది కాదు. సో డాక్టర్ ప్రిస్క్రిప్షన్, ఫిజిషియన్ ప్రిస్క్రిప్షన్ మేరకు మాత్రమే ఈ ఇంజెక్షన్ వాడాల్సిన అవసరం ఉంది. వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ షార్ట్ కట్స్ ప్లస్ లేకపోతే ఎవరో మీడియా సోషల్ మీడియాలో చెప్పారని ఇలాంటి మెడిసిన్స్ మీరు ఎటువంటి మెడికల్ ఎక్స్పర్ట్ అడ్వైజ్ లేకుండా వాడకూడదండి.
1: డాక్టర్ RLV ఫణికుమార్ గారు, మరి ఈ కొత్త రకం మందులు ఎవరికి బాగా ఉపయోగపడతాయి, ఎవరికి సరిపోవు?
0: బేసికల్ గా అండి, ఇందాక నేను చెప్పిన GLP-1 ఇంజెక్షన్స్ వచ్చేసి ముఖ్యంగా ఎవరికి ఉపయోగపడతాయంటే, ఆల్రెడీ డయాబెటీస్ ఉండి ఊబకాయ ఉండే వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న వాళ్ళకి ఉపయోగపడతాయి. ఆల్రెడీ టాబ్లెట్స్ వేసుకున్న డయాబెటీస్ పేషెంట్ టాబ్లెట్స్ వేసిన తర్వాత కూడా కంట్రోల్ లేనప్పుడు, మనం HbA1c కంట్రోల్ లేనప్పుడు మనం ఈ ఇంజెక్షన్స్ ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఎవరికి సరిపోవంటే, అంటే ఒక పేషెంట్ కి చాలా హై షుగర్ ఉండి బాగా ఇన్సులిన్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు మనం ఇది ఇంజెక్షన్ ఒకదాని మీద మనం డిపెండ్ అవ్వలేం కాబట్టి, హైలీ అన్కంట్రోల్ డయాబెటిక్ పేషెంట్ కి మనకి ఇంజెక్షన్స్ ఫస్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఫస్ట్ కంట్రోల్ చేసిన తర్వాత మనం దాని డిసిషన్ తీసుకోవాలి. ఎవరికైతే ఆల్రెడీ షుగర్ ఉండి దాంట్లో అప్పుడప్పుడు డయాబెటిక్ కీటోఅస్టెరోసిస్ రిస్క్ ఉందంటే 1-2 సార్లు డీకే అంటారు, అలాంటి ప్రాబ్లం ఫేస్ చేసిన వాళ్ళకి ఈ మెడిసిన్స్ అంత ఉపయోగపడవు. ప్యాంక్రటైటిస్ పేషెంట్స్ కి మెడిసిన్స్ అంత ఉపయోగపడవు. Type 1 Diabetes పేషెంట్స్ కి కూడా ఈ మెడిసిన్స్ అంత ఉపయోగపడవు. బేసికల్ గా వెయిట్ ఎక్కువ ఉండి షుగర్ కంట్రోల్ అయినప్పుడు పేషెంట్స్ కి ఏంటంటే బరువు ఎక్కువ ఉన్న వాళ్ళు, పొట్ట చుట్టూ ఒబేసిటీ, అబ్డామినల్ ఒబేసిటీ ఎక్కువ ఉండేవాళ్ళు, షుగర్ కంట్రోల్ మందులు వాడినా కూడా కష్టంగా ఉండేవాళ్ళు, వాళ్ళకి మెడిసిన్స్ బెస్ట్ సూట్ అవుతాయి. ఎందుకంటే ఇది బేసికల్ గా షుగర్ కంట్రోల్ తో పాటు ఆకలి తగ్గిస్తాయి, తక్కువగా తినేలా చేస్తాయి, బరువు కూడా తగ్గిస్తాయి. సో బరువు తగ్గితే ఆటోమేటిక్ గా షుగర్ కంట్రోల్ అవుతుంది కాబట్టి ఈ మెడిసిన్స్ బెస్ట్ సూటెడ్ ఫర్ డయాబెటీస్ విత్ ఓవర్ వెయిట్. అలాగే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండే వాళ్ళు కూడా ఈ మెడిసిన్స్ బాగా పనిచేస్తాయి. ఎందుకంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి మనం పోయినసారి మాట్లాడామండి, ఇది బేసికల్ గా చాలా మందికి కొంచెం కన్ఫ్యూజింగ్ టాపిక్. బట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ లో ఏమవుతుందంటే బాడీలో ఇన్సులిన్ అనేది ఉంటుంది కానీ సరిగా పనిచేయదు. అప్పుడు పనిచేయనప్పుడు ఏంటంటే బాడీ ఎక్కువ ఎక్కువ ఇన్సులిన్ రిలీజ్ చేసి షుగర్ కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు దానివల్ల కూడా పేషెంట్ కి పొట్ట చుట్టూ ఫ్యాట్ అంటే అబ్డామిన్ ఒబేసిటీ పెరగడం, కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా బాగా పెరగడం, అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ పేషెంట్స్ లో చూసినప్పుడు మనం ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఇలాంటి ఇన్సులిన్ రెసిస్టెన్స్ పేషెంట్స్ కూడా ఈ GLP-1 రిసెప్టర్ మెడిసిన్స్ బాగానే పనిచేస్తాయండి. సో డైట్ కంట్రోల్ చేసి టాబ్లెట్స్ వేసుకుంటూ కూడా షుగర్ కంట్రోల్ లేక HbA1c కంట్రోల్ లేనప్పుడు ఇలాంటి లేటెస్ట్ మెడిసిన్స్ అనేది ఉపయోగించే అవకాశం ఉంది. బేసికల్ గా కంఫర్ట్ ఏంటంటే వారానికి ఒకసారి ఇచ్చే ఇంజెక్షన్స్ కాబట్టి మనం పేషెంట్స్ కి ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటామండి. కాకపోతే ఎవరికి ఇవ్వకూడదంటే మాత్రం ఆల్రెడీ షుగర్ ఫాస్టింగ్ 200, 250, 300 అలా ఉండి HbA1c హైలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ మెడిసిన్స్ చాలా స్లోగా పనిచేస్తాయి కాబట్టి మనం అంత హైలో షుగర్ ఉన్నప్పుడు ఈ మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేసి దీనికి వదిలిపెట్టకూడదు. కాబట్టి దానికి టైమ్లీ మనం ఏ కరెక్ట్ మెడిసిన్స్ వాడాలో ఆ మెడిసిన్స్ మనం ప్రిస్క్రైబ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇకపోతే ఆల్రెడీ కీటో అసిడోసిస్ అంటారు, డయాబెటిక్ కీటో అసిడోసిస్ అనేది ఒక డేంజరస్ ఎమర్జెన్సీ పరిస్థితి, అది చాలా రేర్ గా వస్తుంది, కాకపోతే ఇన్సులిన్ డిపెండెంట్ వాళ్ళకి ఎక్కువగా వస్తుంది. సో ఆల్రెడీ 1-2 ఎపిసోడ్స్ డీకేఏ ఫేస్ చేసిన వాళ్ళకి కూడా బాడీలో ఇన్సులిన్ ఉత్పత్తి తక్కువ ఉండే వాళ్ళకి ఎక్కువగా డీకేఏ రిస్క్ ఉంటుంది. సో వాళ్ళకి కూడా ఈ GLP-1 మెడిసిన్స్ అంత అడ్వైజబుల్ కాదు. ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ డీకేఏ వచ్చే వాళ్ళు ఎక్కువ శాతం Type 1 లో ఉంటారు, లేకపోతే Type 2 విత్ ఇన్సులిన్ డిపెండెంట్ స్టేజ్ లో ఉంటారు. కాబట్టి వీళ్ళకి ఇక్కడ సమస్య ఇన్సులిన్ లేకపోవడం, కాబట్టి ఇన్సులిన్ లేని వాళ్ళకి మనం GLP-1 మెడిసిన్స్ కూడా అంత ప్రిస్క్రైబ్ చేస్తే అంత ఉపయోగం ఉండే అవకాశం లేదు. నెక్స్ట్ వచ్చేసి Type 1 డయాబెటీస్. Type 1 డయాబెటీస్ మనం క్లుప్తంగా చెప్పినప్పుడు Type 1 డయాబెటీస్ లో బాడీలో ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది అసలు ఉండదు. సో ఇన్సులిన్ ప్రొడక్షన్ అసలు ఉండదు కాబట్టి ఈ మెడిసిన్స్ అనేవి వాటిలో కూడా పనిచేయవు. ఇకపోతే ఈ మెడిసిన్స్ వాడేటప్పుడు ఏంటంటే కొన్ని కొన్ని వామిటింగ్స్, ఇతరత్ర సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, దాని గురించి నేను వివరంగా చెప్తాను.
1: డాక్టర్ RLV ఫణికుమార్ గారు, మరి ఈ మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా అండి?
0: అంటే సైడ్ ఎఫెక్ట్స్ అనేది చాలా తక్కువ మందిలో చూస్తుంటాం కానండి. ఫస్ట్ 2-3 weeks లో మనకి ఇంజెక్షన్స్ వాడే వాళ్ళలో ఏంటంటే ఎక్కువ శాతం పేషెంట్స్ లో మనం చూసింది వామిటింగ్స్, తర్వాత వికారంగా అనిపించడం, తిన్న వెంటనే కడుపు ఫుల్ అవ్వడం, వికారం నాజియా ఫీలింగ్, తర్వాత మలబద్ధకం లేకపోతే విరోచనాలు, కడుపు ఉబ్బరం, ఇలాంటి బేసిక్ ఈ కంప్లైంట్స్ ఎక్కువ మందికి చూస్తుంటామండి. ఎందుకంటే ఈ మెడిసిన్స్ కొంచెం కడుపు మూవ్మెంట్ ని స్లో చేస్తాయి కాబట్టి ఇలాంటివి ఇనీషియల్ గా బాడీ అలవాటు అయ్యే వరకు మనం గమనిస్తుంటాము. అది చాలా తాత్కాలికం, మనం డోస్ అడ్జస్ట్ చేస్తే ఇవన్నీ తగ్గిపోతాయి. కానీ కొంతమందిలో ఏంటంటే బాగా త్వరగా తగ్గినప్పుడు గాల్ బ్యాటర్ స్టోన్స్ వచ్చే అవకాశం ఉంటుంది, కొంతమందికి రేర్ గా అరుదుగా ప్యాంక్రియాటైటిస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అన్ని మనం డాక్టర్ గారు ప్రిలిమినరీ చెకప్ చేసిన తర్వాత ఈ మెడిసిన్స్ మొత్తం కౌన్సిలింగ్ ఇచ్చి డైట్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి మనం మెడిసిన్స్ వాడాల్సిన అవసరం ఉంది. చాలా మంది ఫస్ట్ నుంచి అడిగే ప్రశ్న ఏంటంటే ఒక 3-4 నెలలు వాడే ఆపేయచ్చా అని అడుగుతున్నారు, అది మాత్రం కాదండి. బేసికల్ గా మందుల సంబంధించి చెప్పాలంటే ఇలాంటి ఇంజెక్షన్స్ గురించి ఇది లైఫ్ లాంగ్ ప్రిస్క్రైబ్ చేయాల్సిన అవసరం ఉందని గైడ్ లైన్స్ లో చెప్తారు. కాకపోతే షుగర్ కంట్రోల్, వెయిట్ లాస్ బట్టి మీరు గనక మేనేజ్ చేసుకోగలిగితే మనం ఒక 6 months to 1 year తర్వాత అవకాశం ఉంటే ఆపచ్చండి, బట్ అది ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే ఒక షుగర్ పేషెంట్ డైట్ కంట్రోల్ తో పాటు మెడిసిన్స్ ఎలా వాడతారో అలాగే ఆ డయాబెటీస్ మెడిసిన్స్ లో భాగంగానే ఉండే ఇంజెక్షన్స్ కాబట్టి ఇది కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉందండి. తర్వాత ఎవరన్నా ఈ మెడిసిన్స్ వాడినప్పుడు విపరీతమైన వామిటింగ్స్, విపరీతమైన కడుపులో నొప్పి వస్తే మాత్రం మీరు ఖచ్చితంగా ఫిజిషియన్ ని కలిసి అసలు ఎవాల్యుయేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఉందండి.
1: డాక్టర్ RLV ఫణికుమార్ గారు, మరి ఈ మందులు నిబంధనల మేరకు ఏ స్పెషలిస్టులు ప్రిస్క్రైబ్ చేస్తారు, ఆ వివరాలు చెప్పండి.
0: ఈ GLP-1 ఇంజెక్షన్స్ బేసికల్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకారం 3 మాత్రమే ప్రిస్క్రైబ్ చేస్తారండి. ఒకటి వచ్చేసి ఎండోక్రినాలజిస్టులు, ఒకటి వచ్చేసి ఇంటర్నల్ మెడిసిన్ ఫిజిషియన్స్, ఇకపోతే కార్డియాలజిస్టులు మాత్రమే ప్రిస్క్రైబ్ చేస్తారు. ఈ మెడిసిన్స్ ఎక్కడ పడితే అక్కడ కాకుండా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మేరకు ఆథరైజ్డ్ ఫార్మసీలో మాత్రమే అన్ని బిల్స్ కరెక్ట్ గా ఉండే మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ ఈ మెడిసిన్స్ అనేది సెల్ఫ్ మెడికేషన్ అసలు చేసుకోవాలి చేసుకోకూడదు, ఎందుకంటే దీనికి వచ్చే కాంప్లికేషన్స్ అవన్నీ ఒక ఫిజిషియన్ లెవెల్లోనే వాళ్ళు మేనేజ్ చేయగలరు కాబట్టి ఎవరో చెప్పారని చెప్పి మనం సెల్ఫ్ మెడికేషన్స్ వాటికి ట్రై చేయకూడదు. అండ్ ముఖ్యంగా షార్ట్ కట్స్ దృష్టిలో పెట్టుకుని వెయిట్ లాస్ అయిపోతారు ఇది వాడుకుంటే అని చెప్పేసి అవసరం లేని వాళ్ళు దీన్ని వాడడం కూడా మంచిది కాదండి. సో ఇండికేషన్స్ మేరకే మనం డాక్టర్స్ అనేది దీన్ని ప్రిస్క్రైబ్ చేస్తారు.
1: మొత్తం మీద ఈ మందుల వల్ల బరువు బాగా తగ్గాలి అనుకుని బరువు తగ్గడం కోసం అని చెప్పి కొనుక్కొని వేసుకోవడం అనేది చేయకూడదంటారు.
0: అవునండి, ఈ మెడిసిన్స్ ప్యూర్లీ ఇంటెండెడ్ ఫస్ట్ లైన్ వచ్చేసి డయాబెటీస్.

0: విత్ వెయిట్ లాస్ అండి. అండ్ డయాబెటీస్ కంట్రోల్ అయిన వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది. షుగర్ కంట్రోల్ తో పాటుగా వెయిట్ లాస్ బెనిఫిట్స్ ఇస్తుంది. కాకపోతే చాలా మంది ఏమనుకుంటున్నారంటే 6 మంత్స్ 3 మంత్స్ అలా చేసి ఆపేద్దాం అనుకుంటున్నారు. అలా ఇండికేషన్స్ లో లేదండి. మెడిసిన్స్ మనం రెగ్యులర్ షుగర్ మెడిసిన్స్ లాగా ఇది కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఎవరికూ మనం ఇది కంటిన్యూగా వాడమని చెప్పడానికి లేదు. ఎప్పటికప్పుడు ఫాలోఅప్ లో మనం మానిటరింగ్ చేసుకుంటూ మనం అడ్వైస్ చేయడం జరుగుతుంటది.
1: చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ ఆర్యలు విప్పణి కుమార్ గారు. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: షుగర్ బీపీ థైరాయిడ్ అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్ భవానీపురం విజయవాడ. జనరల్ ఫిజీషియన్స్ డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్ బీపీ థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్ స్వాతి సెంటర్ భవానీపురం విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744 9154064744.
3: స్టూడియోల సమయం 10:58 దాటి 34 సెకన్లు అయిపోయింది. షుగర్ వ్యాధి గురించి అవగాహన ప్రయోజిత కార్యక్రమం విన్నారు. ఇప్పటి వరకు నిర్వహణ డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్ జనరల్ ఫిజిషియన్ డయాబెటాలజిస్ట్ స్పాన్సర్డ్ బై బాలాజీ హాస్పిటల్స్ డయాబెటీస్ సెంటర్ భవానీపురం విజయవాడ.
4: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. స్టూడియోలో సమయం చూస్తే 10:59 దాటి 9 సెకండ్లు అయిపోయింది. మనం హరివీల్కి అయితే బాబాయ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది. అలాగే ఈనాటి నా షో కూడా బాబాయ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది. ఈసారి మరిన్ని కొత్త విషయాలతో మంచి మంచి మాటలతో మంచి మంచి స్టోరీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్ టు విద్యార్థి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య సైనింగ్ ఆఫ్.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. కార్పొరేట్ సంస్థలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధిస్తున్నారని రాష్ట మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆనందాన్ని వ్యక్తం చేశారు. పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 10వ తరగతి టాపర్స్ కు నిన్న నిర్వహించిన జిల్లా స్థాయి సన్మాన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. పట్టణ స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలోని దాదాపు 15 రకాలైన వివిధ ఉత్పత్తులకు స్వయం ఏపీ బ్రాండింగ్ ద్వారా త్వరలో ఆన్లైన్ ఆఫ్లైన్ మార్కెటింగ్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. ఆయన పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా అధికారులతో అమరావతిలో సమీక్షా సమావేశం నిన్న నిర్వహించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల సదస్సు రేపు ఎల్లుండి అమరావతిలో జరగనుంది. మొదటి రోజు జీఎస్డీపీ స్వర్ణాంధ్ర పరిసూత్రాలు, వైద్యం, విద్య, పెట్టుబడుల ప్రతిపాదనలు, కొత్త ఆవిష్కరణలు జలధారపై చర్చించనున్నారు. కుప్పం ద్రవిడ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఏపీ ఎడ్సెట్ 2026 పరీక్షను ఈ నెల 8వ తేదీన నిర్వహించేందుకు రాష్ట ఉన్నత విద్యాశాఖ కౌన్సిల్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పరీక్షలకు సంబంధించి మార్గదర్శకాలు, విద్యార్థులు, పరీక్షా కేంద్రాల వివరాలను ఈరోజు సంబంధిత ఉపకులపతి, రిజిస్టార్లు అధికారికంగా వెల్లడించనున్నారని అధికారులు తెలిపారు. పాత్రికేయ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే పులిట్జర్ పురస్కారానికి గాను ఇద్దరు భారతీయ జర్నలిస్టులు ఆనంద్ ఆర్కే, సుపర్ణ శర్మలు ఎంపికయ్యారు. డిజిటల్ నిఘా, సైబర్ మోసాలను విస్తృతంగా వెలుగులోకి తెచ్చినందుకు ఇల్లస్ట్రేటెడ్ రిపోర్టింగ్ కామెంటరీ విభాగం కింద దీన్ని ప్రకటించగా వీరిద్దరూ ప్రముఖ మీడియా సంస్థ బ్లూంబెర్గ్కు చెందిన నటాలీ ఒబికో పిఎస్ఎన్తో కలిసి ఈ పురస్కారాన్ని పంచుకోనున్నారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్లో నిన్న జిల్లా కలెక్టర్ కె వెట్టిసెల్వి అధ్యక్షతన జిల్లాలో ఆర్ఓబి పనులకు భూసేకరణ నిర్మాణ ప్రగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా రోడ్డు ఓవర్ బ్రిడ్జిలు, భూసేకరణ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వేసవి కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మహావిశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో గల ప్రజలకు నీటిని నిరంతరాయంగా సరఫరా చేసేందుకు వీలుగా 91 పనులకు గాను 8.9 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు, దీనికోసం ప్రజల సౌకర్యార్థం హెల్ప్ లైన్ నంబర్ 1800420509 అందుబాటులో ఉంచినట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ నిన్న ఒక ప్రకటన ద్వారా తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని గ్రంథాలయాల్లో నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరాల ద్వారా విద్యార్థులను సృజనాత్మకంగా తీర్చిదిద్దేందుకు అనుభవజ్ఞులు, విద్యావంతులు స్వచ్ఛందంగా ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ జీహెచ్ నాగరాణి కోరారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
3: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
4: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. ఈ మధ్యకాలంలో వచ్చిన మంచి ప్రేమ కథా చిత్రం కబుర్లు మాట్లాడుకుందామా? ప్యూర్ లవ్ స్టోరీతో ప్రతి ఒక్కరిని హెడ్ ఓవర్ హీల్స్ ఇంప్రెస్ చేసిన కథ దట్టు ఈ జమానాలో హను రాఘవపొడి. మనకి మర్చిపోలేని సినిమా అందించారు. గెస్ట్ చేస్తూ ఉండండి ఆ బ్యూటిఫుల్ లవ్ స్టోరీని. మాట్లాడుకుందాం ఆ సినిమా కబుర్లు.

రైట్ నో మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది. మరణ మృదంగం చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన వేటూరి సుందరరామూర్తి గీతం, ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్ లో. ఎంజాయ్ లిస్నింగ్ వివిధ్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. ఈ సినిమా చూస్తున్నంత సేపు హ్యాపీనెస్, క్లైమాక్స్ లో కన్నీలాగో. రాబోయే తరాలకు ఖచ్చితంగా ఈ సినిమా గుర్తుండిపోతుంది. సున్నితమైన కథని అద్భుతంగా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించారు దర్శకులు. మరి లవ్ స్టోరీని అన్ఫర్గెటబుల్ మూవీగా తెరకెక్కించాలంటే క్యారెక్టర్స్ వల్లే అది సాధ్యమవుతుంది. క్యారెక్టర్స్ మనకి ఎంత బాగా కనెక్ట్ అయితే మన మీద అంత ఇంపాక్ట్ చూపిస్తాయి కదా, అప్పుడే వాటితో మనం కలిసి ట్రావెల్ చేయగలుగుతాం. హీరో హీరోయిన్ విషయానికి వస్తే సీతారాముల ప్రయాణం అద్భుతంగా కళ్లకు కట్టినట్లు చూపించారు. మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు. బిఫోర్ దట్ ఇంకొక సూపర్ హిట్ సాంగ్ మీకోసం వచ్చేస్తోంది, ప్రేమలేఖ. ఈ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, అనురాధ శ్రీరామ్ పాడినటువంటి భువన చంద్ర గీతం. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. 11:20 లో ఉంది వీబీ క్లాక్ అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. బ్యూటిఫుల్ మూవీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం.

సో మరి చక్కగా గెస్ట్ చేసేసారు మూవీని అయితే, కానూరు నుంచి అంజిబాబు అండ్ దివ్య, ప్రణీత్, హసరిత వీళ్ళందరూ కూడా సీతారామం సినిమా గురించి కదా అని. అన్నదమ్ముల్లో ఉంటున్న రెండు వర్గాల మధ్య వచ్చినటువంటి మనస్పర్ధ, మరి ఆ మిస్అండర్స్టాండింగ్ ని అంతమొందించడం యుద్ధపు వెలుగులో సీతా స్వయంవరం. అనుకోకుండా వచ్చిన యుద్ధంలో నిజంగానే ఒక ప్రిన్సెస్ అయినటువంటి నూర్జహాన్ రామ్ ని చూసి తన గుణం నచ్చి ఇతనే నాకు భర్తగా రావాలని నిర్ణయించుకోవడం. రామ్ క్యారెక్టర్ అయితే రియల్లీ గుడ్ అట్ హార్ట్ అని ఈజీగా మనకు అర్థమైపోతుంది సినిమా చూస్తుంటేనే. అండ్ రామ్ కి ధర్మమే ముఖ్యం. అలానే ప్రీ క్లైమాక్స్ లో మాటిచ్చిన కారణంగా ఆర్మీ ఆపరేషన్ కు వెళ్ళినప్పుడు అందరినీ చంపి రిటర్న్ అవుతున్నప్పుడు ఈజీగా ఎస్కేప్ అయ్యేటువంటి ఛాన్స్ ఉన్నా కూడా వహిదా ఏడుపు వినిపించి ఆగిపోతాడు. తనని కాపాడే ప్రాసెస్ లో ఆర్మీకి దొరికిపోతాడు. ఇచ్చిన మాట కోసం తన లైఫ్ నే కంప్లీట్ గా రిస్క్ పెట్టేస్తాడు. రామాయణంలో కూడా శ్రీరాముడు రఘువంశానికి చెందినవాడు. ఇచ్చిన మాట కోసం ప్రాణాల్ని లెక్క చేయడంటారు. అదే మనం రామ్ లో చూస్తాం.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి FM
0: 101.3.

నిన్నే ప్రేమిస్తా చిత్రానికి హరిహరన్ పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ విన్నారు కదా, సామవేదం షణ్ముఖ శర్మ గీతం. ఇది 11:31 లో ఉంది. విబి క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నా. ఇక సీత పాత్ర గురించి చెప్పాలండి, అంటే నూర్జహాన్ పాత్ర. నూర్జహాన్ పాత్ర విషయానికి వస్తే తను ఎవరో చెప్పకుండా అజ్ఞాతవాసం చేస్తుంది రామ్తో కలిసి ఉండటం కోసం. ఇక ప్రేమ రాజ్యమా అనే సిచ్యువేషన్ వచ్చినప్పుడు రామ్ కోసం అన్ని వదిలేసి బయటకు వచ్చేస్తుంది. లగ్జూరియస్ లైఫ్ వదిలేసి కేవలం నెలకు 600 సంపాదించే ఓ సోల్జర్తో హ్యాపీగా ఉండాలని అనుకుంటుంది. క్లైమాక్స్లో చేయని తప్పుకి రామ్పై దేశద్రోహి అని నిందపడితే ఎలాంటి వాడో తెలిసిన సీత కూడా ఎక్కడా కూడా ఎవరికి తలవంచకుండా ఆ నిందల్ని ఎదుర్కొని నిలబడుతుంది. మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు. బిఫోర్ దట్ ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది సీతారామం చిత్రం నుంచి. వింటూ స్ట్రేట్ ఇంటూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

11:36:19 లో ఉంది వీబీ క్లాక్, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ రాధిక క్యారెక్టర్ కదా, రామ్ కి వచ్చే ఎన్నో లెటర్స్ లో రాధిక పంపే లెటర్ స్పెషల్. అన్నా అని ఆప్యాయంగా పిలిచి అరిసెలు పంపుతుంది. తన కూతురికి చెవులు కుట్టించడం, తనను అన్నగా భావించే తను అన్నగా భావించేటువంటి రామ్ చేతి మీదుగా చేయించుకుంటుందన్నమాట. అండ్ నాకైతే ఈ సిచ్యువేషన్ కానీ తన రాధిక క్యారెక్టర్ కానీ చూసినప్పుడు ఏమనిపించిందంటే, రామభక్తురాలు శబరి ఉంటుంది కదా, తను గుర్తొచ్చింది నాకు. ఎప్పుడు రాముణ్ణి చూడకపోయినా ఆయన్నే పూజిస్తుంది. ఇక్కడ ఇంకో ప్యారలల్ ఏంటంటే, రామాయణంలో రాముడు రాయిని అహల్యగా ఎలా మార్చాడో అలానే సీతారామంలో మన రామ్ రాధిక లైఫ్ను అంతే మీనింగ్ఫుల్గా మార్చాడనిపిస్తుంది. నెక్స్ట్ క్యారెక్టర్, ఎప్పుడు రామ్ విషయంలో జెలస్ ఫీల్ అయ్యేటువంటి విష్ణు శర్మ. కానీ రామ్ కి ఎప్పుడూ కూడా విష్ణు శర్మ అంటే రెస్పెక్ట్ ఉంటుంది. సుమంత్ ప్లేడ్ దిస్ క్యారెక్టర్. తన ఫ్యామిలీ కోసం సెల్ఫిష్ గా బిహేవ్ చేస్తాడు. సో దేశానికి దీనివల్ల ఎంతో నష్టం జరుగుతుంది. సీతారామం సినిమా కబుర్లు మరిన్ని మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ జమిని చిత్రం నుంచి రాజేష్ పాడినటువంటి వేటూరి సుందరరామూర్తి గీతం వస్తోంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

11:42:09 లో ఉంది వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. అఫ్రిన్ క్యారెక్టర్ అండి, సీతారాముల స్టోరీ తెలుసుకోవడం మొదలుపెట్టిన అఫ్రిన్ బెటర్ పర్సన్ గా మారుతుంది. సినిమా క్లైమాక్స్ చూసి కన్నీళ్లు పెట్టని మనిషి ఉండడు అనిపించింది నాకైతే. ఒక ఉత్తరం, దాన్ని సీతకు చేరవేయటం ఎలా, అసలు ఈ సీతారాం ఎవరు, అసలు వాళ్ల కథ ఏంటి, ఎలా ఉంటుంది, ఆ ఉత్తరం సీతకు చేరిందా, ఇంతకీ వాళ్లు కలుస్తారా, అసలు ఆ ఉత్తరంలో ఏముంది, లవ్ ట్రాక్ అంతా కూడా నీట్ గా సాగిపోతుంది. ఆ క్యారెక్టర్స్ కి ఇమ్మీడియట్ కనెక్ట్ ఉంటుందన్నమాట. వీళ్ళు కలుస్తారా లేదా అనే ఫీల్ అలానే మెయింటైన్ చేస్తూ సాగుతుంది సినిమా. ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ సినిమా.

ఎమోషనల్ గా సాగుతుంది. సచ్ ఎ వండర్ఫుల్ మూవీ అన్నమాట. రీసెంట్ గా వచ్చిన ఈ కాలంలో వచ్చిన సినిమాల్లో ది బెస్ట్ మూవీ అని చెప్పాలి. అసలు ఈ మధ్య ఎక్కడ కూడా అలాంటి మూవీ అయితే చూడలేదు, అంత వండర్ఫుల్ మూవీ అది. మాట్లాడుకుందాం ఇంకా బోలెడు అన్ని కబుర్లు ఆ సినిమా గురించి. బిఫోర్ దట్ ఆర్యా చిత్రం నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే నేను ప్లే చేస్తున్నాను, సాగర్ పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం. వింటూ స్టేట్ యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

11:48:38 లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. సీతారామం టైటిల్ కి తగ్గట్టు చక్కని జస్టిఫికేషన్ ఇచ్చారు డైరెక్టర్ తో సహా ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా అనమాట. రామ్ గా దుల్కర్ సల్మాన్ జీవించేశారని చెప్పాలి, ఇక సీతగా మృణాల్ జస్ట్ వావ్ సింప్లీ అనమాట. సో లుక్స్ నుంచి డైలాగ్స్ వరకు ప్రతిదీ కూడా మ్యాజికల్ గా అనిపిస్తుంది. రష్మిక, తరుణ్ భాస్కర్, సుమంత్ ఆర్టిస్టులు అందరూ కూడా డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఎస్పి చరణ్ ఎన్నో పాటలు పాడారు కానీ ఈ సినిమాలో పాడిన పాటల విషయానికి వస్తే తండ్రి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి స్థానాన్ని భర్తీ చేసేసారనిపిస్తుంది అనమాట. టెక్నికల్లీ 2 కూడా అనిపించుకున్న సీతారామం మ్యూజిక్ విశాల్ చంద్రశేఖర్ అందించారు అండ్ పాటలు కానీ ఆ బీజియం కానీ 2 గుడ్ టాక్ తెచ్చుకునే 1960s 1980s ని చాలా అందంగా చూపించారు. ఇంక్లూడింగ్ కాస్ట్యూమ్స్, యుద్ధంతో రాసిన ప్రేమ కథ పర్ఫెక్ట్ ట్యాగ్ లైన్ కదా. మరి ఇవ్వండి, అస్సలు మిస్ అవ్వకూడని సినిమా సీతారామం. చాలా చాలా చాలా మంచి సినిమా, వీలైతే తప్పకుండా చూడండి. అండ్ మిస్ అయిన వాళ్ళు అనమాట, ఎవరు మిస్ అవ్వరు మాక్సిమం, చాలా బాగుంటుంది కాబట్టి. సో సినిమా కబుర్లు బాగున్నాయి కదా. ఇప్పుడైతే మీకోసం సీతారామం చిత్రం నుంచి ఎస్పి చరణ్, రమ్య బెహ్రా పాడినటువంటి అనంత శ్రీరామ్ గీతం వస్తోంది విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ లో. వింటూ స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

90 వసంతాలు పూర్తి చేసుకున్న ఆకాశవాణి మన అందరి వాణి. బహుజన హితాయ బహుజన సుఖాయ నినాదంతో 9 దశాబ్దాలుగా ప్రజల జీవితాల్లో భాగమై విజ్ఞానాన్ని, వినోదాన్ని, సమాచారాన్ని అందిస్తూ ప్రసార రంగంలో అద్భుతమైన మైలురాయిని చేరుకుంది ఆకాశవాణి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం రూపొందించి అందించిన మేలిముత్యాల్లాంటి కార్యక్రమాల్లోని కొన్ని ఆణిముత్యాలను మే 1వ తేదీ నుంచి మే 31 వరకు ప్రతిరోజు ఉదయం 11 గంటలకు విజయవాడ ఏ మీటర్లు మరియు రెయిన్బో ఎఫ్ఎం 102.2 ఛానల్లో గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో వినవచ్చు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: వివిధభారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు. చదువుతున్నది కేసు గుణ. అవకాశాలను అందుపుచ్చుకునే సమర్థత రాష్ట ప్రజలకు అధికంగా ఉందని మంత్రి నారా లోకేష్ ఉద్ఘాటించారు. తిరుపతి జిల్లా శ్రీ సిటీలో 1000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్న ఎయిర్ కండిషన్ల తయారీ యూనిట్కు మంత్రి నారా లోకేష్ ఈ ఉదయం శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో 450,000 టన్నుల ఉద్యాన ఉత్పత్తులు సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిన్న ఆయన 5.11 లక్షల కోట్ల రూపాయలతో నాబార్డు రూపొందించిన 2026-27 రుణ ప్రణాళికను ఆవిష్కరించారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల బోధనాసుపత్రిలో డీఎంఈ, డీపీహెచ్, గుంటూరు ఆర్డీ, జిల్లా కలెక్టర్ స్థాయిలో నియామకాలను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. వైద్య కళాశాలలు, వసతి గృహాల నిర్మాణం, వైద్య సిబ్బంది నియామకాలపై సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో నిన్న ఆయన సమీక్ష నిర్వహించారు. మార్కాపురం జిల్లా డోర్నాల మండలం కొత్తూరు సమీపంలో జరుగుతున్న పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు 2వ సొరంగంలోని లైనింగ్ పనులను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గత రాత్రి పరిశీలించారు. అక్కడి సాంకేతిక పనులు నెమ్మదిగా సాగుతుండటంతో క్షేత్రస్థాయిలో ఆయన పరిశీలించారు. అక్కడి శ్రామికులతో ముచ్చటించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల సదస్సు రేపు ఎల్లుండి అమరావతిలో జరగనుంది. 2వ రోజు ఈ ఆఫీస్ ప్రజా సంతృప్తి, క్షేత్రస్థాయి పర్యటనలు, సూపర్ 6 సంక్షేమ కార్యక్రమాలు, 2026-27 ప్రణాళిక, భూ పరిపాలన, ఆదాయ ఆర్జన శాఖలు, శాంతి భద్రతలు ఇతర అంశాలపై చర్చిస్తారు. విద్యా హక్కు చట్టం 2వ విడత లాటరీలో 10,453 మంది విద్యార్థులకు అడ్మిషన్లు లభించాయని, దీనిపై సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ బి శ్రీనివాసరావు నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. చిత్తూరు జిల్లాలోని పరమనేరు కౌండిన్య ఎలిఫెంట్ శాంక్చురీలో ఉన్న కుంకి ఏనుగులకు డిఎన్ఏ పరీక్షలు నిర్వహించినట్లు, పరీక్షల ఫలితాల తర్వాత వాటి వివరాలతో కూడిన ఒక గుర్తింపు కార్డును ఏనుగుకు తగిలించనున్నట్లు, అది ఆధార్ కార్డుల ఉపయోగపడుతుందని చిత్తూరు డిఎఫ్ఓ సుబ్బరాజు తెలిపారు. కృష్ణా జిల్లాలో ఆఖరి మజిలీ శ్మశాన వాటికల అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పిలుపునిచ్చారు. కలెక్టర్ పామరు నియోజకవర్గంలోని తోట్లవల్లూరు మండలం నార్త్ వల్లూరులో పామరు శాసనసభ్యులు వరలకుమార్ రాజాతో కలిసి ఆఖరి మజిలీ హిందూ శ్మశాన వాటికకు నిన్న శంకుస్థాపన చేశారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు. తిరిగి 1 గంటకు వింటారు.

మను శంకర వరప్రసాద్ గారు ఈ చిత్రానికి భీమ్స్ మధుప్రియ పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ విన్నారు. 12:55 లో ఉంది వివి క్లాక్, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం. సో మరి మార్నింగ్ లేవడం, ఆఫీస్కి వెళ్ళడం, మళ్ళీ సాయంత్రం తిరిగి రావడం, ఆ బైక్, ఆ సిటీ, ఆ కారు, ఆ చాట్స్ అండ్ అలాగే ఆ రెస్టారెంట్లు అంటే అంతే కదా ఇంకా. బాబోయ్, ఇదే జీవితం అనుకుంటున్నారా? కాదు కదా. కాంక్రీట్ గోడల్ని వదిలి కాస్త ప్రకృతి అందాల వైపు తిరగండబ్బా. మీరేం పోగొట్టుకుంటున్నారో, ఏం మిస్ అవుతున్నారో మీకే తెలుస్తుంది. కాంక్రీట్ లైఫ్ నుంచి ఎటైనా వెళ్ళి హాయిగా గడపడానికి ప్రకృతితో సంబంధం ఉన్న ప్లేసెస్కి మనకి కూడా చాలా రిలేషన్ ఉందన్నమాట. అంటే ఆ ప్లేసెస్ మనకి చాలా హెల్ప్ చేస్తాయి. ఇప్పుడు నేను చెప్పబోయే ప్లేసెస్ చిన్నవే అయినా కూడా అడవులు, జలపాతాలు ఇవే ఇక్కడి ప్రధాన అందాలు. ఇంతకీ ఆ ప్లేసెస్ చెప్పలేదు కదా.

సిర్సి యల్లాపూర్ ఈ మధ్య సాగేటువంటి అద్భుతమైన ప్రయాణం తెలుసుకుందాం ఈనాటి మీకు తెలుసాలో. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇప్పుడైతే మీకోసం జనతా గ్యారేజ్ చిత్రం నుంచి రఘు పాడినటువంటి రామజోగయ్య శాస్త్రి గీతం వస్తోంది డిఎస్పీ మ్యూజిక్ లో. ఎంజాయ్ లిజనింగ్ వివిధ భారతి ఎఫ్ఎం.

బ్యూటిఫుల్ ట్రాక్ కదా, వింటుంటేనే హాయిగా అలా వెళ్ళి వచ్చేసినట్టుగా ఉందన్నమాట పిక్నిక్ కి. సో మరి మీకు తెలుసాలో ఉన్నాం సిర్సి, యల్లాపూర్ ప్రదేశాలు, వీటి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. సో ఈ రెండింటి మధ్య జరిగేటువంటి పిక్నిక్ అన్నమాట. సో సిర్సి, యల్లాపూర్ ప్రదేశాలు రెండు కూడా

ఉత్తర కర్ణాటక రాష్ట్రంలోని జిల్లాలో ఉన్న ప్లేసెస్ అన్నమాట. ఈ రెండు ప్రదేశాలు ఒకదానికొకటి 42 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. దట్టమైన పచ్చని అడవులు, ఎత్తైన జలపాతాలు, పురాతన దేవాలయాలు సిర్సిలోని ప్రధాన ఆకర్షణలైతే, యల్లాపూర్ సముద్రమట్టానికి 1774 అడుగుల ఎత్తు నుండి కిందకు పడే జలపాతాల సోయగాలతో పర్యాటకులను ఆనందింపజేస్తాయి. సిర్సి నుండి యల్లాపూర్ వెళ్లే మార్గంలో ప్రకృతి దృశ్యాలను తనివి తీరా చూసి ఆస్వాదించవచ్చు. ఆ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఎంజాయ్ ద బ్యూటిఫుల్ సాంగ్ కమింగ్ అప్ ఫర్ యూ ఫ్రమ్ ద మూవీ జీన్స్, సంగ్ బై సోను నిగమ్, హరిణి సంగీత్ వీళ్ళందరూ పాడినటువంటి పాట. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్ లో ఈ పాటను గీత రచయిత ఏఎం రత్నం అండ్ శివగణేష్. వింటూ స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

12 hours 20 minutes 20 seconds లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం సిరిసి నుండి యల్లాపూర్ మధ్య సాగే అద్భుత ప్రయాణం గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈ రెండు ప్రాంతాల మధ్యన విస్తరించిన దట్టమైన అడవులలో అంతులేని జీవ వైవిధ్యం ఉందండి. ఇక్కడ మొక్కల నుండి తీసిన రసాన్ని ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. అడవి మధ్యలో నుంచి ప్రవహిస్తున్న కవికెరే సరస్సును చూడాలంటే ట్రెక్కింగ్ చేయక తప్పదు. అండ్ సిర్సీకి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊంచల్లి జలపాతాలను లషింగ్టల్ ఫాల్స్ అని కూడా పిలుస్తారు. అక్కడి స్థానికులు ఈ జలపాతాలను కెప్పజోగ్ ఫాల్స్ అంటారనమాట. సో ఈ జలపాతం 381 అడుగుల ఎత్తు నుండి పడుతూ ఉంటుంది. ఈ జలపాతాలను సంవత్సరంలో ఏ టైంలో అయినా కూడా చూడొచ్చు. ఇక్కడ పరిసరాలు పచ్చటి ప్రదేశాలు, నీటితో ఎత్తైన కొండల ఎత్తుపల్లాలతో ఆహ్లాదకరంగా ఉంటాయి. ఆ తర్వాత మనం సహస్రలింగాల గురించి కూడా తెలుసుకుందాం. బిఫోర్ దట్ నా ఆటోగ్రాఫ్ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడినటువంటి చంద్రబోస్ గీతం వస్తుంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: హుషారు చిత్రానికి సిద్ శ్రీరామ్ పాడినటువంటి కిట్టు విసా ప్రగడ గీతం వినారు రాధన్ మ్యూజిక్లో. సమయం 12:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి కేంద్రం హైదరాబాద్ నుండి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా హుషారమణి. పశ్చిమ బెంగాల్, అసోం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో నూతన శాసనసభల ఏర్పాటుకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్త ప్రభుత్వాల ఏర్పాటు కోసం ఈ రాష్ట్రాల్లో రాజకీయ కార్యకలాపాలు ముమ్మరమయ్యాయి. మన దేశంలో పర్యటిస్తున్న వియత్నాం అధ్యక్షుడు తులాంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ద్వైపాక్షిక సమావేశం జరుపుతారు. ఐపీఎల్ క్రికెట్ లో ఈరోజు హైదరాబాద్ లో జరిగే మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పంజాబ్ కింగ్స్ తో తలపడుతుంది. ఎన్నికల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో పశ్చిమ బెంగాల్, అసోం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలో కొత్త అసెంబ్లీల ఏర్పాటు కోసం కేంద్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్లు జారీ చేసింది. ఈ నోటిఫికేషన్లను సంబంధిత రాష్ట్రాల గవర్నర్లు కేంద్రపాలిత ప్రాంతం లెఫ్టినెంట్ గవర్నర్కు పంపారు. దీంతో ఎన్నికల ప్రక్రియ అధికారికంగా ముగిసి కొత్త ప్రభుత్వాల ఏర్పాటుకు మార్గం సుగమమైంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రకటన తర్వాత ఈ నోటిఫికేషన్ జారీ చేయడం అనేది కీలకమైన రాజ్యాంగపరమైన చర్య అని ఎన్నికల కమిషన్ అధికారి తెలియజేశారు. దీంతో కమిషన్ తరఫున నూతన శాసనసభలు ఏర్పాటు చేసే ప్రక్రియ పూర్తయిందని, నిర్ణీత నిబంధనల ప్రకారం ప్రభుత్వం ఏర్పాటులో తదుపరి చర్యలు చేపట్టేందుకు ఇది వీలు కల్పిస్తుందని అధికారి చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో కమిషన్ అన్ని నిబంధనలను ఖచ్చితంగా పాటించిందని ఆయన చెప్పారు. పోలింగ్ నుంచి కౌంటింగ్ వరకు మొత్తం ప్రక్రియను చట్టబద్దమైన నిబంధనల ప్రకారం స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించినట్లు ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. నోటిఫికేషన్ జారీతో ఎన్నికైన ప్రతినిధుల ప్రమాణ స్వీకారానికి ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కొత్త ప్రభుత్వాల ఏర్పాటుకు మార్గం సుగమమైంది. అసోంలో శాసనసభ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఈరోజు గౌహాటీలోని రాజ్భవన్లో గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యకు తన రాజీనామాను సమర్పించారు. ఎన్నికల ఫలితాల ప్రకటన అనంతరం రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడానికి ఈ రాజీనామా మార్గం సుగమం చేసింది. అంతకుముందు అస్సాం ఎన్నికల ప్రధాన అధికారి అనురాగ్ గోయల్ కొత్తగా ఎన్నికైన శాసనసభ్యుల జాబితాను గవర్నర్కు అందజేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ మెజారిటీ సాధించి మొత్తం 126 స్థానాలకు గాను 102 స్థానాలు గెలుచుకుంది. అందులో బీజేపీ 82 స్థానాలతో అతిపెద్ద ఏకైక పార్టీగా అవతరించగా, దాని మిత్రపక్షాలైన బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్, అసోం గణ పరిషత్ 10 స్థానాలు దక్కించుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ 19 స్థానాలను గెలుచుకుని అసెంబ్లీలో 2వ అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఎన్నికల అనంతరం హింసాత్మక ఘటనల పట్ల జీరో టాలరెన్స్ పాటించాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, కేంద్ర సాయుధ పోలీస్ బలగాలను ఎన్నికల కమిషన్ ఆదేశించింది. క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షించిన అనంతరం జారీ చేసిన ఈ ఆదేశాల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత శాంతి భద్రతలు కాపాడేందుకు కఠినమైన తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఎన్నికల కమిషన్ చెప్పింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించే అవకాశం ఉంది. ఆ పార్టీ నాయకుడు జోసెఫ్ విజయ్ ఈరోజు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ను కలిసి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి టీవీకే తరఫున ప్రతిపాదన సమర్పిస్తారని పార్టీ తెలియజేసింది. 108 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం సాధించిన అతిపెద్ద పార్టీ టీవీకేకు మెజారిటీ మార్కైన 118 గాను మరో 11 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీతో సహా ఇతర పార్టీలతో టీవీకే చర్చలు జరుపుతోంది. పశ్చిమ బెంగాల్ శాసనసభ పక్ష నేత ఎన్నిక కోసం పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మంత్రి అమిత్ షాను భారతీయ జనతా పార్టీ సెంట్రల్ అబ్జర్వర్ గా నియమించింది. ఆయనతో పాటు ఒడిషా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ఆ రాష్ట్రానికి కేంద్ర కో అబ్జర్వర్ గా ఉంటారు. అదేవిధంగా అసోం శాసనసభ పక్ష నేత ఎన్నిక కోసం కేంద్ర మంత్రి జేపీ నడ్డాని సెంట్రల్ అబ్జర్వర్ గాను, హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ నైనిని ఆ రాష్ట కో అబ్జర్వర్ గాను నియమించారు. పుదుచ్చేరి శాసనసభ పక్ష నేత ఎన్నిక కోసం కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య, బీజేపీ పుదుచ్చేరి ఇన్ఛార్జ్ నిర్మల్ కుమార్ సూరానాలను సెంట్రల్ అబ్జర్వర్ గా నియమించారు. బీజేపీ పార్లమెంటరీ

0: బోర్డు ఈ పేర్లను కేంద్ర పరిశీలకులుగా ఆమోదించింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. వియత్నాం అధ్యక్షుడు తో లామ్ కు ఈరోజు న్యూఢిల్లీలోని రాష్టపతి భవన్లో లాంఛనపూర్వక స్వాగతం లభించింది. రాష్టపతి భవన్ కు చేరుకున్న వియత్నాం నేతకు రాష్టపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, అశ్విని వైష్ణవ్, డాక్టర్ జితేంద్ర సింగ్ తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో వియత్నాం అధ్యక్షుడితో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలతో పాటు పరస్పరం ఆసక్తున్న ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలపై కూడా ఇరువురు నాయకులు విస్తృత స్థాయి చర్చలు నిర్వహిస్తారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని 19 జిల్లాల్లో విస్తరించి ఉన్న రైల్వే ప్రాజెక్టులకు మంత్రివర్గం ఆమోదం తెలియజేసినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో స్పందిస్తూ ఆయన, ఈ ప్రాజెక్టులు దేశవ్యాప్తంగా కనెక్టివిటీని పెంపొందించడమే కాకుండా నిర్వహణ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయని, దేశ మౌలిక సదుపాయాల అభివృద్దికి, ఆర్థిక వృద్దికి దోహదపడతాయని చెప్పారు. అలాగే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 33 నుంచి 37 పెంచాలనే కేబినెట్ నిర్ణయాన్ని కూడా మోదీ అభినందించారు. నిన్న ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పెంచేందుకు సంబంధించిన బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టడంతో పాటు పత్తి రైతుల ప్రయోజనార్థం కపాస్ క్రాంతి అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కేబినెట్ సమావేశం అనంతరం తెలియజేశారు.
1: 2014 से अगर हम देखें तो 25 सुप्रीम कोर्ट के जजेस थे और आज 33 से 37 किया, यानी करीब करीब 50% जजेस की संख्या में वृद्धि की है. क्योंकि जस्टिस डिलीवरी बहुत इंपॉर्टेंट है. टोटल जो 92,000 केसेस पेंडिंग है उसके पॉइंट ऑफ व्यू से बहुत जरूरी है कि हम जजेस बढ़ाएं और ये जजेस बढ़ाए गए.
0: జీవ రసాయన ఆయుధాలను, విష పదార్థాలను ఉపయోగించి బహిరంగ ప్రదేశాల్లో సామూహిక విష ప్రయోగం చేసేందుకు ఇస్లామిక్ స్టేట్ కుట్రకు పాల్పడిన 3 వ్యక్తులపై జాతీయ దర్యాప్తు సంస్థ చార్జ్షీట్ దాఖలు చేసింది. వీరిలో ఒక వైద్యుడు కూడా ఉన్నాడు. ఇస్లామిక్ స్టేట్ కు చెందిన విదేశీ హ్యాండ్లర్ల మార్గదర్శకత్వంలో పనిచేస్తున్న ఈ నిందితులు జిహాద్ కు మద్దతు ఇచ్చేందుకు నిషిద్ధ ఆయుధాలు, బయోటెర్రరిజం ద్వారా భీభత్సం సృష్టించడానికి, తీవ్రవాద భావజాలం వైపు మళ్లిన యువతను రిక్రూట్ చేసుకునేందుకు సమన్వయంతో పనిచేస్తున్నారని ఎన్ఐఏ పేర్కొంది. పంజాబ్లోని అమృత్సర్, జలంధర్లో నిన్న రాత్రి సైన్యం, సరిహద్దు భద్రతా దళం ప్రాంగణాల వెలుపల జరిగిన 2 పేలుళ్ల అనంతరం భద్రతా దళాలు అప్రమత్తత ప్రకటించాయి. ఈ 2 చోట్ల ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం అందనప్పటికీ ఆ ప్రాంతంలో ఇవి ఆందోళన రేకెత్తించాయి. అమృత్సర్లో కట్టుదిట్టమైన భద్రత ఉండే ఖాసా కంటోన్మెంట్ ఏరియాలోని సైనిక స్థావరాలు ఆనుకున్న బీఎస్ఎఫ్ క్యాంపస్ వెలుపల ఈ పేలుడు సంభవించింది. ఈ రహదారి అటరీ సరిహద్దుకు దారితీస్తుంది. జలంధర్లో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఫ్రాంటియర్ హెడ్ క్వార్టర్స్ ప్రధాన ద్వారం సమీపంలో పేలుడు జరిగింది. ఈ 2 ప్రదేశాల్లో పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని దర్యాప్తు నిర్వహిస్తున్నారు. బీహార్, గంగానది పరివాహక పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో రేపటి వరకు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో కూడిన ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలియజేసింది. కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరిక్కల్ ప్రాంతాల్లో కూడా ఆదివారం వరకు భారీ వర్షాలు కురుస్తాయి. హోర్మస్ జలసంధిలో చిక్కుకుపోయిన నౌకలకు మార్గనిర్దేశం చేసే ప్రాజెక్ట్ ఫ్రీడమ్ మిషన్ ను స్వల్పకాలం పాటు నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ప్రస్తుతం కొనసాగుతున్న వివాదానికి ముగింపు పలికేలాగా ఇరాన్ ప్రతినిధులతో సమగ్ర ఒప్పందాన్ని కుదుర్చుకోవడంలో గొప్ప ప్రగతి సాధించామని ట్రంప్ సోషల్ మీడియాలో తెలియజేశారు. ఐపీఎల్ క్రికెట్లో ఈ సాయంత్రం హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పంజాబ్ కింగ్స్ తో తలపడుతుంది. రాత్రి 7:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. విశేషాలు మరొకసారి. పశ్చిమ బెంగాల్, అసోం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో నూతన శాసనసభల ఏర్పాటుకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. శాసనసభ ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాల ఏర్పాటు కోసం రాజకీయ కార్యకలాపాలు ముమ్మరమయ్యాయి. మందిరంలో పర్యటిస్తున్న వియత్నాం అధ్యక్షుడు తోలం

అధ్యక్షతతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఐపీఎల్ క్రికెట్లో ఈ సాయంత్రం 7:30 హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో జరిగే మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ పంజాబ్ కింగ్స్తో తలపడుతుంది. ఆకాశవాణి ప్రాంత వార్తలు ఇంతటితో సమాప్తం.

0: FM 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి FM వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

12:40:47 ఉంది. విబి క్లాక్ వింటున్నారు, వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం. సిర్సి ఎల్లాపూర్ ఈ మధ్య జరిగేటువంటి బ్యూటిఫుల్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, సహస్రలింగాల గురించి చెప్తా అన్నాను. సహస్రలింగాలంటే కన్నడ భాషలో 1000 లింగాలని అర్థం. సిర్సి తాలూకాలో ఉన్న షాల్మల నదీ తీరంలో ఉన్నటువంటి 1000 రాళ్లపై చెక్కబడి ఉన్న శివలింగాలు అద్భుతమైన అనుభూతినిస్తాయి. ప్రతి రాయిపై చెక్కబడిన శివలింగానికి ఎదురుగా నంది విగ్రహం కూడా ఉంటుంది. ఇక్కడకు కాలినడకన వెళ్లే భక్తుల కోసం ఒక వంతెనను కూడా ఏర్పాటు చేస్తుంటుందన్నమాట. సో సిర్సి తాలూకా నుండి ఎల్లాపూర్కు వెళ్లే దారిలో 17వ కిలోమీటర్ దగ్గర ఈ స్థలం ఉంది. అండ్ సిర్సి దగ్గర నుండి అంటే అక్కడ విశ్రాంతి తీసుకోవడానికి అందమైనటువంటి రిసార్ట్స్ హోటల్స్ కూడా ఉన్నాయి. దారిలో కనిపించే ఇంకొక పర్యాటక ప్రదేశం సోండా. ఈ ప్లేస్ సుమారుగా సముద్ర మట్టానికి 2000 మీటర్ల ఎత్తున ఉంటుంది. ఒక ఆధ్యాత్మిక ప్రదేశం అన్నమాట. నలువైపులా పొడవైన కొండలు, దట్టమైన అడవులు, అందమైన పచ్చటి ప్రదేశాలు, ఒక నది ఉండి పర్యాటకులకు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. మరువలేని అనుభూతినిస్తుంది ఈ సందర్శన. మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు. బిఫోర్ దట్ ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు అద్భుతంగా పాడినటువంటి వేటూరి సుందరరామూర్తి గీతం ఇది, ఫ్రమ్ ద మూవీ నువ్వు లేక నేను లేను. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

12:47:18 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం. తర్వాత ముత్తినకెరే బర్డ్ శాంక్చురీ అండి, పక్షుల సంరక్షణాలయం అన్నమాట. ఇది సోండా గ్రామంలో ప్రధాన ఆకర్షణలో ఒకటి. ఈ శాంక్చురీ ముత్తినకెరే సరస్సు దగ్గర ఉందన్నమాట. వివిధ రకాల పక్షులు జూన్ నుంచి అక్టోబర్ వరకు ఈ శాంక్చురీకి వచ్చి సంతానోత్పత్తి చర్యలు చేపట్టి వెళ్తాయన్నమాట. అండ్ సోండా పట్టణంలో సంతృప్తికరమైనటువంటి భోజనం కూడా దొరుకుతుంది. ఇక యాత్రలో చివరి ప్రదేశం రానే వచ్చేసింది, అదే యల్లపూర్. ఇప్పటి వరకు చూసిన ప్రదేశాలు ఒక ఎత్తైతే ఇది మరో ఎత్తు. ఈ ప్లేస్ లో రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందినటువంటి జలపాతాలు బోల్డన్నున్నాయి. ఇక్కడ దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన దుర్గాదేవి ఆలయం కూడా ఉంది. అండ్ యల్లాపూర్ పడమటి కనుమల్లో అందమైనటువంటి సూర్యాస్తమయం చూడొచ్చు. కొండచర్యలు ఒకదాని వెనుక మరొకటి బ్యూటిఫుల్ గా కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఎంత బ్యూటిఫుల్ గా అంటే మాటల్లో చెప్పలేం, అంత అందంగా ఉంటాయి. అండ్ ఈ ప్లేస్ లో బెట్టి నది అరేబియా సముద్రంలో కలవడానికి కూడా చూడొచ్చు అనమాట. యల్లాపూర్ కి 25 కిలోమీటర్ల దూరంలో అనేక చిన్న చిన్న ప్రవాహాలు కలిసి ఏర్పడినటువంటి జలపాతాలు, లైక్ దాన్ని ఏమంటారు అంటే సత్తోడి జలపాతాలు అంటారు. సో ఈ జలపాతాలు సుమారు 50 అడుగుల ఎత్తు నుండి కిందికి పడుతూ దట్టమైన అడవుల మధ్యలో ప్రవహిస్తూ ఉంటాయి. అవి చూస్తూ ఉంటే మనకి అసలు కళ్ళకి మామూలు ఆనందం కాదనమాట, అంత హ్యాపీగా ఉంటుంది. అండ్ ప్రకృతితో మమేకమై మరింత అందంగా కనిపిస్తాయి అనమాట ఈ జలపాతాలు. అండ్ ఎలాగూ సెలవులే కాబట్టి చాలా మంది చాలా ప్లేసెస్కి వెళ్ళటం అంటే ఆలోచిస్తూ ఉంటారు కదా, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి ఏంటని. అండ్ రెగ్యులర్గా అయితే మన లైఫ్లో ప్రతి ఒక్కరికి ఏంటంటే మార్నింగ్ లేవటం అంటే తిన్నామా, లేచామా, పరుగులు తీసామా, పడుకున్నామా, ఇలాగే అయిపోతూ ఉంటుంది. బట్ అలా కాకుండా ఉదయాన్నే లేచి ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ సాయంత్రం వచ్చి రెగ్యులర్ ఈ రొటీన్ కాకుండా మనం అసలు ఏం పోగొట్టుకుంటున్నాం, ఏం మిస్ అవుతున్నాం, ఇలాంటివన్నీ మనకి తెలియాలంటే ఖచ్చితంగా మనం

రైట్ నో మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే చేస్తున్నాను. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి వేటూరి సుందరరామూర్తి గీతం ఇది, మాతృవే దేవోభవ. ఈ చిత్రం నుంచి ఈ పాట వింటూ ఆస్వాదించుతూ ఉండండి. అండ్ మనం 1 గంటకైతే న్యూస్ హెడ్లైన్స్ తర్వాత ధీరాలో కలుసుకుందాం. ఎంజాయ్ లిస్నింగ్ వివిత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: మీద బొమ్మ, గొలుసుల బొమ్మ, వచ్చబోయే వారికి ఉద్దించు బొమ్మ, ఏంటో చెప్పమ్మా.
1: పేరు పగలేమో రెండే కాళ్ళు, చీకటి పడితే నాలుగు కాళ్ళు, జంతువు కాదు మనిషే.
0: ఎవరు?
1: ఇంకెవరు?
0: నాన్నే.

రాత్రి చేసిన తప్పులు అన్ని పొద్దుట మన్నించేస్తుంది. ఎన్నిసార్లు మాట తప్పినా మన్నించాం పో అంటుంది. ఆ దేవత ఎవరు? కాదు కాదు కాదమ్మా, మీ అమ్మా.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు. చదువుతున్నది కేసుగుణ. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఢిల్లీలో వియత్నాం అధ్యక్షులు టోలామ్తో చర్చలు జరుపుతున్నారు. 3 రోజుల పర్యటన కోసం వియత్నాం అధ్యక్షులు నిన్న ఢిల్లీకి చేరుకున్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఉద్ఘాటించారు. తిరుపతి జిల్లా శ్రీ సిటీలో 1,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఎయిర్ కండిషన్ల తయారీ యూనిట్కు మంత్రి నారా లోకేష్ ఈ ఉదయం శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో అభివృద్ది, సంక్షేమం, సుపరిపాలన కొనసాగుతోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డొల్లా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ నూతన భవన నిర్మాణానికి ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డితో కలిసి ఆయన ఈరోజు ఒంగోలులో భూమి పూజ చేశారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన తిరుమలలోని అన్నమయ్య భవన్లో తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశం కొనసాగుతోంది. వేసవి సెలవులు కావడంతో రద్దీ పెరుగుతున్న దృష్ట్యా భక్తుల కోసం తీసుకోవాల్సిన ప్రత్యేక ఏర్పాట్లతో పాటు మరికొన్ని అంశాలపై టీటీడీ పాలకమండలి సుదీర్ఘంగా చర్చిస్తోంది. తిరుపతి గంగమ్మ జాతరలో భాగంగా మొదటి రోజైన ఈరోజు ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. రాయలసీమ నుంచి వస్తున్న భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈరోజు భక్తులు భైరాగి వేషంలో అమ్మవారికి మొక్కులు సమర్పించుకున్నారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటుకు స్థల సేకరణకు వెంటనే చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కె వేటిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లో నిన్న ఉంగుటూరు నియోజకవర్గంలో అమలు చేసిన సంక్షేమ అభివృద్ది కార్యక్రమాల ప్రగతిని ఆమె సమీక్షించారు. రాష్ట్రంలో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పాలిసెట్ 2026లో 91.37% మంది అభ్యర్థులు అర్హత సాధించినట్లు రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ సంస్థ చైర్మన్ ఉన్నత విద్యా కమిషనర్ నారాయణ్ భరత్ గుప్తా తెలిపారు. ఇందులో బాలికలు 93.57%, బాలురు 88.88% మేర ఉత్తీర్ణత సాధించారు. ఆయన నిన్న ఈ ఫలితాలను విడుదల చేశారు. అకాల వర్షాలు, ఈదురుగాల నేపథ్యంలో పాపికొండల విహారయాత్రను ఈ రోజున తాత్కాలికంగా నిలిపివేసినట్లు జలవనరుల శాఖ ఏఈ భాస్కర్ తెలిపారు. దీంతో గండిపోచమ్మ అమ్మవారి ఆలయం వద్ద 16 బోట్లు నిలిచిపోయాయి. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు వింటారు.

0: జ్యోతి ఎఫ్ఎం 101.3. హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

1:03:43 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ ధీరా. ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం. గృహిణిగా, ఉద్యోగస్తురాలిగా, తల్లిగా అన్ని బాధ్యతలు భుజానికి వేసుకుని మార్నింగ్ లేచిన దగ్గర నుండి నైట్ పాడుకునే వరకు చాలా కష్టపడుతూ ఉంటారు కదా ఆడవాళ్లు. అందుకే మగవారి కంటే కూడా ఎక్కువ పనుల్ని ఒకేసారి చేయగలిగే సత్తా ఆడవాళ్లకుంటుంది తెలుసా. మహిళల కోసం వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఈనాటి ధీరాలో రెడీగా ఉంది, మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ పసివాడి ప్రాణం చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన వేటూరి సుందరరామూర్తి గీతం, ఆల్ టైమ్ సూపర్ హిట్ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది. వింటూ స్టే ట్యూన్.

0: అంటింతలై
1: మాటతో తీరని మదిలో దాహమే చిలిపి ముద్దుకై చినుకు తేనెకై కసి కసి.

లవ్లీ ట్రాక్ విన్నారు కదా, 1 hour 8 minutes 55 seconds లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ ధీరాలో ఉన్నాం. పర్సనాలిటీ నుంచి భావోద్వేగాల వరకు అన్ని విషయాల్లో మహిళలు ఎదుటి వాళ్ళ ఆలోచనలకు ఇంపార్టెన్స్ ఇస్తూ తమ అభిరుచుల్ని వెనక్కి నెట్టేసి స్వేచ్ఛను కోల్పోయి కాంప్రమైజ్ అయిపోతున్నారు. ఇలాంటి సందర్భాలు మారాలి, మనం మార్చుకోవాలి కదా. అయితే ప్రస్తుతం ఆడవాళ్లను నిరుత్సాహానికి గురి చేస్తున్నటువంటి అంశాలు, ధైర్యంగా తమను తాము రక్షించుకుంటూ జీవించడానికి కావలసిన క్వాలిటీస్ గురించి మాట్లాడుకుందాం ఈనాటి ధీరాలో. రైట్ నౌ ఎంజాయ్ ద బ్యూటిఫుల్ సాంగ్ కమింగ్ అప్ ఫర్ యూ ఫ్రమ్ ద మూవీ రాజా. మనో చిత్ర పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం వింటూ స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

1:14:55 లో ఉంది వీబీ క్లాక్ అండ్ ధీరా ప్రోగ్రామ్ లో ఉన్నాం. అందం విషయంలో మనకంటే అందగత్తెలు ఈ ప్రపంచంలో లేరని గర్వంగా ఫీల్ అవ్వాలి. పొట్టిగా, సన్నగా, లావుగా, ఎత్తుగా, బొద్దుగా ఎలా ఉన్నా కూడా మనసు మాత్రం మనదే కదా. అలాంటప్పుడు మనకున్న అందాన్ని చూసుకుని మనం హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిందే. ఇలాంటి ఫీలింగ్ ధైర్యానికి, ఆత్మగౌరవానికి చాలా ముఖ్యం. కాబట్టి అందంగా లేవని ఎప్పుడు ఫీల్ అవ్వకుండా స్వేచ్ఛగా ఉండండి. ఇప్పుడైతే మీకోసం అలా వైకుంఠపురంలో చిత్రం నుంచి సిద్ శ్రీరామ్ పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ వచ్చేస్తుంది. ఎంజాయ్ లిజనింగ్ వివిధ భారతి FM 101.9.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బొక్కసం సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 17వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహ బోర్డు సమావేశం జరుగుతోంది. రాష్ట్రాన్ని పారిశ్రామిక హబ్గా మారుస్తున్నామని ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. పెలుగుంట ప్రాజెక్టు నిర్వాసితులకు విడతల వారీగా నష్టపరిహారం చెల్లిస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. రాగల 2 రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటు నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 17వ రాష్ట స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశానికి మంత్రులు కె అచ్చెన్నాయుడు, టీజీ భరత్, వి సుభాష్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసాద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలో ఇంధన రంగం, ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్, పరిశ్రమల రంగానికి చెందిన వివిధ ప్రాజెక్టులపై ఎస్ఐపిబి సమావేశంలో చర్చ జరుగుతోంది. ఈ ప్రాజెక్టులకు సంబంధించి పెట్టుబడులు, భూ కేటాయింపుల ప్రతిపాదనలపై చర్చించి ఆపై ఎస్ఐపిబి ఆమోదం తెలపనున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రాన్ని పారిశ్రామిక కేంద్రంగా మారుస్తున్నామని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని శ్రీ సిటీలో 1000 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న క్వారియర్ ఏసీ పరిశ్రమకు మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వంపై నమ్మకంతో పెట్టుబడిదారులు రాష్ట్రానికి వస్తున్నారని అన్నారు. అమెరికాకు చెందిన క్వారియర్ గ్లోబల్ కార్పొరేషన్ శ్రీ సిటీలో ఏర్పాటు చేస్తున్న క్వారియర్ ఏసీ తయారీ యూనిట్ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా 3000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి లోకేష్ చెబుతూ,
1: Today that innovation is coming to the great state of Andhra Pradesh. This 1000 crore investment will create close to 3000 local jobs. It is a strong vote of confidence in our state, our ecosystem play and our Chief Minister Mr. Chandrababu Naidu ji's vision. We are standing in Sri City not just an industrial park but a global manufacturing hub. Sri City is spread across close to 8,500 acres, home to 250 companies from 31 countries and over $6 billion of exports coming out of this great land.
0: పేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయనిధి ఉందని రాష్ట మహిళా శిశు సంక్షేమం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన 5 లక్షల చెక్కులను మంత్రి లబ్దిదారులకు ఈరోజు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వివిధ అనారోగ్య కారణాల కారణంగా ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి కింద రాష్ట ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల బోధనాస్పత్రిలో ఈ నెల 20వ తేదీ నుండి అవుట్ పేషెంట్ సేవలు ప్రారంభిస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. వైద్య కళాశాలలు, వసతి గృహాల నిర్మాణం, వైద్య సిబ్బంది నియామకం మొదలైన అంశాలపై ఆయన అమరావతి సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. రోగులు ఆసుపత్రికి వచ్చేందుకు వీలుగా రవాణా సౌకర్యాలు కల్పించాలని, ఈ విషయమై ప్రజలకు సమాచారం ఇవ్వాలన్నారు. నిర్మాణ సంస్థలతో మాట్లాడి ఈ నెల 20 కల్లా నిర్మాణ పనులు పూర్తి చేయాలని మంత్రి అధికారులకు ఆదేశించారు. ఖరీఫ్ రబీల్లో మార్కుఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన శనగ, కందులు, పెసరకు సంబంధించి రైతులకు బకాయిలు విడుదల చేసినట్లు సంస్థ మార్కుఫెడ్ జనరల్ మేనేజర్ లక్ష్మణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. నాఫెడ్ మార్కుఫెడ్ కలిసి ఇప్పటి వరకు 963 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేశామని, నిన్న 52 కోట్ల రూపాయలు విడుదల చేశామని వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రకాశం జిల్లా వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు చెల్లించాల్సిన బకాయిలను విడతల వారీగా చెల్లిస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. మంత్రి నిన్న ప్రకాశం జిల్లా డోర్నాల వద్ద వెలుగొండ ప్రాజెక్టు పనులను టెన్నెల్లోనికి వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
2: నిర్వాసితులకు సంబంధించి 900 కోట్ల రూపాయలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఈ రోజు కూడా మేము 900 కోట్ల రూపాయలు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నాయి ఈ రాష్ట్రానికి. అందుకే ఇప్పుడు ఒక బిల్స్ అప్లోడ్ చేసాము. ఒక దగ్గర 80-90 కోట్ల రూపాయలు ఈ నెలలో రిలీజ్ చేసుకుని 200-300 కోట్ల రూపాయలు అట్లా విడతల వారీగా రిలీజ్ చేసి రేపు సీజన్ లో మనం నీరు వదిలే సమయానికి ఆ యొక్క ఆర్ఎన్ఆర్ సంబంధించినటువంటివి అన్ని కూడా చేయాలని చెప్పేసి నిర్ణయం కూడా.
0: అమరావతి సచివాలయంలో రేపు ఎల్లుండి కలెక్టర్ల సదస్సు నిర్వహించనున్నారు. జిల్లాల అభివృద్ది, పాలనా వ్యవహారాల్లో మెరుగైన నిర్వహణ తదితర అంశాలపై ఈ సదస్సులో చర్చించనున్నారు. గత 2 నెలల కాలంలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, వాటిపై ప్రజల సంతృప్తి స్థాయి, ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై వారి స్పందన వంటి కీలక అంశాలపైన కలెక్టర్ల సదస్సులో చర్చించనున్నారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశం ఈరోజు జరుగుతోంది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన పాలకమండలి సభ్యులు సమావేశమయ్యారు. వేసవి సెలవులు కావడంతో తిరుమలలో రద్దీ పెరుగుతున్న దృష్ట్యా భక్తుల కోసం తీసుకోవాల్సిన ప్రత్యేక ఏర్పాట్లతో పాటు మరికొన్ని అంశాలపై టీటీడీ పాలకమండలి చర్చిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని గ్రంథాలయాల్లో నిర్వహిస్తున్న వేసవి శిక్షణా శిబిరాల ద్వారా విద్యార్థులను సృజనాత్మకంగా సామర్థ్యవంతులుగా తీర్చిదిద్దడానికి అనుభవజ్ఞులు, విద్యావంతులు స్వచ్ఛందంగా ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కోరారు. భీమవరంలో మీ సేవలను అందించడం పేరిట రూపొందించిన వేసవి శిక్షణ తరగతుల గోడ పత్రికను ఆమె నిన్న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వేసవి శిక్షణ తరగతుల్లో విద్యార్థులకు పాఠ్యాంశాలతో పాటు వివిధ సామాజిక సాంకేతిక అంశాలపై మార్గదర్శనం చేయడానికి ఆసక్తి ఉన్నవారు స్వచ్ఛందంగా సేవలు అందించాలని కోరారు. ప్రముఖ నిర్మాత, సూపర్ గుడ్ ఫిలిం అధినేత బీఆర్ చౌదరి మరణం దిగ్భ్రాంతిని కలిగించిందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజస్థాన్లోని ఉదయపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన దుర్మరణం చెందారనే దుర్వార్త నమ్మలేకపోయానని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఏలూరు జిల్లాలో జరుగుతున్న రోడ్డు ఓవర్ బ్రిడ్జి పనులకు సంబంధించి భూసేకరణ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి అధికారులను ఆదేశించారు. భూసేకరణలో రైతులు, ప్రజల నుండి ఎటువంటి అభ్యంతరాలు లేకుండా శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా లక్ష్యాలను సాధించాలని నిన్న ఏలూరు కలెక్టరేట్లో జరిగిన సమీక్షా సమావేశంలో అన్నారు. ఏలూరు, దెందులూరు, భీమడోలు, ఉంగుటూరు నియోజకవర్గాల పనులపై కలెక్టర్ సమీక్షించారు. తిరుపతిలో ఈరోజు ప్రారంభమైన గంగమ్మ జాతరలో భాగంగా భక్తులు బైరాగి వేషంలో అమ్మవారికి మొక్కులు సమర్పించుకుంటున్నారు. శరీరమంతా నామం కొమ్ము విభూది పూసుకొని రేళ్లకాయల మాలలు ధరించి ఆలయానికి చేరుకుంటున్నారు. ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. రాయలసీమ నుండి వస్తున్న భక్తుల కోసం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గోదావరి, కావేరి నదుల అనుసంధాన పథకంపై జాతీయ జలాల అభివృద్ది సంస్థ NWDA ఆధ్వర్యంలో ఎల్లుండి సమీక్ష జరగనుంది. ఈ మేరకు NWDA నిన్న రాష్ట్రాలకు సమాచారం అందజేసింది. వాతావరణం. ఉత్తర దక్షిణ ద్రోణి ఉత్తర అంతర కర్ణాటక నుండి రాయలసీమ తమిళనాడు మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని అమరావతిలోని

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 17వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం జరుగుతోంది. రాష్ట్రాన్ని పారిశ్రామిక హబ్గా మారుస్తున్నామని ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు విడతల వారీగా నష్టపరిహారం చెల్లిస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. రాగల 2 రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటు నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
3: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

1:31:35 లో ఉంది వీబీ క్లాక్, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ ధీరాలో ఉన్నాం కదా. సో ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే మనం మాట్లాడుకుంటున్నాం మహిళలకు సంబంధించి. గ్లామర్ అందం, ఓకే. పర్సనాలిటీ విషయానికి వస్తే సన్నగా ఉంటే అందంగా ఉన్నామని, లావుగా ఉంటే అందంగా లేమని కామెంట్స్ వస్తూ ఉంటాయి. అబ్బాయిలకు శరీరాకృతి విషయంలో ఎలాంటి టెన్షన్ ఉండదు, ప్రశాంతంగా ఉంటారు. కానీ అమ్మాయిల విషయంలో వ్యత్యాసం ఎందుకంటారు? హార్మోనల్ చేంజెస్ వల్ల, మరే కారణాల వల్ల వాళ్ల ప్రమేయం లేకుండా కొంతమంది లావైపోతూ ఉంటారు. మరి అలాంటప్పుడు అమ్మాయిలు మనసు కంటే శారీరక అందానికి వాల్యూ ఇవ్వటం మానేయాలి కదా. ఇలాంటి అంశాలను పట్టించుకోవడం మానేసి కాన్ఫిడెంట్ గా నచ్చినట్టు జీవించే అలవాటు చేసుకోవాలి. మాట్లాడుకుందాం ఇంకా. బిఫోర్ దట్ ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది. సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి భీమ్స్ ప్రణవి పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: అలాంటివి ఏమన్నా
1: ఎందుకుండా వైభాగ్యం. ఆ రోజు ఫిబ్రవరి
2: 14th
1: అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కోసింత గుట్టుగా కలుసుకునేవే. ఇప్పటికే ఆ మూమెంట్ తలుచుకుంటే ఊనుకొచ్చేస్తుంది.
3: చిరు చిరు జల్ల

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. అండ్ తర్వాత విషయం ఏంటంటే, ఒపీనియన్స్ ని ధైర్యంగా చెప్పడం. ఏ విషయాన్నైనా సరే డిస్కస్ చేసేటప్పుడు మహిళలకు కూడా ఛాన్స్ ఇవ్వడం అనేది ఇంపార్టెంట్ కదా. ఆడవాళ్లు మగవాళ్లు అందరూ సమానమే అన్నప్పుడు మాట్లాడే స్వేచ్ఛ ఆడవాళ్లకు కూడా కావాలి కదా.

కాబట్టి మహిళలు, మీరు కూడా మీ అభిప్రాయాల్ని ధైర్యంగా చెప్పడం అలవాటు చేసుకోవాలి. ధైర్యంగా ఉండాలన్నమాట. అండ్ భాగస్వామి ఎంపికలో చాయిస్ అనేది కూడా, అంటే లైఫ్ పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ కూడా ఆడవాళ్ళకు ఉండాలి. అందులో నిబంధనలు అనేవి ఉండకూడదు, అంటే ఈ రూల్స్ ఉండకూడదు అనమాట, ఇలా కావాలి అలా కావాలని. లైఫ్ పార్ట్నర్ను సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ కూడా ఆడవాళ్లకు ఉండాలి. అండ్ టైంకి తగ్గట్టు, సిచ్యువేషన్కి తగ్గట్టు ధైర్యంగా మాట్లాడటం ఆడవాళ్ళు నేర్చుకోవాలి. ఎవరో చెప్పినట్టు కాకుండా మీ మనసు చెప్పినట్లు నడుచుకోండి. ఇప్పుడైతే ఈ సూపర్ హిట్ సాంగ్ వినండి. గోవింద గోవింద చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం. వింటూ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: వన్ అవర్ 45 మినిట్స్ 57 సెకండ్స్ లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ ధీరాలో ఉన్నాం. మరీ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, లేడీస్ మీకు నచ్చినట్టు మీరు ఉండండి అబ్బా. ఇతరుల గురించి ఆలోచించకండి. మీకు మీ ఎమోషన్స్ ని వ్యక్తపరిచే హక్కు ఉంది. ఎవరి కోసమో సంతోషంగా, ఎవరి కోసమో బాధగా ఉండాల్సిన అవసరం లేదు కదా. మీకు ఏ టైంలో ఎలా అనిపిస్తే అలా చేయండి. ఇంకా ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. జాబ్ చేస్తూ ఎర్న్ చేస్తూ ఉంటారు కదా, అంటే డబ్బులు సంపాదిస్తున్న ఆడవాళ్ళని చూస్తే కొంతమంది ఓర్చుకోలేని వాళ్ళు కూడా ఉంటారు. కానీ దాని వెనుక మీ శ్రమ, ఒత్తిడి, ధైర్యం ఎన్నున్నాయి చెప్పండి. మీ కష్టం, ఎంత కష్టపడితే మీరు ఈ స్థానానికి వచ్చారు. కాబట్టి ఎదుటి వాళ్ల గురించి వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారనే దాని గురించి మీరు ఆలోచించకుండా మీకు నచ్చినట్లు హ్యాపీగా ఉండండి. ధైర్యంగా ముందుకు వెళ్ళండి. మాట్లాడుకుందాం ఇంకా బోల్డన్ని విషయాలు. బిఫోర్ దట్ ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తోంది. ఓరి దేవుడా ఈ చిత్రం నుంచి అన్రిత్ పాడినటువంటి శ్యామ్ కాసర్ల గీతం లియోన్ జేమ్స్ మ్యూజిక్ లో వింటూ స్టేట్ యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: ఉంటది.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: ఎస్, మరి ఫైనల్లీ చెప్పేది ఏంటి అంటే డ్రీమ్స్, కలలు నెరవేర్చుకునే హక్కు, నిజం చేసుకునే హక్కు, సాధించుకునే రైట్ అన్నమాట. ఆడవాళ్లకు కూడా ఉంది కదా, నచ్చినది చేయడం, స్వతంత్రంగా ఉండటం వల్ల ఎదుటి వాళ్లను ఆకట్టుకునే ఛాన్సెస్ కూడా బోల్డ్ ఉంటాయి. కాబట్టి మీ లక్ష్యాలను నెరవేర్చుకోండి. ఆడవాళ్లు లైఫ్లో కెరీర్లో సక్సెస్ అయ్యారంటే వాళ్లను తప్పకుండా అభినందించాలి. లైఫ్లో సక్సెస్ అనేది మగవాళ్ళకి మాత్రమే కాదు, ఆడవాళ్లకి కూడా సొంతం. అండ్ భావోద్వేగాలను ఎక్స్ప్రెస్ చేసే ఫ్రీడమ్, ఏ సందర్భంలో ఎలా ఉండాలి అనుకుంటే అలా ఉండే స్వాతంత్రం, బాధ, సంతోషం, కోపం ఏదైనా సరే వ్యక్తపరచడానికి మీకు స్వేచ్ఛ ఉందని గుర్తుంచుకోండి. హ్యాపీగా ఉండండి, సంతోషానికి మించిన ఔషధం మరొకటి లేదు. ఏమంటారు, అవుననే కదా? ఒక బ్యూటిఫుల్ ట్రాక్ అయితే మీకోసం వచ్చేస్తుంది. మరి ఇవాల్టి ధీరా బాగుంది కదా. శతమానం భౌతి చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడినటువంటి రామజోగయ్య శాస్త్రి గీతం మికీ జే మేయర్ మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి

0: నుంచి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
1: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు.
2: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోలో సమయం 2 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: Good afternoon. This is Akashwani. I am Anuja Kumar with the midday news. The headlines. Prime Minister Narendra Modi holds talks with President of Vietnam Tho Lam in New Delhi. Several MOUs exchanged in the fields of digital technology, rare earth and medical product regulations. Hectic parleys continue in Tamil Nadu among parties as TVK is set to stake claim for forming government despite lack of majority figure. Assam Chief Minister Himanta Biswa Sarma tenders resignation. Swearing-in ceremony of the new government to take place after 11th of May. India and European Union launch joint initiative to strengthen EV battery recycling capacity. IMD forecasts heavy rainfall over Assam, Bihar, Kerala, Tamil Nadu and Puducherry today. And in IPL cricket, host Sunrisers Hyderabad to take on Punjab Kings in the evening. And now the news in detail. India and Vietnam today inked several MOUs in the fields of digital technology, rare earths, medical products regulation, public sector audit, digital payment system and culture and tourism. The agreements were signed after the talks between Prime Minister Narendra Modi and President of Vietnam Tho Lam in New Delhi this afternoon. During the talks, both leaders held wide-ranging discussions across the spectrum of bilateral relations as also on regional and global issues of mutual interest. We now go over live at Hyderabad House, where Prime Minister Narendra Modi is briefing the media on the outcomes of the talks.
2: Fast payment system bhi jald hi link hone ja rahe hain. Saath hi, ab hum dono deshon ke beech state to state aur city to city cooperation ko bhi majboot karne ja rahe hain. Friends, Vietnam భారత్ కి యాక్ట్ ఈస్ట్ పాలసీ ఆర్ బీజన్ మహాసాగర్ కా ఏక్ ముఖ్య స్తంభ హై. ఇండో పసిఫిక్ క్షేత్ర మే భీ హమారా కామన్ అవుట్లుక్ హై. హమ్ అప్నీ సుదృఢ హోతీ హుయీ రక్షా ఆర్ సురక్షా సహయోగ్ సే రూల్ ఆఫ్ లా, శాంతి, స్థిరతా ఆర్ సమృద్ధి కే ప్రతి యోగదాన్ దేతే రహేంగే. वियतनाम के सहयोग से भारत आसियान के साथ अपने संबंधों को भी और व्यापक बनाएगा. योर एक्सेलेंसी, पहलगाम आतंकी हमले की कड़ी निंदा करने और आतंकवाद के विरुद्ध हमारे संघर्ष में साथ खड़े रहने के लिए हम वियतनाम के आभारी हैं. वैश्विक उथल पुथल और आर्थिक चुनौतियों के इस दौर में अपने टैलेंट, గుడ్ గవర్నెన్స్ అండ్ ఎకనామిక్ రిఫార్మ్స్ కే బల్ పర్ భారత్ ఆర్ వియత్నాం దునియా కి సబ్సే తేజీ సే బఢ్తీ ఎకనామీస్ కే రూప్ మే ఉభర్ రహే హై. అబ్ హమారీ ఎన్హాన్స్డ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కే మాధ్యమ్ సే హమ్ ఏక్ దూసరే కి రేపిడ్ గ్రోత్ కే సహాయక్ బనేంగే. జైసా కి బుద్ధ కి శిక్షాఓ కి భావనా హై కి యది आप किसी और के लिए दीप जलाते हैं तो वह आपके अपने मार्ग को भी प्रकाशमान करता है. इसी
1: इन तमिलनाडु

వివిధ భారతి ఎఫ్ఎం 101.3. బ్యూటిఫుల్ సాంగ్స్ బ్యాక్ టు బ్యాక్ మీకోసం సిద్ధంగా ఉన్నాయి. ఇడియట్ మూవీ నుంచి ఉదిత్ నారాయణ్, కౌసల్య పాడినటువంటి భాస్కర్ భట్ల, రవికుమార్ గీతం ఇప్పుడు మీకోసం వింటూ స్టే ట్యూన్.

90 వసంతాలు పూర్తి చేసుకున్న ఆకాశవాణి మన అందరి వాణి. బహుజన హితాయ బహుజన సుఖాయ నినాదంతో 9 దశాబ్దాలుగా ప్రజల జీవితాల్లో భాగమై విజ్ఞానాన్ని, వినోదాన్ని, సమాచారాన్ని అందిస్తూ ప్రసార రంగంలో అద్భుతమైన మైలురాయిని చేరుకుంది ఆకాశవాణి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం రూపొందించి అందించిన మేలిముత్యాల్లాంటి కార్యక్రమాల్లోని కొన్ని ఆణిముత్యాలను మే 1వ తేదీ నుంచి మే 31 వరకు ప్రతిరోజు ఉదయం 11 గంటలకు విజయవాడ ఏ మీటర్లు మరియు రెయిన్బో ఎఫ్ఎం 102.2 ఛానల్లో గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో వినవచ్చు.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటానమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

లెజెండ్ మూవీ నుంచి విజయ్ యశ్దాస్ చిత్ర పాండే రామజోగయ్య శాస్త్రి గీతం విన్న తర్వాత 2 hours 37 minutes 5 seconds లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సందడి సందడి ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం కదా. మరి జో అడిగే సరదా సరదా ప్రశ్నలకి అంతే సరదాగా మీరు కూడా ఆన్సర్ చేయాలి అంటే 8662488114 ఈ నెంబర్ కి మీ పేరుని ఆన్సర్ ని పంపించేస్తే సరిపోతుంది.

సో మరి మెసేజెస్ అయితే ఉన్నాయి మన దగ్గర, మంచి మంచి విలువైన విషయాలు. ఎవరికి భయపడద్దు, నచ్చిన విధంగా ఫాలో అయిపోండి, దట్స్ ఆల్ అంటూ రఘువీర్ సింగ్ సుగుణాబాయ్ ఏలూరు నుండి మెసేజ్ చేశారు. ధీరాలో మనం మాట్లాడుకున్నాం కదా ఆ విషయాలకు సంబంధించి, అండ్ సందర్శనరికి స్వాగతం అంటూ. నెక్స్ట్ మెసేజ్, పెడన జోగానందరావు కాలనీ అప్పల్ రాజు, ఎలా ఉన్నారు మేడం? సూపర్ సూపర్ ఉన్నాను నేను. మీ వాన పాటలకి మా పెడనలో వరుణుడు కరుణించాడు. ఈ రోజు ఉదయం నుండి మాకు వర్షం పడుతుంది, ఇక వివిధ భారతిలో కూడా వర్షం ఎలాగూ ఉంటాయా? ఓకే, ఎంజాయ్ చేస్తామంటూ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్, సందర్శనరి ప్రోగ్రామ్ కి స్వాగతం అంటూ, ఎలా సుబ్బారావు ఆత్మకూరు నుండి. నెక్స్ట్, కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి హాయ్ అంటూ అంకయ్య మెసేజ్ చేశారు. ఓకే ఓకే. ముజఫర్నగర్ కర్నూలు నుండి దేవేంద్రబాబు శుభ మధ్యాహ్నం అంటున్నారు. అండ్ నెక్స్ట్, సందర్శనరికి స్వాగతం అంటూ గణేష్ రాజు శ్రీవాత్స కోనాపూర్ నుండి, అండ్ కేదారి వీరేష్ రాజోలి మండలం నుండి మెసేజ్ చేశారు. శాంతినగర్ నుండి ఓకే ఒక్కడు. అండ్ నెక్స్ట్ మెసేజ్, భాస్కర్ పెడన్ నుండి హాయ్ జో, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ హాయ్ భాస్కర్. అండ్ నెక్స్ట్, మండూర్ మధుకుమార్ లక్ష్మీదేవి మెసేజ్ చేశారు సాలి కాలనీ వెంకటగిరి నుండి అనమాట. సో ఇప్పటి వరకు ఈ మెసేజెస్ ఉన్నాయి. అండ్ సాంగ్ రిక్వెస్ట్లు అయితే లేవు. సూర్య కార్తీక్ ఓకే. అండ్ మనం సందర్లో ఫస్ట్ క్వశ్చన్ అయితే నేను ఇచ్చేస్తాను. అండ్ చక్కగా పాజిటివ్గా ఆలోచించండి, ఆలోచించి ఆన్సర్ని నాకు పంపించండి. మరి సినిమా డైలాగ్తో స్టార్ట్ చేసేద్దామా? సో ఒక బ్యూటిఫుల్ హీరోయిన్ చెప్తుంది, ఒక హ్యాండ్సమ్ హీరోని అడుగుతుంది అని చెప్పాలన్నమాట. యాక్చువల్గా నీ కొరకై పాదచారినై తిరిగి తిరిగి డస్సిపోతిని మానవ, బాధ క్షుద్బాధ అమృతము లేదా నీ ఇంట అని అడుగుతుంది. ఎవరా హీరోయిన్? కొంచెం వెనక్కి వెళ్ళిపోండి, అలా అలా అలా వెనక్కి వెళ్ళి. ఆ హీరోయిన్ ఎవరు, ఎవరా హీరో, గెస్ చేయండి. 8662488114 ఈ నంబర్కి మీ ఆన్సర్ని మీ పేరుతో సహా పంపించండి. మళ్ళీ రిపీట్ చేస్తాను, నీ కొరకు పాదచారినై తిరిగి తిరిగి డస్సిపోతిని మానవ, బాధ క్షుద్బాధ అంటుంది, అమృతము లేదా నీ ఇంట అని అడుగుతుంది. ఏ మూవీ, ఎవరా హీరోయిన్, గెస్ చేయండి. ఇప్పుడైతే మీకోసం ప్రియా ఓ ప్రియా చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి భానుప్రసాద్ గీతం వస్తోంది. వింటూ స్టేజ్ యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

2 hours 46 minutes 46 seconds లో ఉంది విబి క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సందరి సందరి ప్రోగ్రామ్ లో ఉన్నాం. సో మరి ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చేసాను, ఆ ఫస్ట్ క్వశ్చన్ కి చాలా మెసేజెస్ అయితే వచ్చేసినాయి. యాజ్ యూజువల్ గా హాఫ్ సెంచురీ కొట్టేశారు మన లిజనర్స్ అయితే. సో నీ కొరకై పాదచారినై తిరిగి తిరిగి డసిపోతిని మానవ, బాధ క్షుద్బాధ అమృతం లేదా నీ ఇంట అని అడుగుతుంది అనమాట. ఎవరా హీరోయిన్ అని అడిగాను కదా. సో బ్యూటిఫుల్ హీరోయిన్, హ్యాండ్సమ్ హీరో అనగానే మొత్తం పట్టేశారనమాట. హ్యాండ్సమ్ అయితే పాత సినిమా అయినా కూడా, చాలా ఓల్డ్ మూవీ అయినా కూడా చూద్దాం ఎవరెవరు మెసేజెస్ పంపించారు అనేది. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి ఎక్కడి నుంచి వచ్చింది, కేదారి వీరేష్ రాజోలి మండలం నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. పెడన జోగనందరావు కాలనీ అప్పల్ రాజు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ శాంతినగర్ నుండి ఓకే ఒకడు. అండ్ పెడన జోగనందరావు కాలనీ అప్పల్ రాజు గారు మీ కాదండి, అందరూ మన అన్నట్టుగా, నాకు స్పెషల్ ఏమి లేదు అక్కడ, అది మ్యాటర్. అండ్ వజ్రాల వెంకటరెడ్డి అడ్డర్ రోడ్డు పల్నాడు జిల్లా నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ రాజోల్ నుండి జయన్న రైట్ ఆన్సర్, హేమచందన రైట్ ఆన్సర్, ఎస్ భీమేశ్వరరావు పెడన్ నుండి రైట్ ఆన్సర్, అవనిజ ఫ్రమ్ విజయవాడ రైట్ ఆన్సర్, అండ్ బాను మనే సాయి కుమార్ గూడూరు నెల్లూరు డిస్టిక్ట్ నుండి రైట్ ఆన్సర్, కొల్లిపర్ నుండి మౌలాలి రైట్ ఆన్సర్, సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి రామ్ చరణ్ హేమ రైట్ ఆన్సర్, అండ్ కనకారావు పెడన్ నుండి రైట్ ఆన్సర్, భాస్కర్ పెడన్ నుండి ఇంకెవరు అంటూ మన, ఎస్ ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుండి రంగస్వామి రెడ్డి శెట్టి శ్రీ ఓకే రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఫణి సత్యశ్రీ తెనాలి నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ లోషిత నోజ్వేడ్ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ రాజమండ్రి నుండి కరాసు శ్రీనివాస్, జయభారతి, తన్మయి, సాయి చరణ్ రైట్ ఆన్సర్. హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పుట్టపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి, నీలేంద్ర, హరిణి రైట్ ఆన్సర్ ని పంపించారు. జాండ్రపేట నుండి సజ్జా లీలారాణి రైట్ ఆన్సర్. అండ్ సుందరి ఫ్రమ్ పెనమలూరు రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం మోరంపూడి నుండి తుమకూరి సుబ్బారావు అండ్ రాజ్యలక్ష్మి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ గుడ్ ఆఫ్టర్నూన్ మెలడీ జో అండ్ కుసుమ అంబటి నగర్ నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. నెక్స్ట్ అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. అండ్ తిరువీధుల వెంకట సుబ్బారావు, శ్రీదేవి, కృష్ణా జిల్లా కాజ నుండి రైట్ ఆన్సర్. అండ్ జోజి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం మెసేజ్ చేశారు. మంచి మంచి విలువైన విషయాలు ఎన్నో చెప్పారు, అప్పుడప్పుడు మీరు మాతో కలిపి సందడే సందడికి ఓకే ఆన్సర్స్ మెసేజ్ చేస్తున్నారు, మాకెంతో హ్యాపీగా ఉంది అంటూ థ్యాంక్ యూ సో మచ్ వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ చిలుక నారాయణ అన్సూయ యమున జాన్కంపేట నిజామాబాద్ నుండి రైట్ ఆన్సర్. అండ్ శ్రీదేవి ఓకే వీరు జే గద్వాల్ డిస్టిక్ట్ నుండి రైట్ ఆన్సర్. మేడం మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ కర్నూలు నుంచి నస్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్. జయంతి ఆల్వాల్ రైట్ ఆన్సర్. అండ్ ఎంఎస్ దుర్గారావు ఇంకెవరండి అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ గణేష్ రాజు శ్రీవాత్స కోనాపూర్ నుండి రైట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి రైట్ ఆన్సర్. నా పేరు డి సూరిబాబు, వైఫ్ కళ్యాణి అంటూ కామేశ్వరిపేట విలేజ్ శ్రీకాకుళం నుండి సందేశ సందరికి స్వాగతం అన్నారు ఆన్సర్ ఓకే. అండ్ అంకయ్య మెసేజ్ చేశారు బందరుపల్లి నెల్లూరు డిస్టిక్ట్ నుండి రైట్ ఆన్సర్. చంద్రశేఖర్ కొల్లాపూర్ నుండి రైట్ మాయాబజార్ కాదు కదా అది, రాంగ్ ఆన్సర్ అది ఓకే. హాయ్ అజయ్ జ్యోతి గారు గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు అంటూ చండిక వరలక్ష్మి వాసు పునీత్ గంటలమ్మ పాలెం మచిలీపట్నం నుండి మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, నేను చాలా బాగున్నాను. అండ్ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే సూర్య రమ హైదరాబాద్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రామళ్లకోట నుండి దుబాయ్ బాషా అబ్దుల్ మన్నాన్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. హాయ్ నమస్తే అంటూ సందరికి స్వాగతం, సమాధానం వచ్చి అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్, శ్యామల అయాన్సీయన నాగర్ పాండు అశోక్ బాబు శోభన్ బాబు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఎలా సుబ్బారావు ఆత్మకూరు నుండి రైట్ ఆన్సర్. హాయ్ నా పేరు తులసి, మౌనిక, జయంత్ అండ్ నందికొట్కూర్ ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నమస్తే అజయ్ జ్యోతి గారు అంటూ అమృతం సినిమాలో డైలాగ్ అంట కాదు కదా, ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుండి మెసేజ్ చేశారు బట్ రాంగ్ ఆన్సర్. అండ్ నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ
ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ గాంధీ తిరుపతి నుండి రైట్ ఆన్సర్. అండ్ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్. అండ్ పుట్టపాకు నుండి మిరియాల తిరుమలయ్య అండాలు అక్షయ కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. నెక్స్ట్ మెసేజ్ సీను ఐరాల నుండి రైట్ ఆన్సర్. సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి రైట్ ఆన్సర్. అండ్ దామర్ల చినిమస్తాండ్రో దామర్ల పెదమస్తాండ్రో నమస్తే అండి అంటూ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ ని. అండ్ హిమంత్ కుమార్ విజయవాడ అంటాం నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహాభాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. అండ్ లతా ఫ్రమ్ ముయ్యూరు రైట్ ఆన్సర్. అండ్ లాస్ట్ ఇంకొక మెసేజ్ ఎవరు పంపించారు శ్రీనివాస వర్మ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. సో ఆల్మోస్ట్ మొత్తం అందరూ కూడా రైట్ ఆన్సర్సే పంపించారు. జగదేక్ వీరుడు అతిలోక సుందరి ఈ చిత్రంలో చిరంజీవి గారితో శ్రీదేవి గారు చెప్తారన్నమాట, అది మ్యాటర్. ఓకేనా?

2 hours 53 minutes కెళ్ళిపోయింది వీబీ క్లాక్ అయితే. మరి నేను ఒక సూపర్ హిట్ సాంగ్ నేను తప్పకుండా ఆ మూవీ నుంచి ప్లే చేస్తాను. బిఫోర్ దట్ సెకండ్ క్వశ్చన్ అడగాలి కదా, సెకండ్ క్వశ్చన్ జీకే కి సంబంధించి అడుగుతాను, రెడీగా ఉండండి. జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్ నినాదం ఏ ప్రముఖ వ్యక్తిది? ఓకేనా, జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్ ఈ నినాదం ఏ ప్రముఖ వ్యక్తిది? గెస్ చేయండి మీ పేరుని, ఆన్సర్ని 8662488114 ఈ నంబర్కి మెసేజ్ చేసేయండి. ఎప్పుడైతే మీకోసం జగది గూడత్లోకి సుందరి చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రం ఆలపించిన వేటూరి సుందరరామూర్తి గీతం వస్తుంది ఇళయరాజా మ్యూజిక్లో. వింటూ స్టేట్ యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.

0: వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్తే, ఎఫ్ఎం న్యూస్ కి స్వాగతం. నేను మీ సరిత. రాష్ట్రంలో ఉద్యాన రంగాన్ని ప్రోత్సహించాలనే ప్రభుత్వ ఆలోచనకు నాబార్డు మద్దతు ఇవ్వాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. ఏపీలో ఏడాదికి 450 లక్షల టన్నుల ఉద్యాన ఉత్పత్తులు సాధించాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు. రాష్ట్రాన్ని పారిశ్రామిక కేంద్రంగా మారుస్తున్నామని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని శ్రీ సిటీలో 1,000 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న క్వారియర్ ఏసీ పరిశ్రమకు మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. పేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయనిధి ఉందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన 5 చెక్కులను మంత్రి లబ్దిదారులకు ఈరోజు అందజేశారు. ఖరీఫ్ రబీల్లో మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన శనగ, కందులు, పెసరకు సంబంధించి రైతులకు బకాయిలు విడుదల చేసినట్లు సంస్థ మార్క్ఫెడ్ జనరల్ మేనేజర్ లక్ష్మణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. అమరావతి సచివాలయంలో రేపు ఎల్లుండి కలెక్టర్ల సదస్సు నిర్వహించనున్నారు. జిల్లాల అభివృద్ది, పాలనా వ్యవహారాల్లో మెరుగైన నిర్వహణ తదితర అంశాలపై ఈ సదస్సులో చర్చించనున్నారు. గత 2 నెలల కాలంలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, వాటిపై ప్రజల సంతృప్తి స్థాయి, ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై వారి స్పందన వంటి కీలక అంశాలపైన కలెక్టర్ల సదస్సులో చర్చించనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని గ్రంథాలయాల్లో నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరాల ద్వారా విద్యార్థులను సామర్థ్యవంతులుగా తీర్చిదిద్దడానికి అనుభవజ్ఞులు, విద్యావంతులు స్వచ్ఛందంగా ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కోరారు. ముస్లిం విద్యార్థులకు ఉచిత కార్పొరేట్ విద్యను అందించేందుకు ఉద్దేశించిన తాలిం ఏ హుస్సేర్ పథకం అర్హుల ఎంపికగాను ఈ నెల 17వ తేదీన టాలెంట్ టెస్ట్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పరీక్షకు సంబంధించిన దరఖాస్తుల గడువు ఈ నెల 12వ తేదీతో ముగుస్తుందని పేర్కొన్నారు. ఐపీఎల్ 2026 సీజన్కు సంబంధించిన షెడ్యూల్ను బీసీసీఐ ఈరోజు అధికారికంగా విడుదల చేసింది. ఈసారి గ్రాండ్ ఫైనల్కు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. May 31వ తేదీన తుదిపోరు జరగనుంది. 70 లీగ్ల మ్యాచ్ల తర్వాత ప్రారంభమయ్యే ప్లేఅప్స్ పోరులో భాగంగా May 26వ తేదీన ధర్మశాలలో హెచ్పీసీఏ స్టేడియం క్వాలిఫైర్ 1 మ్యాచ్ జరగనుంది. ఎఫ్ఎం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి 4 గంటలకు ప్రసారమయ్యే న్యూస్లో మళ్ళీ కలుద్దాం.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. ఒక బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు కదా, అమ్మాయిలు అబ్బాయిలు ఈ చిత్రం నుంచి. చక్రీ కౌసల్య పాడినటువంటి భాస్కర బట్లర్ రవికుమార్ గీతం విన్న తర్వాత 3 hours 7 minutes 51 seconds లో ఉంది వివి క్లాక్. సందడే సందడి ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి క్వశ్చన్ కి ఆన్సర్స్ అయితే అలా వచ్చేసింది, జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ నినాదం ఏ ప్రముఖ వ్యక్తిది అని అడిగాను. సో మనకి ఫస్ట్ రైట్ ఆన్సర్ ఎవరు పంపించారు, వై వెంకటరెడ్డి గారు. అది రాంగ్ ఆన్సర్ అనుకుంటే ఒక్కసారి చెక్ చేసుకోండి, నాకైతే మాత్రం రాంగ్ ఆన్సర్ అనిపిస్తుంది. చూద్దాం ఇంకా ఎవరెవరు పంపించారు ఏంటి అనేది. చాలా ఈజీగానే అడిగానని చెప్పి అనుకుంటున్నాను నేను. నాకు రైట్ ఆన్సర్స్ చాలా వచ్చినాయి. పెడల జోగానందరావు కాలనీ అప్పలరాజు గారు కూడా రాంగ్ ఆన్సర్ అయ్యేది. మళ్ళీ మీరు ఒక్కసారి ట్రై చేయండి. కేదరి వీరేష్ రాజోలు మండలం నుండి రాంగ్ ఆన్సర్. కనకారావు పెడన్ నుండి రైట్ ఆన్సర్, ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి కనకారావు పెడన్ నుండి పంపించారండి. అండ్ రాజోళ్ళి నుండి జయన్న కూడా రాంగ్ ఆన్సర్. అండ్ దేవసున తిరుపతి దేవసేనానా, ఓకే రాంగ్. అండ్ నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. ఫస్ట్ పంపించిన అది రైట్ ఆన్సర్ అండి. వై వెంకటరెడ్డి గారు ఫస్ట్ రైట్ ఆన్సర్నే పంపించారు, కానీ తర్వాత మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయ్యి రాంగ్ ఆన్సర్ పంపించారు. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ ఇంకా మెసేజెస్ చూద్దాం. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రైట్ ఆన్సర్ అని పంపించారు. అండ్ కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ సత్యభార్గవి తాడిపత్రి నుండి రైట్ ఆన్సర్. తిరువీధుల వెంకట సుబ్బారావు శ్రీదేవి కృష్ణా జిల్లా కాజ నుండి రాంగ్ ఆన్సర్. అండ్ మేడం మీరు అడిగిన క్వశ్చన్కి సమాధానం అంటూ నస్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ కర్నూలు నుంచి, నజీర్ అండ్ ఫ్యామిలీ అంట, ఓకే రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ చూద్దాం. అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప ముద్దనూరు కడప జిల్లా నుండి కాదండి, అది రాంగ్ ఆన్సర్. ఓకే కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి రాంగ్ ఆన్సర్. అండ్ అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. పుట్టపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు రాంగ్. ఎంఎస్ దుర్గారావు రాంగ్. అండ్ నెక్స్ట్ మెసేజ్ శ్రీనివాస వర్మ బెంగళూరు నుండి రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకొక రాంగ్ ఆన్సర్, ఎందుకని చిలకనారాయణ ఆన్సర్ ఎంనా జానకంపేట నిజామాబాద్ నుండి రైట్ ఆన్సర్ చూద్దాం. ఇంకా ఇంకా ఇంకా ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుండి రాంగ్ ఆన్సర్. లతా ఫ్రమ్ బుయ్యూరు, అయ్యో రాంగ్ ఆన్సర్. చండికా వరలక్ష్మి ఘంటలమ్మపాలెం మచిలీపట్నం నుండి రాంగ్ ఆన్సర్. అండ్ కుసుమ అంబటి నగర్ నుండి రాంగ్. లోషిత నూజ్వీడ్ రాంగ్. అండ్ హిమవంత్ కుమార్ విజయవాడ వన్ టౌన్ నుండి రైట్ ఆన్సర్. మంగళగిరి నుండి దామర్ల చినిమస్థానరావు దామర్ల పెదమస్థానరావు రైట్ ఆన్సర్. అండ్ నా పేరు జ్యోతి అండి. అండ్ హాయ్ మేడం అంటూ జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్, ఓకే రాంగ్ ఆన్సర్. భద్రీశ్వరచారి మేచల్ అయ్యప్ప నగర్ నుండి పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ ఇంకొక రైట్ ఆన్సర్ మనకి ఎల్లా సుబ్బారావు ఆత్మకూరు నుండి పంపించారు. అండ్ రామన్న కోట నుండి దుబాయ్ బాషా అబ్దుల్ మన్నాన్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ బ్యాంక్ కాలనీ తిరుపతి నుండి మెసేజ్ చేశారు సాయి శిరీష రాంగ్. అండ్ నెక్స్ట్ జయంతి ఆల్వాల్ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ని. అండ్ రాంగ్ ఆన్సర్ పుట్టపాక నుండి మిరియాల తిరుమలయ్య ఆండాళ్ళు రాంగ్ ఆన్సర్. అండ్ భానుముక్కల్ నుండి ఎఫ్ఎం సర్దార్ రాంగ్ ఆన్సర్. అండ్ గణేష్ రాజు శ్రీవత్స కొనపూర్ నుండి ఫస్ట్ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ డి సూరిబాబు వైఫ్ కళ్యాణి కామేశ్వరిపేట విలేజ్ నుండి శ్రీకాకుళం రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ నర్సన్న శివగంగ పెడన్ నుండి మెసేజ్ చేశారు రాంగ్ ఆన్సర్. అండ్ రఘువీర్ సింగ్ సుగుణాబాయి ఏలూరు నుండి జై జవాన్ అన్నారు, పేరు అన్నారు, అంతే. ఆన్సర్ ఏదండి, ఆన్సర్ ఎక్కడా పంపించలేదు మీరు, ఓకేనా. అండ్ నెక్స్ట్ మెసేజ్ చూద్దాం ఎవరు పంపించారో. సూరిబాబు కామేశ్వరిపేట నుండి మెసేజ్ చేశారు, మొత్తానికి రైట్ ఆన్సరే. అండ్ నెక్స్ట్ ఇంకొక మెసేజ్ ఎవరు పంపించారు సార్, రెండు ఆన్సర్లు పంపిస్తున్నారు మీరు, ఒకటే పంపించండి. గణేష్ రాజు శ్రీవాత్స, ఓకేనా, ఒకటే కదా రైట్ ఆన్సర్ అందులో.
అండ్ సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుండి ప్రియా శ్రీనివాసరెడ్డి రాంగ్ ఆన్సర్ అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రాంగ్ పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు రైట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ మెసేజ్ అంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్ అండ్ దినేష్ ధీరజ్ కడప నుండి మెసేజ్ చేశారు బాలాజీ నగర్ రాంగ్ రాజోల్ నుండి జయన్న రైట్ ఆన్సర్ నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్ కేదారి వీరేష్ రాజోలి మండలం నుండి రైట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ మెసేజ్ బందర్ నుండి అరుణ కృష్ణ అమ్ములు బాజీ బుజ్జి వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు జస్ట్ ట్యూన్ అంటూ రైట్ ఆన్సర్ని అండ్ నెక్స్ట్ ఓరవకొండ నుండి ఈశ్వరయ్య రైట్ ఆన్సర్ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ నేతాజీ రాజారావు పట్టినకొండ అంట రాంగ్ ఆన్సర్ అండి అండ్ నెక్స్ట్ మెసేజ్ రాజు వెట్స్ రాంబాయి సాంగ్ కావాలి అని మీరు ఇందాక కూడా మెసేజ్ చేశారు బట్ సాంగ్ రిక్వెస్ట్ లేదండి సూర్య కార్తీక్ ఓకేనా అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓంకార్ అండ్ ఫ్రెండ్స్ మెసేజ్ చేశారు కర్నూలు డిస్టిక్ నుండి అండ్ ఆ తర్వాత దేవనూరు మజిరా చిన్నంపల్లి గ్రామం నుండి అష్టదిగ్గజాలు సుభాష్ చంద్రబోస్ ఫస్ట్ది రాంగ్ ఆన్సర్ తర్వాత పంపించింది మాత్రం రైట్ ఆన్సర్ గోర్లకాందొడ్డి పాతింటి ఎల్లప్ప జయమ్మ రమేష్ సుమలత వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ని షబీనా రైట్ ఆన్సర్ రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం నుండి వేముల పరశురాములు పద్మ రైట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ మెసేజ్ పెడ నుండి నరసన్న శివగంగ ఓకే మీరు ఆల్రెడీ పంపించారు ఇందాక అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకి రాజు ఫస్ట్ రైట్ ఆన్సర్ అండి ఆ తర్వాత రాంగ్ ఆన్సర్ ఒక ఆన్సర్ పంపిస్తే సరిపోతుంది మీరు రెండు రెండు మెసేజ్లు పంపిస్తున్నారు లిజనర్స్ అందరూ కూడా ఓకే ప్రయాగ్రాజ్లో భారత ఓకే రైట్ ఆన్సర్ వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం ఓకే నో ప్రాబ్లం అండ్ నెక్స్ట్

మెసేజ్ భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్ మేబీ అంటూ రాంగ్ ఆన్సర్ ని పంపించారు భద్రేశ్వర. హాయ్ జ్యోతి గారు అంటూ చండిక వరలక్ష్మి గంటలమ్మపాలెం మచిలీపట్నం నుండి కృష్ణా డిస్ట్రిక్ట్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుండి ప్రియా శ్రీనివాసరెడ్డి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ దినేష్ ధీరజ్ కడప నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. సో అది మ్యాటర్ అన్నమాట. చాలా మంది మెసేజెస్ చేశారు, అన్నీ కూడా రైట్ ఆన్సర్స్ వచ్చేసినాయి. ఎక్కడ ఒకటి రెండు మనకి కొంచెం రాంగ్ ఆన్సర్ ఉంది. శాంతినగర్ నుండి ఒకే ఒకడు మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ అండి. సో అది మ్యాటర్. ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటి అంటే జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ నినాదం లాల్ బహదూర్ శాస్త్రి గారిదండి. ఇది రైట్ ఆన్సర్.

0: 3:15:34 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ మనం థర్డ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. కొంచెం సరదాగా కొంచెం ఫన్నీగా అడుగుతాను, మీరు మాత్రం పాజిటివ్ గా ఆలోచించి చక్కగా చెప్పండి, ఓకేనా? ఇక్కడ పత్రాలు ఉన్నాయి కానీ కొమ్మలు మాత్రం లేవు. పత్రాలు ఉన్నా కొమ్మలు లేనిది ఏంటి? గెస్ చేయండి. 8662488114 ఈ నంబర్కి ఆన్సర్ని, మీ పేరుని పంపించేసేయండి. పత్రాలు ఉన్నా కొమ్మలు లేనిది ఏంటి? ఓకేనా? ఇప్పుడైతే మీకోసం బద్రీ చిత్రం నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది. రమణ గోగుల సునీత పాడినటువంటి చంద్రబోస్ గీతం. వింటూ స్టేట్ యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. ఈ పాట కంటే ముందు ఒక చిన్న షార్ట్ కమర్షియల్ బ్రేక్ ఉంది. బ్రేక్ తర్వాత బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఎంజాయ్.
1: వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

3:28:59 లో ఉంది వీబీ క్లాక్ వింటున్నారు. వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సందరి సందరి ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. సో మరి ప్రశ్నకు బోల్డన్ని ఆన్సర్స్ అయితే వచ్చేసినాయి. ఎవరెవరు పంపించారో చూద్దాం. వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు, పోస్ట్ బాక్స్ లో పత్రాలు ఉంటాయి కానీ ఉండవేమో అంట. ఏంటది కొమ్మల, అది కాదు కదా ఆన్సరు, ఇంకా ట్రై చేయండి. అండ్ సెకండ్ మెసేజ్ చూద్దాం ఎవరు పంపించారు. నమస్తే అంటూ పంపించారు నర్మిలి సీతామహాలక్ష్మి అమలాపురం నుండి. ఇందాక క్వశ్చన్కి ఆ క్వశ్చన్ అయిపోయిందండి రైట్.

లక్ష్మీదేవి రైట్ ఆన్సర్. అండ్ దేవసేన తిరుపతి నుండి రైట్ ఆన్సర్. అండ్ దస్తగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటూరు రాంగ్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. అండ్ హిమంత్ కుమార్ విజయవాడ వన్ నుండి రాంగ్ ఆన్సర్. తాటి చెట్టు అంట అంకయ్య బందర్పల్లి నెల్లూరు నుండి రాంగ్ ఆన్సర్. అండ్ ఎలా సుబ్బారావు ఆత్మకూరు నుండి రాంగ్ ఆన్సర్. అండ్ పాపినీయ పాలెం సూర్యనారాయణ రైట్ ఆన్సర్. అండ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం కట్ల సతీష్ సుమలత నిత్య సంతోషిని సంతోష్ కుమార్ రైట్ ఆన్సర్. మహంకాళి రాజేశ్వరి సాత్విక్ పొదిలి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మెసేజ్ చేశారు విదౌట్ ఆన్సర్. అండ్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు నుండి కృష్ణ సంతోష కూడా రాంగ్ ఆన్సర్. పెడ నుండి నరసన్న శివగంగ రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. కడప జిల్లా నుండి ముద్దనూరు అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప జెరాక్స్ పేపర్స్ అంట సూపర్ అసలు. అండ్ సత్యభార్గవి తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ నుండి రాంగ్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. మండూరు మధుకుమార్ లక్ష్మీదేవి సాలి కాలనీ వెంకటగిరి ఇక్కడ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ సో ఇంకొక మెసేజ్ ఉంది భాస్కర్ పెడన్ నుండి. లాల్ బహదూర్ శాస్త్రి కరెక్ట్ ఆన్సర్ అని చెప్పాను కదా నేను, ఓకే. అండ్ ఇప్పుడు పంపించిన క్వశ్చన్ కూడా రైట్ ఆన్సర్ అండి మీరు పంపించింది. అండ్ కేదారి వీరేష్ రాజౌలి మండలం నుండి మెసేజ్ చేశారు రాంగ్ ఆన్సర్ అది, ఓకే. ఎనీవే నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అయితే రైట్ ఆన్సర్ ఇప్పుడు వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు. పత్రాలు ఉన్నాయి కానీ కొమ్మలు లేవు అన్నాను కదా, పుస్తకం అనమాట బుక్ అనేది రైట్ ఆన్సర్.

0: ఇంకొక ప్రశ్న కూడా ఇలాగే సరదాగా అడుగుతాను. అందమైన చెట్టుకు చిత్రమైన చిగురాకు, కాసిందంటే ఒకటే కాయ, పూసిందంటే గంపెడు పూలు. గెస్ చేయండి, అందమైన చెట్టుకు చిత్రమైన చిగురాకు, కాసిందంటే ఒకటే కాయ, పూసిందంటే గంపెడు పూలు. ఏంటది గెస్ చేయండి. 8662488114 ఈ నెంబర్కి మీరు మెసేజ్ పంపించేసేయండి. ఇప్పుడైతే మీకోసం ఇంకొక సూపర్ హిట్ సాంగ్ రెడీగా ఉంది. బట్ బిఫోర్ దట్ ఒక షార్ట్ కమర్షియల్ బ్రేక్ ఉంది. బ్రేక్ తర్వాత లవ్లీ సాంగ్ వచ్చేస్తుంది. విన్ టు స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
1: వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
3: తొంభై వసంతాలు పూర్తి చేసుకున్న ఆకాశవాణి మన అందరి వాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ నినాదంతో 9 దశాబ్దాలుగా ప్రజల జీవితాల్లో భాగమై విజ్ఞానాన్ని, వినోదాన్ని, సమాచారాన్ని అందిస్తూ ప్రసార రంగంలో అద్భుతమైన మైలురాయిని చేరుకుంది ఆకాశవాణి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం రూపొందించి అందించిన మేలిముత్యాల్లాంటి కార్యక్రమాల్లోని కొన్ని ఆణిముత్యాలను 1వ తేదీ నుంచి 31 వరకు ప్రతిరోజు ఉదయం 11 గంటలకు విజయవాడ ఏ మీటర్లు మరియు రెయిన్బో FM 102.2 ఛానల్లో గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో వినవచ్చు.

3:41:28 లో ఉంది వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ ప్రశ్న అడిగాను కదా, అందమైన చెట్టుకు చిత్రమైన చిగురాకు కాసిందంటే ఒకటే కాయ, పూసిందంటే గంపెడు పూలు అని చెప్పాను. చూద్దాం ఎవరెవరు పంపించారు. సో ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి ఎక్కడి నుంచి వచ్చింది అంటే కనకారావు గారు పెడన్ నుంచి. దుప్ప ఏమిటండి దుంప, నాకు అర్థం కాలేదు ఆన్సర్. ఎనీవే, పెడన చౌగలేంద్ర కాలనీ అప్పల్ రాజు రైట్ ఆన్సర్, సూపర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ కేదారి వీరేష్ రాజౌలి మండలం నుండి, సింపుల్గా ఒక ఆన్సర్ పంపించేశారు బట్ ఇంకా మూడు ఉంటాయన్నమాట అందులో మొత్తం ఆన్సర్స్. ఎనీవే మీరు పంపించింది అయితే రైట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి చంద, ఓకే రైట్ ఆన్సర్. శాంతినగర్ నుండి ఒకే ఒకడు రైట్ ఆన్సర్. రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచి గ్రామం నుండి వేముల పరిశ్రమలు పద్మ రైట్ ఆన్సర్. అండ్ ఫణి సత్యశ్రీ తెనాల నుండి రైట్ ఆన్సర్. అండ్ లోషితా నూజ్వీడా, ఓకే రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ నాగమణి రాములు మంగళగిరి నుండి రైట్ ఆన్సర్. శిరీష తిరుపతి నుండి రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. ఓంకార్ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుండి పంపించారండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలీ వెంకటేష్ శ్యామల అయాన్ సుయోన వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ని. అండ్ కడప జిల్లా నుండి ఒక మెసేజ్ ముద్దనూరు అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప రైట్ ఆన్సర్. వెల్లుల్లి మొక్క కాదండి, ఎలాగది పాపినిపాలెం సూర్యనారాయణ, రాంగ్ ఆన్సర్. ఎల్లా సుబ్బారావు ఆత్మకూరు నుండి ఇందాకటి క్వశ్చన్కి పుస్తకం అంటున్నారు బట్ నేను ఈ క్వశ్చన్ కూడా ఆన్సర్ చెప్పేశాను, నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చాను. అండ్ దారిపినేని సాయికృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుండి మెసేజ్ చేశారు రాంగ్ ఆన్సర్. ఎస్ భీమేశ్వరరావు పెడన్ నుండి రైట్ ఆన్సర్. ముజఫర్నగర్ కర్నూలు నుండి దేవేంద్ర బాబు హార్ట్ఫుల్ సాంగ్స్ ప్లే చేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్ అంటున్నారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మెసేజ్ దేవనూరు మజ్రా చిన్నంపల్లి గ్రామం నుండి అష్ట దిగ్గుజాలు పెన్ను అక్షరాలు అంటున్నారు రాంగ్ ఆన్సర్. భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు గోర్లఖాన్, ఓకే రైట్ ఆన్సర్. బండారు పల్లి నెల్లూరు డిస్టిక్ నుండి అంకయ్య రైట్ ఆన్సర్. అండ్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. నెమలి అంటూ గణేష్ రాజు శ్రీవాత్స కోనాపూర్ నుండి రాంగ్ ఆన్సర్ పంపించారు. వెల్లూరు మెక్క మధుసూదన్ రెడ్డి పాపినేపాలెం రాంగ్ ఆన్సర్. వెల్లుల్లి మొక్క కాదండి రాంగ్ ఆన్సర్. అండ్ తలకాయ అంట పుటపాక నుండి మిరియాల తిరుమలయ్య అండాళ్ళు రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఉరవకొండ నుండి ఈశ్వరయ్య మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ పత్తి చెట్టు అంటూ రాంగ్ ఆన్సర్ పంపించారు సత్యభార్గవి తాడిపత్తి అనంతపూర్ డిస్టిక్ నుండి. అండ్ అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. అండ్ దినేష్ ధీరజ్ కడప బాలాజీ నగర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ కేదారి వీరేష్ రాజౌలి మండలం నుండి రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ దేవనూరు మజ్రా చిన్నంపల్లి గ్రామం నుండి అష్ట దిగ్గుజాలు రైట్ ఆన్సర్. వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ పాలెంపల్లి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు శంకర్పల్లి రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు స్పందన టైలర్ కృష్ణ సంతోష కూడా రైట్ ఆన్సర్ అని పంపించారు. అండ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుండి ప్రియా శ్రీనివాసరెడ్డి రైట్ ఆన్సర్. మండూరు మధుకుమార్ లక్ష్మీదేవి సాలి కాలనీ వెంకటగిరి నుండి రైట్ ఆన్సర్. అండ్ గణేష్ రాజు శ్రీవాత్స కోనాపూర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ రామళ్ళకోట దుబాయ్ బాషా అబ్దుల్ మన్నార్ సారా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రైట్ ఆన్సర్ అని పంపించారు. అండ్ పాపినిపాలెం సూర్యనారాయణ రైట్ ఆన్సర్. పెడని జోగానందరావు కాలనీ అప్పల్ రాజు. ఈరోజు పడింది ఫస్ట్ స్టార్టింగ్ పడిన పాటే అది, మీరు కరెక్ట్గా ఫాలో అవ్వట్లేదని నాకు అర్థమైంది. అండ్ ఎలా సుబ్బారావు ఆత్మకూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ ఇనాయతుల్లా మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ మనం అసలు ప్రియా ఓ ప్రియా నుంచి చిటపట చినుకుల పాట కూడా విన్నాం కదా, ఓకే. వేదాంతం జానకి శ్రీనివాసరావు మచిలీపట్నం అత్తి చెట్టు కాదు కదండి రాంగ్ ఆన్సర్. సో మొత్తానికి మీ ఊర్లో వర్షాలు పడుతున్నాయన్నమాట. అయితే సోమనాథం జనార్దనరావు తాడిపత్తి గ్రామం నెల్లూరు జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు అంటే జవాబు అంటూ హైదరాబాద్ గణేష్ వేదవతి రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. అండ్

విని కూడా మర్చిపోయేంతలా ఉన్నాయన్నమాట మన పాటలు, అంత మైకంలో ఉన్నారు. అది మ్యాటర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ చూద్దాం, ఎవరు పంపించారు అంటే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్, రైట్ ఆన్సర్. అండ్ కనకారావు పెడన్ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. సో అది మ్యాటర్. ఇంతకీ ఏంటంటే అందమైన చెట్టుకు చిత్రమైన చిగురాకు, కాసిందంటే ఒకటే కాయ, పూసిందంటే గంపెడు పూలు అన్నాను కదా, అది ఆకాశం వెన్నెల అనమాట. ఆకాశంకు సంబంధించి వెన్నెల ఇస్ ద చిగురాకు. అండ్ కాసిందంటే ఒకటే కాయ చంద్రుడు, పూసిందంటే గంపెడు పూలు చుక్కలు, అది ఆకాశం వెన్నెల చంద్రుడు చుక్కలు అనమాట. అది సంగతి. సో ఇంకొక ప్రశ్న చాలా ఈజీగా అడుగుతాను, సినిమా కబుర్లు విన్న వాళ్ళకైతే మాత్రం టక్కన ఆన్సర్ కొట్టేస్తుంది, ఇది ఆన్సర్ పంపించేస్తారు. ఇది ఒక సినిమాకి సంబంధించిన ప్రశ్న. ఏమయ్యా రామయ్య ఎలా ఉన్నావు, నీకేం బాగానే ఉండి ఉంటావు, ఇక్కడ గదిలో చలి పెరుగుతుంది, కాశ్మీర్ నుంచి నువ్వే పంపుతున్నావా, నిన్నంతా ఒకటే వర్షం, ఈ ఋతువులు కూడా నీలాగే వచ్చి నాతో ఉండకుండా వెళ్ళిపోతున్నాయి, మళ్ళీ ఎప్పుడు వస్తావురా, నిన్నే గుర్తు చేసుకుంటూ ఇట్లు నీ భార్య సీతామహాలక్ష్మి అని లెటర్ రాస్తుందన్నమాట. ఎవరు ఏంటా సినిమా, గెస్ చేయండి. 8662488114 ఈ నెంబర్కి ఆన్సర్ని మీ పేరుని పంపించేసేయండి. గీతాంజలి చిత్రానికి చిత్రగర్భ అనేటువంటి వేటూరి సుందరామూర్తి గీతం వస్తుంది ఇళయరాజా మ్యూజిక్లో. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

వండర్ఫుల్ సాంగ్ విన్న తర్వాత 3 hours 52 minutes 7 seconds లో ఉంది వివి క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సందడి ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి ఒక సినిమాకి సంబంధించిన ప్రశ్న అడిగాను, ఆన్సర్స్ అయితే అలా అలా వచ్చేసినాయి అనమాట. ఎవరెవరు పంపించారు చూసేద్దాం. అండ్ లాస్ట్ క్వశ్చన్ కదా, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకి రాజు రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ మనకి వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ముజఫర్ నగర్ ఓకే కర్నూలు నుండి దేవేంద్రబాబు రైట్ ఆన్సర్. అండ్ పెడన జోగానందరావు కాలనీ అప్పల్ రాజు రైట్ ఆన్సర్. కేదారి వీరేష్ రాజోలి మండలం నుండి రైట్ ఆన్సర్. ఓకే కనకరావు గారు పెడన నుంచి. నేను శ్రావణి ధోని నుంచినా. ఓకే వాట్ ఏ మెస్మరైజింగ్ మూవీ అండి అంట. మార్నింగ్ మనం మాట్లాడుకున్నాం కదా ఆ సినిమా కబుర్లు. ఎనీవే రైట్ ఆన్సర్. అండ్ భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. ఎస్ భీమేశ్వరరావు పెడన్ నుండి రైట్ ఆన్సర్. అండ్ ఫనీ సత్యశ్రీ తెనాల నుండి రైట్ ఆన్సర్. కొల్లిపల్లి నుండి మౌలాలి రైట్ ఆన్సర్. శోభ తిరుపతి నుండి రైట్ ఆన్సర్. అండ్ కంచె కాదు, రాంగ్ ఆన్సర్ అది. అండ్ నెక్స్ట్ మూవీ నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ అక్కరపల్లి నుండి రామ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ రైట్ ఆన్సర్ని పంపించారు, ఏకలవ్య నగర్ నుండి బిజిలీ వెంకటేష్ అమల ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా. అండ్ నెక్స్ట్ సత్యభార్గవి తాడిపత్రి అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ దుల్కర్ సల్మాన్ ఎస్ దారిపినేని సాయి కృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెక్స్ట్ ఇంకొక మెసేజ్, నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుండి ప్రియా శ్రీనివాసరెడ్డి రైట్ ఆన్సర్. అండ్ దారిపినేని సాయి కృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పుడే కదా చదివాను నేను మీ మెసేజ్, మళ్ళీ వచ్చింది సేమ్ ఇంకొక మెసేజ్ పెట్టారా. ఓకే అండ్ నెక్స్ట్ నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి నుండి ప్రియా శ్రీనివాసరెడ్డి రైట్ ఆన్సర్. మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుండి రైట్ ఆన్సర్. ఒకసారి మెసేజ్ పంపించండి సరిపోతుంది ఓకేనా. ఎల్ల సుబ్బారావు ఆత్మకూరు నుండి రైట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం నుండి వేముల పరిశ్రమలు పద్మ రైట్ ఆన్సర్. అండ్ జయరామ్ కోడుమూరు కర్నూలు డిస్టిక్ట్ నుండి రైట్ ఆన్సర్. అండ్ దినేష్ ధీరజ్ కడప బాలాజీ నగర్ నుండి రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. పాలెంపూలి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ రామల్లకోట దుబాయ్ బాషా అబ్దుల్ మనాన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నెక్స్ట్ అంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ట్ నుండి రైట్ ఆన్సర్. అండ్ వీసీ మోహన్ బొడ్డుచెర్ల విలేజ్ మార్కాపూర్ జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ మధుసూదన్ రెడ్డి ఎన్టీఆర్ పాపినేని పాలేమా ఓకే చందమామ అంటున్నారు బట్ కాదండి చందమామ కాదు ఎన్టీఆర్ కాదు రాంగ్ ఆన్సర్ అది. అండ్ సోమనాథం జనార్దన్ రావు తాడిపత్రి గ్రామం నెల్లూరు జిల్లా నుండి రైట్ ఆన్సర్. పుట్టపాక నుండి పులిప మిరియాల తిరుమలయ్య ఆండాలు అక్షయ రైట్ ఆన్సర్. అండ్ నాగరాజు ఫ్రమ్ పెడన రైట్ ఆన్సర్. పాపినేపాలెం సూర్యనారాయణ రాంగ్ ఆన్సర్. అండ్ శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ ఆత్మకూరు నుండి ఆదిశేష్ రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ తిరుపతి నుండి సీతారాం మెసేజ్ చేశారు. ఓకే సినిమా పేరు అది, మీ పేరు ఎక్కడా మూవీ అన్నారు, తిరుపతి మీ పేరా ఓకే. అండ్ నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ట్ నుండి రైట్ ఆన్సర్. అండ్ సులోచన కరీంనగర్ నుండి రైట్ ఆన్సర్. పెడన జోగానందర కాలనీ అప్పల రాజు హాయ్ ఎప్పట్లానే సందడి సందడి అద్దరింది మేడం, మీ మాటలు సూపర్ హిట్ పాటల షోతో ఒక రేంజ్ లో ఉంది సూపర్ హిట్ అయింది అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మీ అభిమానానికి. అండ్ నెక్స్ట్ మెసేజ్ సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి రామ్ చరణ్ హేమ జవాబు అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి పాపినేపాలెం నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. మోరంపూడి నుండి

తమ్మకూరి నాగరాజు ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్. అండ్ సందడి సందడి కార్యక్రమానికి ఒక సెలవు నమస్తే అంటూ సోమనాథం జనార్దనరావు దాడిపతి గ్రామం నెల్లూరు జిల్లా నుండి. ఓకే, పాపినేయపాలెం సూర్యనారాయణ గారు రైట్ ఆన్సర్ని పంపించారు, మళ్ళీ డిలీట్ చేసి మళ్ళీ పంపిస్తున్నారు. ఒకసారి మెసేజ్ పంపిస్తే సరిపోతుంది. సో అది మ్యాటర్, ఆల్మోస్ట్ అందరూ కూడా రైట్ ఆన్సర్స్ని అయితే పంపించేశారు. సీతారామం సినిమా గురించి అండి, ఆ సినిమాకి సంబంధించిన డైలాగ్ అది. అండ్ ఆ సినిమా గురించి కూడా మనం ఈరోజు సినిమా కబుర్లో మనం మాట్లాడుకున్నాం. బ్యూటిఫుల్ మూవీ, వండర్ఫుల్ మూవీ కదా. సో ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలతో పోల్చుకుంటే, ఎనీవే ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది. మరణ మృదంగం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి వేటూరి సుందరమూర్తి గీతం. ఈ పాటని వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3 అండ్ వివిధాలో కలుసుకుందాం.

0: విద్భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్తే, ఎఫ్ఎం న్యూస్ కి స్వాగతం. నేను మీ సరిత. ఆంధ్రప్రదేశ్లో గుంతకల్ వాడి మధ్య నిర్మించే 3వ 4వ రైల్వే లైన్ నిర్మాణ పనులకు కేంద్ర మంత్రి మండలి ఆర్థిక వ్యవహారాల కమిటీ ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో సమావేశమైన కమిటీ రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలో 23,437 కోట్ల రూపాయలతో చేపట్టిన 3 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. వెలుగొండ ప్రాజెక్టును 2026 సీజన్ కల్లా పూర్తి చేసి నీరందిస్తామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. ప్రాజెక్టు పురోగతిపై ముఖ్యమంత్రి వారం వారం స్వయంగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారని తెలిపారు. రాష్ట్రంలో 9 జిల్లాల పరిధిలో ఏర్పాటు చేయనున్న అమరావతి ఎకనామిక్ రీజియన్ అభివృద్దికి సమగ్ర ప్రణాళిక రూపకల్పనకు కన్సల్టెన్సీ సంస్థ నియామకానికి ఏపీసీఆర్టీఏ టెండర్లను ఆహ్వానించింది. పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం జిల్లాల పరిధిలో 44,962 చదరపు కిలోమీటర్ల ప్రాంతానికి ఎకనామిక్ రీజియన్ ప్లాన్లు సిద్దం చేయనున్నారు. అకాల వర్షం ఈదురుగాల నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా పాపికొండల విహారయాత్రను ఈ రోజున తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు జలవనరుల శాఖ ఏఈ భాస్కర్ తెలిపారు. దీంతో గండిపోసమ్మ అమ్మవారి ఆలయం వద్ద 16 బోట్లు నిలిచిపోనున్నాయి. ఖరీఫ్ రబీల్లో మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన శనగ, కందులు, పెసర పంటలకు సంబంధించి రైతులకు బకాయిలు విడుదల చేసినట్లు సంస్థ జనరల్ మేనేజర్ లక్ష్మణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. నాఫెడ్ మార్క్ఫెడ్ సంయుక్తంగా ఇప్పటివరకు 963 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు వివరించారు. ఐపీఎల్ 2026 సీజన్కు సంబంధించి షెడ్యూల్ను బీసీసీఐ ఈరోజు అధికారికంగా విడుదల చేసింది. ఈసారి గ్రాండ్ ఫైనల్కు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. మే 31వ తేదీన తుదిపోరు జరగనుంది. 70 లీగ్ల మ్యాచ్ల తర్వాత ప్రారంభమయ్యే ప్లేఆఫ్స్ 4లో భాగంగా మే 26వ తేదీన ధర్మశాలలో హెచ్పీసీఏ స్టేడియంలో క్వాలిఫైర్ 1 మ్యాచ్ జరగనుంది. రాష్ట్రంలో రాగల 2 రోజుల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఎఫ్ఎం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి 5 గంటలకు ప్రసారమే న్యూస్లో మళ్లీ కలుద్దాం.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3.

4 hours 5 minutes 56 seconds లో ఉంది వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ వివిధ ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం. సక్సెస్ఫుల్ గా సందడి సందడి ప్రోగ్రామ్ ని కంప్లీట్ చేసుకుని నేటి మీ షో మండుటెండలో మంచు జల్లులా

0: సాగింది అంటూ ధన్యవాదాలు అని వై వెంకటరెడ్డి గారు లక్వర్ నుండి మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ పడని జోగానంద్ర కాలనీ అప్పుల రాజు మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. అది మ్యాటర్ మరి వివిధాలో ఈరోజు ఒకే సింగర్గా రాజేష్ పాడినటువంటి బ్యూటిఫుల్ సాంగ్స్ విందాం. అండ్ ఫస్ట్ అయితే మీకోసం జానీ చిత్రం నుంచి ఒక లవ్లీ ట్రాక్ ప్లే చేస్తున్నాను. రాజేష్ నందితతో కలిసి పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం వింటూ స్టేట్ యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ బిఫోర్ దట్ ఒక షార్ట్ కమర్షియల్ బ్రేక్ అయితే ఉంది. బ్రేక్ తర్వాత బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది. ఎంజాయ్ లిజనింగ్ వివిధ్ భారతి ఎఫ్ఎం.
1: వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

చందమామ చిత్రం నుంచి రాజేష్ పాడినటువంటి పెద్దమూర్తి గీతం విన్నారు. కేఎం రాధాకృష్ణన్ మ్యూజిక్ లో 4:16:58 లో ఉంది. వివి క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. వివిధ ప్రోగ్రామ్ లో ఒకే సింగర్ పాడినటువంటి పాటలు వింటున్నాం కదా, రాజేష్ గారు పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్స్ అయితే వింటున్నాం. వినబోతున్న తర్వాతి పాట దేవుళ్ళు చిత్రానికి రాజేష్ రిక్కి పాడినటువంటి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గీతం వందే మాతరం శ్రీనివాస్ మ్యూజిక్ లో. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: నా మనసిస్తారా చిత్రానికి రాజేష్, సునీత పాడినటువంటి ఎస్ మూర్తి గీతం వినబోతున్నారు.

0: 90 వసంతాలు పూర్తి చేసుకున్న ఆకాశవాణి మన అందరి వాణి. బహుజన హితాయ బహుజన సుఖాయ నినాదంతో 9 దశాబ్దాలుగా ప్రజల జీవితాల్లో భాగమై విజ్ఞానాన్ని, వినోదాన్ని, సమాచారాన్ని అందిస్తూ ప్రసార రంగంలో అద్భుతమైన మైలురాయిని చేరుకుంది ఆకాశవాణి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం రూపొందించి అందించిన మేలిముత్యాల్లాంటి కార్యక్రమాల్లోని కొన్ని ఆణిముత్యాలను మే 1వ తేదీ నుంచి మే 31 వరకు ప్రతిరోజు ఉదయం 11 గంటలకు విజయవాడ ఏ మీటర్లు మరియు రెయిన్బో ఎఫ్ఎం 102.2 ఛానల్లో గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో వినవచ్చు.
1: వివిధ కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట నిన్నే పెళ్లాడతా చిత్రానికి రాజేష్ పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, సందీప్ చౌతా మ్యూజిక్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. స్టూడియోలో సమయం 4:50 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వెన్నెలా ఉంటుంది. అండ్ విత్ దిస్ నోట్ యువర్ ఆర్జే జోస్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే షో. మీరు మాత్రం వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

చిన్నపిల్లల ఆరోగ్య విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు విందాం ఇవాళ. ముఖ్యంగా చేంజింగ్ సీజన్స్ తో పాటు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్నపిల్లలను ఉదయం పూట గోరువెచ్చని ఎండలో కాసేపు ఉంచడం మంచిది. చలి ఎండ అంతగా లేని సమయంలో బయటకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించాలి. తద్వారా ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తిని పసికందుకు వస్తుంది. పసిపిల్లలకు తప్పనిసరిగా అన్ని రకాల వ్యాక్సిన్లు వేయించినప్పుడే పిల్లలు అన్ని రకాల బ్యాక్టీరియా వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ పొందగలరు. అప్పుడే పుట్టిన బిడ్డ కళ్ళ యొక్క తెల్లగ్రుడ్డు చర్మం బైల్ బిలిరుబిన్ అనే వర్ణం వల్ల పసుపు ఛాయను సంతరించుకోవడం, అప్పుడే పుట్టిన బిడ్డలకు కొంతవరకు కామెర్లు ఉండటం సామాన్యం. ఎర్ర రక్త కణాలు విచ్ఛిన్నం వల్ల, అంటే ఇవి రక్తంలోకి బిలిరుబిన్ని విడుదల చేస్తాయి. సరిగ్గా ఎదగని కాలేయం వల్ల బిలిరుబిన్ని సరిగ్గా తయారు చేయలేక మూత్రంలోనికి విసర్జించడం, ఇది జరుగుతుంది. సామాన్య శిశువుకి కామెర్లు పుట్టిన 2 లేక 5వ రోజున కనబడతాయి, మరికొంత కాలానికి తగ్గిపోతుంది. శిశువు కామెర్లను నియోనేటల్ హైపర్ బిలిరుబిన్ అనేమియా మరియు ఫిజియోలాజికల్ జాండిస్ అని కూడా వ్యవహరిస్తాం. అప్పుడే పుట్టిన బిడ్డల్లో కామెర్లు లేక నవజాత కామెర్లు సామాన్యంగా హానికరం కాదు. దీన్ని పుట్టిన 2వ రోజు చూడొచ్చు. సాధారణమైన కాన్పుల విషయంలో 8వ రోజు వరకు, ముందుగా పుట్టిన బిడ్డల విషయంలో 14వ రోజుల వరకు కనబడుతుంది. దీని లక్షణాలు ఏంటంటే పసుపు వర్ణం గల చర్మం, కంటిలోని తెల్లగుడ్డు గోళ్లు పసుపు వర్ణంలోకి మారడం, సాధారణమైన దానికంటే ఎక్కువసేపు బిడ్డ నిద్రపోవడం. దీని చికిత్స ఏమిటంటే కామెర్లు సామాన్యమైనవి అయితే 10 రోజుల్లో తగ్గిపోతుంది. అయినప్పటికీ తీవ్రతను తగ్గించుకొనుటకై కొన్ని ఇవ్వబడ్డ వైద్య విధానాలు అవలంబించడం అవసరం. ఫర్ ఎగ్జాంపుల్, శ్వాసకోశ వ్యాధులు కూడా పిల్లల్లో చాలా కామన్. వీటి లక్షణాలు అంటే ఆకలి, దప్పిక లేకపోవడం, శ్వాస ఎక్కువగా పీల్చడం, పక్కటెముకల కదలిక, గురక, పిల్లి కూతలు ఉంటాయి. మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522739. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com.

నీళ్ల విరోచనాలు అతిసార వ్యాధి కారణాలు ఏంటంటే కలుషితమైన పాలసీస, మురికి చేతులతో తినుట, ఎక్కడ పడితే అక్కడ మల విసర్జన చేయుట, ఈగలు వాలిన పాడైన ఆహారం తినిపించుట, మురికి నీరు వాడటం వల్ల వస్తాయి. అలాంటప్పుడు శిశువుకి తల్లిపాలే తాగించాలి. శుభ్రమైన మంచినీరు వాడాలి. వంటకు ముందు, తినే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. మూత వేసిన ఆహారం మాత్రమే తినాలి. పిల్లల చురుకుదనంలో తగ్గుదలు ఉన్నట్లయితే, పిల్లలు డల్గా ఉంటూ తమ చుట్టుపక్కల జరిగే విషయాల మీద ఆసక్తి ప్రదర్శించకుండా ఉంటే అది తప్పకుండా పట్టించుకోవాల్సిన విషయమే. ఇలా పిల్లలు అనాసక్తికరంగా ప్రవర్తించడాన్ని అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిసార్డర్, ADHD అంటారు. పిల్లల్లో మొదట్లో చాలా చురుగ్గా ఉంటే యాక్టివ్గా ఉంటారు, కాలక్రమేణా చెప్పబడిపోతారు. ఇలా ఒక్కసారిగా వారి ప్రవర్తనలో విపరీతమైన మార్పు సంభవిస్తుందన్నమాట. మెదడు ఎదుగుదల సక్రమంగా లేనప్పుడు ఈ పరిస్థితి సంభవిస్తుందని శాస్త్రవేత్తలు స్పష్టీకరిస్తున్నారు. మెదడు మొదటి 5 ఏళ్లలో అత్యధిక ఎదుగుదల రికార్డ్ చేస్తుంది. శరీరంలోని హార్మోన్స్, తినే ఆహారంలోని విటమిన్స్ ఈ విషయంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. జన్యు సంబంధం అంటే తల్లిదండ్రులతో ఎవరికైనా మెదడు సరిగ్గా లేకపోతే పిల్లలకు ఈ పరిస్థితి రావచ్చు. మేరరిక వివాహాల్లో జన్మించిన పిల్లలు సాధారణంగా ఇవి తక్కువగా ఉండటానికి కారణం. ఈ రకమైన జన్యు సంబంధమైన లోపాలే పసికట్టడం ఎలా? క్లాస్ రూమ్లో తోటి పిల్లలతో వీరి ప్రవర్తన ఎలా ఉందో తెలుసుకుంటూ ఉండాలి. పిల్లల స్నేహితులు ఎవరు, వాళ్ళు మన పిల్లలతో ఎలా ఉంటున్నారో ఈ విషయాలు తెలిస్తే పిల్లాడి ప్రవర్తన అంచనా వేయవచ్చు. ఆరోగ్యకరమైన ప్రశాంత వాతావరణాన్ని పిల్లల చుట్టూ ఏర్పరచాలి. క్రియేటివిటీకి స్థానం ఉండేటట్లు చేయాలి. సంగీతం నేర్పటం, పెయింటింగ్ వేయడం, డ్యాన్స్ ఇట్లాంటివి నేర్పించడం వల్ల ఈ డల్నెస్ పోయే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇలా చేస్తే వాళ్లల్లో ఆహ్లాదకర భావాలు మొదలవుతాయి. కొంతవారి మానసిక పరిస్థితిని అదుపు చేయడానికి ఎదుగుదలకు తోడ్పడుతుంది. డౌన్ సిండ్రోమ్ అంటే ఏంటి? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మా బాబుకి 16 నెలలు, ఇదే మాకు తెలుచూలు. మా బాబు మానసిక వికాసంలో తేడా ఉందని అనిపించి డాక్టర్ను సంప్రదించాం. డౌన్ సిండ్రోమ్ అన్నారు. అసలు మా బాబుకున్న సమస్య ఏమిటి? భవిష్యత్

0: భవిష్యత్తులో ఇది నయం అయ్యే అవకాశం ఉందా? మాకు తర్వాత పుట్టే పిల్లలకు ఇది సమస్య వచ్చే అవకాశం ఉందా? మేము తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి తెలియజేయండి. మీరు చెప్పిన కొద్దిపాటి సమాచారాన్ని బట్టి మీ పాపకు డౌన్ సిండ్రోమ్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సమస్యను నిర్ధారణ చేయడానికి పాపకు క్రోమోజోమ్ల పరీక్ష చేయడం చాలా ముఖ్యం. డౌన్ సిండ్రోమ్ అనేది చాలా ఎక్కువగా చూసే ఒక జన్యుపరమైన సమస్య. పిల్లల్లో క్రోమోజోమ్ల సంఖ్యలో మార్పు, అంటే ఉండాల్సిన క్రోమోజోమ్ల కంటే ఎక్కువగా ఉండటం అన్నది ఈ డౌన్ సిండ్రోమ్ కి కారణం. ఈ సమస్య ఉన్న పిల్లల్లో కండరాలు మృదువుగా ఉండటం, శరీరంలో తగినంత ఎదుగుదల లేకపోవడం, మానసిక వికాసం లేకపోవడం, గుండెకు సంబంధించిన రుగ్మతలు ఉండటంతో పాటు ప్రత్యుత్పత్తి వ్యవస్థలో కూడా సమస్యలు ఉండొచ్చు. అయితే కొద్దిమంది పిల్లల్లో ఫిట్స్ రావడం కూడా చూస్తూ ఉంటాం. డౌన్ సిండ్రోమ్ వచ్చిన పిల్లల్లో మానసికమైన ఎదుగుదల లోపం ఉండదని అందరిలో ఒకేలా ఉండదు. వీళ్లల్లో తెలివితేటలు ఐక్యూ 30% నుంచి 60% వరకు ఉంటుంది. డౌన్ సిండ్రోమ్ జన్యుపరమైన సమస్య అయినప్పటికీ ఇది ఉన్న పిల్లలు పెద్దలను అనుకరించడం, సంగీతం పట్ల ఇష్టం కనబరచడం, ఎప్పుడూ సంతోషంగా ఉండటం వంటివి చేస్తూ ఉంటారు. ఇలాంటి పిల్లలకు గుండె సంబంధించిన ఏదైనా రుగ్మత ఉంటే తక్షణం చికిత్స చేయించాల్సిందే. డౌన్ సిండ్రోమ్ ఉన్న పిల్లలకు స్పెషల్ స్కూల్స్ లో చదివించడం, తేలికపాటి వృత్తుల్లో శిక్షణ ఇవ్వడం సాధ్యమే. మహిళల్లో బాగా చిన్న వయసులో లేదా బాగా వయసు పైబడ్డాక గర్భధారణ జరిగిన వారికి డౌన్ సిండ్రోమ్తో పిల్లలు పుట్టడం ఎక్కువగా చూస్తుంటాం. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తానండి పిల్లల్లో వచ్చే డిజీజెస్ గురించి. వన్ ఎగ్జాంపుల్, అ కేస్ స్టడీ. మా పాపకు 7 వయసు. ఈ మధ్య చాలా విపరీతంగా జ్వరం వచ్చి సన్నగా అయిపోయింది. మా ప్రాంతం చాలా చల్లగా ఉంటుంది. డాక్టర్ని సంప్రదించాం, మందులు వాడుతున్నాం, జ్వరం తగ్గి మళ్లీ వస్తుంది, నీరసం ఎక్కువగా ఉంది. వాతావరణం వలనో మరే ఇతర సమస్య వలనో పాప చాలా నీరసంగా ఉంటుంది. పాపకు జ్వరం పూర్తిగా తగ్గి లావ్ పెరగాలంటే మేము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేయండి. చిన్నపిల్లల్లో పదే పదే వచ్చే జ్వరాలకు అనేక కారణాలు ఉన్నప్పటికీ మీరు చెప్పిన లక్షణాలు మీరుండే ప్రాంతాన్ని బట్టి చూస్తే మీరున్న ప్రదేశాల్లో ఉండే పిల్లల్లో ముఖ్యంగా వెక్టర్ బోన్ డిజీజెస్, అంటే దోమలతో వచ్చే డిజీజెస్ కనబడతాయి. లైక్ మలేరియా, పేళ్ల నుంచి వచ్చే బొరీలియా, పిగ్ బోన్ ఫీవర్, కొన్ని ఏకకణ జీవులతో వచ్చే ట్రిప్నోజోమా వంటి జ్వరాలు ఏమైనా వస్తున్నాయా అని తెలుసుకోవడం మొదట చేయాల్సిన విషయం. అలాగే చిన్నపిల్లల్లో తరచూ జ్వరం రావడం, బరువు పెరగకపోవడానికి యూరినరీ ఇన్ఫెక్షన్ మరో ముఖ్య కారణంగా చెప్పవచ్చు. పిల్లల్లో ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గిన తర్వాత నీరసంగా ఉండటం అన్నది మరో ముఖ్య లక్షణం. అయితే ఇలాంటి వాళ్ళంతా కరెక్ట్గా డాక్టర్ దగ్గర అన్ని డయాగ్నోసిస్ టెస్టింగ్ చేయించుకున్న తర్వాత, నిర్ధారణ చేసిన తర్వాత దానికి కరెక్ట్ మెడికేషన్ వాడాలి. ఇంకో కేస్ స్టడీ అండి. ఇక్కడ ఏమంటారంటే, మా పాప వయసు 6, ఈ మధ్య చాలా డల్గా ఉంటుంది, ఇంతకుముందు చాలా చలాకీగా ఉండేది, మొన్న ఈ మధ్య గొంతు నొప్పి ఉందని అంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాం. పాప నోటిలోని నాలుక మీద గొంతు లోపలికి భాగంలో 2-3 పుండ్లలాగా వచ్చాయి, చాలా నొప్పిగా ఉంటుందని చెప్తుంది. అయితే ఈ లక్షణాలను బట్టి చూస్తే మీ పాపకు పదే పదే మౌత్ అల్సర్స్ వస్తున్నాయి. దీన్ని వీళ్ళు నివారించాలి, కరెక్ట్ మెడికేషన్ తీసుకోవాలి. డియర్ ఫ్రెండ్స్, ఇలా చూస్తూ పోతే చిన్నపిల్లల్లో ఎన్నో డిజీజెస్ వస్తాయి, కానీ ఏదంటే అది మెడికేషన్ ఇవ్వడానికి వీల్లేదు. చిన్నపిల్లలే కదా, ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది, వీళ్ళకు ఫీవర్స్ కామనే అని ఏదో ఒక మెడికేషన్ వేసే కన్నా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి కరెక్ట్గా డయాగ్నోసిస్ చేయడం ఉత్తమం. విత్ దిస్ ఇన్ఫర్మేషన్ దిస్ ఇస్ చేతన్ ర్యాపింగ్ అప్ ఫర్ టుడే. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ హ్యావ్ అ గ్రేట్ టైమ్. బై మై డియర్ ఫ్రెండ్స్.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522739. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్తే, ఎఫ్ఎం న్యూస్ కి స్వాగతం. నేను మీ సరిత. రేణుగుంట నుండి గుంతకల్లు వరకు 3-4 రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటూ మొత్తం 307.97 కిలోమీటర్ల పొడవుతో ఉన్న ఈ మార్గాన్ని ప్రత్యేక ప్రాజెక్టుగా ప్రకటిస్తూ రైల్వే మంత్రిత్వ శాఖ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. తిరుపతి, వైఎస్ఆర్ కడప, అనంతపురం జిల్లాల్లో భూసేకరణ జరపనున్నట్లు ప్రకటించింది. కాలం చెల్లిన థర్మల్ ప్లాంట్ల పునరుద్దరణ, ఆధునీకరణకు కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి సీఈఏ అనుమతించింది. 2030 వరకు ఏ ఒక్క ప్లాంటు మూసివేయకూడదని పేర్కొంది. దీంతో జీవితకాలం పూర్తయిన ప్లాంట్లకు 750 కోట్ల రూపాయలతో ఆధునీకరణ పనులను చేపట్టినట్లు ఏపీ జెన్కో తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో భారీ పెట్టుబడులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 17వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల బోర్డు ఆమోదం తెలిపింది. దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు బోర్డు ఆమోదం తెలుపగా 39,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. క్యాన్సర్ రాకుండా నిరోధించడానికి జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగా మహిళల్లో గర్భాశయ ముఖ క్యాన్సర్ నియంత్రణకు హెచ్పీవీ వ్యాక్సినేషన్ను 2030 నాటికి అందరికీ వేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంకల్పించాయని, 15 సంవత్సరాల వయసు పైబడిన వారికి పశ్చిమ గోదావరి జిల్లాలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్ ఉచితంగా వేస్తారని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయుడు తెలిపారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో పరిశుభ్రమైన వాతావరణ కల్పనపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు స్వచ్ఛ పదం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చెప్పారు. ప్రతి బుధవారం జిల్లాలోని గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో పరిశుభ్రత కార్యక్రమాలను తప్పనిసరిగా నిర్వహించాలన్నారు. మచిలీపట్నం ప్రాంతంలో త్రాగునీటి కష్టాలను తీర్చడానికి కేంద్ర ప్రభుత్వం అమృత్ 2.0 పథకం ద్వారా 73 కోట్ల రూపాయలు కేటాయించిందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలో హౌసింగ్ బోర్డు కాలనీ నందు 58 లక్షల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ది కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలోని ఉత్తర కోస్తా, ఆంధ్రప్రదేశ్ యానంలలో ఈరోజు, రేపు, ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఎఫ్ఎం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి 6 గంటలకు ప్రసారమైన న్యూస్లో మళ్లీ కలుద్దాం.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: బింటు ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మరి స్టూడియోలో టైం చూస్తే 5:04 అయితే అయిపోయింది. నేను మీ ఆర్జే రాకింగ్ మధుతో మరి మీరైతే ఎంటర్ అయిపోతున్నారు గీత్ కథా చెల్లో హిందీ సాంగ్స్ వింటూ. మరి మీకోసం సూపర్గా సాంగ్ అయితే వచ్చేసింది ఆష్కి మూవీ నుండి ఓ మేరే డోల్ నా అనే పాట అయితే వస్తుంది. బింటు స్టేట్ యూన్ టు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మనమున్నాము గీత్ కథా చెల్లో.

0: ప్రసార్ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మనం ఉన్నాము వివిధ భారతిలో. గీత్ కథ చెల్లో సాంగ్స్ అయితే వింటూ ఎంజాయ్ చేస్తున్నారు, మరి హిందీ సాంగ్స్. మరి నెక్స్ట్ సాంగ్ అయితే వస్తుంది ఫ్రమ్ ద మూవీ బ్లఫ్ మాస్టర్ మూవీ నుండి సాంగ్ అయితే వస్తుంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: విద్యుద్భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్తే, ఎఫ్ఎం న్యూస్ కి స్వాగతం. నేను మీ సరిత. రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి వచ్చిన ప్రతి ప్రతిపాదన ఒప్పందంగా మారాలని, కుదుర్చుకున్న ప్రతి ఒప్పందం పెట్టుబడిగా రూపాంతరం చెందాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఒప్పందం చేసుకున్న కంపెనీల శంకుస్థాపన నుండి ఉత్పత్తి వరకు నిర్దిష్టమైన కాల పరిమితిలో జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. అమెరికాకు చెందిన క్వారియర్ గ్లోబల్ కార్పొరేషన్ శ్రీ సిటీలో ఏర్పాటు చేస్తున్న క్వారియర్ ఏసీ తయారీ యూనిట్ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా 3,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని శ్రీ సిటీలో 1,000 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న క్వారియర్ ఏసీ పరిశ్రమకు మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. జనగణన ప్రక్రియను అత్యంత పారదర్శకంగా మరియు ఖచ్చితత్వంతో నిర్వహించాలని పార్వతీపురం మన్యం జిల్లా సంయుక్త కలెక్టర్ సియశ్వంత్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దేశాభివృద్దికి, భవిష్యత్తు ప్రణాళికల రూపకల్పనకు జనగణన సమాచారమే ప్రాతిపదికని అన్నారు. తిరుపతిలో ఈరోజు ప్రారంభమైన గంగమ్మ జాతరలో భాగంగా భక్తులు బైరాగి వేషంలో అమ్మవారికి మొక్కులు సమర్పించుకుంటున్నారు. శరీరమంతా నామం కొమ్ము విభూది పూసుకొని రేళ్లకాయల మాలలు ధరించి ఆలయానికి చేరుకుంటున్నారు. ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. పట్టాదారు పాస్ పుస్తకాల ఈకేవైసీ నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలని పార్వతీపురం మన్యం జిల్లా సంయుక్త కలెక్టర్ సియశ్వంత్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట ప్రభుత్వం భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా చేపట్టిన ఈ ప్రక్రియ ద్వారా ప్రతి రైతుకు సంబంధించిన భూమి వివరాలను ఆధార్తో అనుసంధానం చేస్తున్నారన్నారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 940.73 పాయింట్ల లాభంతో 77,958.52 వద్ద ముగిసింది. నిఫ్టీ 298.15 పాయింట్ల లాభంతో 24,330.95 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకం విలువ 56 పైసలు బలపడి 94.62గా ఉంది. మచిలీపట్నం ప్రాంతంలో త్రాగునీటి కష్టాలను తీర్చడానికి కేంద్ర ప్రభుత్వం అమృత్ 2.0 పథకం ద్వారా 73 కోట్ల రూపాయలు కేటాయించిందని రాష్ట ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలో హౌసింగ్ బోర్డు కాలనీలందు 58 లక్షల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించారు. రాష్ట్రంలోని ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలలో ఈ రోజు రేపు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఎఫ్ఎం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి 7 గంటల ప్రసారమైన న్యూస్లో మళ్ళీ కలుద్దాం.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మరి స్టూడియోలో టైం చూస్తే 6:04 అయితే అయిపోయింది. నేను మీ అజరావు కింగ్ మధుతో మరి కృష్ణ తీరంలోకి వెల్కమ్ చెప్పే ముందు మరి మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఏదో వచ్చేస్తుంది. దేవదాస్ మూవీ నుండి చెట్టు కింద డాక్టర్ అనే పాట ఏదో వస్తుంది. పద్మలత పాడిన ఈ పాటకు మ్యూజిక్ మణిశర్మ, లిరిక్స్ రామజగ శాస్త్రి. వింటూ స్టేట్ ఇంటూ వివిధ భారతి 101.3 ఎఫ్ఎం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. పెట్టుబడులకు సంబంధించి వచ్చిన ప్రతి ప్రతిపాదన ఒప్పందంగా మారాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో పరిశ్రమలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాలకు తరలిస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన రేపటి నుంచి 2 రోజుల పాటు అమరావతిలో 7వ కలెక్టర్ల సదస్సు జరగనుంది. వార్తల వివరాలు. రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి వచ్చిన ప్రతి ప్రతిపాదన ఒప్పందంగా మారాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చే విషయంలో అనుమతుల నుంచి శంకుస్థాపన ప్రారంభోత్సవం వరకు నిర్దేశిత గడువులోగా జరిగేలా చూడాలని సూచించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఈరోజు జరిగిన 17వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు SIPB సమావేశంలో 25 ప్రాజెక్టులకు చెందిన దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఒప్పందం చేసుకున్న కంపెనీల శంకుస్థాపన నుంచి ఉత్పత్తి వరకు నిర్దిష్టమైన కాలపరిమితిలో జరిగేలా చూడాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ పరంగా ఇవ్వాల్సిన అనుమతుల విషయంలో ఒక్కరోజు కూడా జాప్యం జరగకూడదని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా విశాఖలో రిలయన్స్ సంస్థ 108,010 కోట్ల రూపాయలతో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తోంది. అలాగే సత్యసాయి జిల్లాలో 51,000 కోట్ల రూపాయలతో సోలార్ పవర్ ప్లాంట్ను, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ను కూడా రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేయనుంది. కడపలో 12,000 కోట్ల రూపాయలతో అదానీ హైడ్రో ఎనర్జీ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టును, తిరుపతిలో 2,500 కోట్ల రూపాయలతో రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్ తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. వీటితో పాటు పలు పెట్టుబడులకు రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు SIPB ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుల ద్వారా 39,067 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. రాష్ట్రానికి అనేక దేశాల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని ఐటీ విద్యాశాఖల మంత్రి నారా

0: రాకేష్ తెలిపారు. తిరుపతి జిల్లా సత్యవేడులోని శ్రీ సిటీలో అంతర్జాతీయ దిగ్గజ సంస్థ క్యారియర్ పరిశ్రమకు మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ, రాష్ట్రంలో పరిశ్రమలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. అందుబాటులో ఉన్న అవకాశాలను వినియోగించుకునే సమర్థత రాష్ట్రానికి ఉందని మంత్రి వివరిస్తూ,
1: We are unlocking the next chapter of India's digital and AI growth. From inventing modern air conditioning to becoming a $50 billion global powerhouse, Career has constantly been at the forefront of innovation. And today that innovation is coming to the great state of Andhra Pradesh. From automotive to electronic, food processing to precision engineering, Sri City represents the best of make in India and made in Andhra Pradesh. And by 2027, we expect to manufacture 60% of India's air conditioning requirement here
0: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రేపటి నుంచి 2 రోజుల పాటు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో 7వ కలెక్టర్ల సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సదస్సుకు జిల్లా కలెక్టర్లతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. తొలి రోజున స్వర్ణాంధ్ర 10 సూత్రాలపై చర్చ, జిల్లాల వారీగా జీఎస్డిపి గ్రోత్, కేంద్ర ప్రాయోజిత పథకాలు, ఫిర్యాదుల పరిష్కారం, పెట్టుబడులు పెట్టిన కంపెనీల గ్రౌండింగ్, ఫైల్ క్లియరెన్స్, ఆర్టీజీఎస్ వంటి అంశాలపై సమీక్షించనున్నారు. ఈ సందర్భంగా పలువురు కలెక్టర్లు తమ తమ జిల్లాల్లో వివిధ అంశాల్లో అవలంబిస్తున్న ఉత్తమ పాలనా విధానాలను ఈ సదస్సులో వివరిస్తారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6:30 వరకు కలెక్టర్ల సమావేశం జరగనుందని అధికార వర్గాలు తెలిపాయి. పోలవరం ప్రాజెక్టు పనులను 2027 పుష్కరాల నాటికి పూర్తి చేసి గోదావరి జలాలను ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాలకు తరలిస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు చెప్పారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వెలుగొండ ప్రాజెక్టు పనులను ఆయన ఈరోజు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడుతూ, అనకాపల్లి వరకు గోదావరి జలాలు తరలించేలా పోలవరం ఎడమ ప్రధాన కాలువలో క్లిష్టమైన పనులు పూర్తి చేస్తున్నట్లు చెప్పారు. ఉత్తరాంధ్రలో కీలకమైన 11 ప్రాజెక్టులను 2,000 కోట్ల రూపాయలతో ఖర్చు చేసి రానున్న 2 ఏళ్లలో పూర్తి చేస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సాగునీటి వనరులను అందిస్తామని మంత్రి పేర్కొంటూ,
2: ఈ యొక్క మిషనరీ గానీ 5 గ్యాండ్రీల ఏదైతే పనిచేస్తుందో కాంక్రీట్ వర్క్ గానీ, అక్కడ మ్యాన్ పవర్ గానీ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది లేకుండా కోఆర్డినేట్ చేయడానికి ఉంటుందనేది ఒకటి ఉద్దేశం. ఆక్సిజన్ శాతం తక్కువ ఉండి వెంటిలేషన్ తక్కువ ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా మరి డే అండ్ నైట్ పనిచేసేటువంటి కార్మికులు గాని ఏజెన్సీ గాని అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంకా బాగా ఎక్కువ ఉత్తేజంగా పనిచేయడానికి, వాళ్ళలో కూడా విశ్వాసం కలగడానికి ఈ యొక్క పగలు రాత్రి కూడా ఈ టన్నెల్లోనే ఉండి పనులన్నింటినీ కూడా పర్యవేక్షించడం జరిగింది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అనధికారికంగా విధులకు దూరంగా ఉన్న డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిఎంఈ పరిధిలోని 51 మంది వైద్యులను విధుల నుంచి శాశ్వతంగా తప్పించినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. వీరిలో 8 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 41 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 2 ట్యూటర్లు ఉన్నారని తెలిపారు. 6 ఏళ్ల నుంచి విధులకు దూరంగా ఉన్నవారు కూడా వీరిలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ నిబంధనలు 1964 అనుసరించి వైద్యులను విధుల నుంచి తప్పించినట్లు పేర్కొన్నారు. ఏడాదికి మించి విధులకు దూరంగా ఉన్నవారిని రాజీనామా చేసినట్లుగా భావించి చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉందని మంత్రి తెలిపారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని, అనధికారికంగా విధులకు దూరంగా ఉండేవారి విషయంలో కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. విధుల్లో బాధ్యత రాహిత్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించే ప్రసక్తే లేదని మంత్రి స్పష్టం చేశారు. రైల్వే జోన్ ఏర్పాటు ద్వారా విశాఖతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. రైల్వే జోన్కు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ కేంద్రం విడుదల చేసిన సందర్భంగా ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, రాష్ట్రానికి రైల్వే జోన్ రావడం మంచి పరిణామం అన్నారు. రైల్వే జోన్తో స్థానికంగా కూడా అభివృద్ధి సాధ్యపడుతుందని మంత్రి వెల్లడిస్తూ,
3: విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు అండ్ గుంతకల్ ఈ 4 డివిజన్స్ ని కలిపి ఒక సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కింద ఏర్పాటు చేసి అది విశాఖపట్నం కేంద్రంగా పూర్తి అనుమతులతో రేపు జూన్1 నుంచి దాన్ని స్టార్ట్ చేయబోతున్నారు. ఇప్పుడు ఎప్పుడైతే ఒక జోన్ కింద రిఫరెన్స్ అయిందో దీనికి సెపరేట్ గా బడ్జెట్ వస్తుంది. మన ప్రాంతంలో ఉన్నటువంటి రైల్వే సిస్టమ్ ని మనం అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అనేకమైనటువంటి డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కొత్తగా వస్తాయి. ముఖ్యంగా దీనివల్ల ఇక్కడ విశాఖపట్నం కేంద్రం కింద చాలా మంది ఎంప్లాయీస్ ఇక్కడి నుంచే పనిచేసే దానికి ఆస్కారం ఉంటుంది. భవిష్యత్ కాలంలో ఎలాంటి ప్రాజెక్ట్స్ చేసుకోవాలి, మన ప్రాంతానికి ఏ లైన్స్ ఎక్స్పాన్షన్ చేసుకోవాలి, ఎలాంటి ట్రైన్స్ కావాలి అనే దాన్ని కూడా ఇక్కడి నుంచి మనం కన్స్ట్రక్టివ్ మోడ్ లో పనిచేసేదని ఆస్కారం.
0: అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం లంబసింగి ప్రాంతంలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆదిత్య వర్మ ఈరోజు పర్యటించారు. ఈ సందర్భంగా పీఎం జన్మన్ పథకం కింద చేపడుతున్న

అభివృద్ధి పనులను, గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన భూమి స్థల సమస్యపై గ్రామస్తులతో చర్చించారు. స్థానికుల వినతులను పరిగణనలోకి తీసుకున్న ఆయన సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టారు. అనంతరం లంబసింగిలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. గిరిజన విద్యార్థినులకు విద్యా, వైద్యం అలాగే మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల భూ హక్కులను మరింత భద్రపరచడం, భూములకు సంబంధించి పారదర్శక రికార్డులను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందని కర్నూలు జిల్లా సంయుక్త కలెక్టర్ నూరుల్ ఖమర్ తెలిపారు. జిల్లాలోని సి బెలగల్ మండలం కొత్తకోట గ్రామం స్వర్ణగ్రామ కార్యాలయంలో ఈ రోజు నిర్వహించిన కార్యక్రమంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రైతులకు భూమిపై పూర్తి హక్కు, భద్రత కల్పించేందుకు ప్రభుత్వం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేస్తోందన్నారు. భూముల వివరాలు స్పష్టంగా, పారదర్శకంగా నమోదు కావడం ద్వారా భవిష్యత్తులో వివాదాలు తగ్గే అవకాశం ఉందని తెలిపారు. వాతావరణం. కర్ణాటక నుండి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు అల్పపీడన ద్రోణి విస్తరించి ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో రేపు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాలలో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందన్నారు. వ్యవసాయ పనుల్లో ఉన్న రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు పొలాల్లో పనిచేసే రైతులు, శ్రామికులు, పశుకాపర్లు చెట్ల కింద నిలబడరాదని ఆయన హెచ్చరించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పెట్టుబడులకు సంబంధించి వచ్చిన ప్రతి ప్రతిపాదన ఒప్పందంగా మారాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో పరిశ్రమలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు తరలిస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన రేపటి నుంచి 2 రోజుల పాటు అమరావతిలో 7వ కలెక్టర్ల సదస్సు జరగనుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాగెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

వింటూ ఏం చేస్తున్నారు? వివిధ భారతి 101.3 ఎఫ్ఎం మరి స్టూడియోలో టైం చూస్తే 6:21 అయితే అయిపోయింది. నేను మీ ఆర్జే రాకింగ్ మధు అయితే వచ్చేసాను. మరి సరదా సాయంత్రంలో మనమైతే కృష్ణా తీరంలోకి మనమైతే ఎంటర్ అయిపోతాం. మరి సరదా ఈ సాయంత్రం ఈరోజు కృష్ణా తీరంలో మనం మాట్లాడుకుందాం ఆల్ ఇండియా రేడియో గురించి. మరి అలాగే మన ఆకాశవాణి స్థాపించి 90వ వార్షికోత్సవాన్ని జరుపుకోబోతుంది కదా. సో మరి అసలు ఆకాశవాణి నుండి ఆల్ ఇండియా రేడియోగా పేరు ఎప్పుడు మారిందో తెలుసుకుందాం. అసలు ఎవరు ఆకాశవాణిని స్టార్ట్ చేశారో మాట్లాడుకుందాం. మీకోసం మంచి సాంగ్ ఏదో వచ్చేస్తుంది. కృష్ణా తీరంలో గీతా గోవిందం మూవీ నుండి సిద్ధి శ్రీరామ్ పడిన ఈ పాటకు మ్యూజిక్ గోపి సుందర్, లిరిక్స్ వచ్చి అనంత శ్రీరామ్. మరి వింటూ ఎంజాయ్ చేయండి వివిధ

వెల్కమ్ బ్యాక్ టు కృష్ణా తీరం విత్ యువర్ రాజరావు కింగ్. మధుతో మనమైతే ఉన్నాము కృష్ణా తీరంలో, మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా మరి కృష్ణా తీరంలో ఆల్ ఇండియా రేడియో గురించి. అలాగే మన ఆకాశవాణి స్థాపించి 90వ వార్షికోత్సవాన్ని జరుపుకోబోతుంది తెలుసా? మరి విజయవాడలో మనం ఆకాశవాణి 90వ వార్షికోత్సవాన్ని ఎక్కడ ఎప్పుడు ఈ వేడుకను జరుపుకుంటున్నామో మరి మీకు తెలుసా? మరి తెలిస్తే కనుక మరి ఆలోచిస్తూ ఉండండి, మరి నేనైతే లాస్ట్లో రివీల్ చేస్తాను. సో మరి మైసూర్లోని మహారాజా కళాశాలలో ప్రొఫెసర్గా పనిచేసిన డాక్టర్ ఎంవి గోపాలస్వామి 1935లో ఆకాశవాణి అనే పేరుతో మొదట ప్రైవేట్ రేడియో స్టేషన్ను ప్రారంభించారట. మరి ఆ తర్వాత ప్రభుత్వానికి అప్పగించారట. మరి 1936 జూన్ 8వ తేదీన భారత ప్రభుత్వ ప్రసార సంస్థ పేరును ఆల్ ఇండియా రేడియోగా మార్చారు. మరి 1956లో ఏఐఆర్కి అధికారికంగా ఆకాశవాణి అనే ప్రధాన కార్యాలయానికి ఆకాశవాణి భవన్ అని పేరు మార్చారు. మరి 1957లో జనాదరణ పొందిన సినీ సంగీతాన్ని ప్రధానంగా చేసుకొని వివిధ భారతీయ సేవలను పొందడం జరిగింది. సో మరి ఇంకొన్ని విషయాలు మనమైతే మాట్లాడుకుందాం కృష్ణా తీరంలో. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ కూడా వచ్చేస్తుంది, కృష్ణార్జున యుద్ధం మూవీ నుండి తనే వచ్చిందని అనే పాట అయితే వస్తుంది. కాలభైరవ పద్మలత పాడిన ఈ పాటకు మ్యూజిక్ హిప్ హాప్ తమీజా, లిరిక్స్ వచ్చి కేకే. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.

0: వెల్కమ్ బ్యాక్ టు కృష్ణా తీరం. మరిమున్నాము కృష్ణా తీరంలో. మరి మీకు తెలుసా, భారతదేశంలో ప్రసారాలు వాస్తవంగా ఆల్ ఇండియా రేడియో ఏర్పడటానికి సుమారు 13 సంవత్సరాల ముందే ప్రారంభమయ్యాయట. మరి 1923 జూన్లో బొంబాయి రేడియో క్లబ్ దేశంలోనే మొట్టమొదటి ప్రసారాన్ని చేసిందట. మరి 1923 జూన్లోనే బొంబాయి రేడియో క్లబ్ దేశంలోనే మొదటిసారిగా ప్రసారాన్ని చేసిందట. మరి ఇంకొన్ని విషయాలు మనం ఏదో మాట్లాడుకుందాం కృష్ణ తీరంలో. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ ఏదో వచ్చేస్తుంది, అలా వైకుంఠపురంలో మూవీ నుండి రాములో రాముల అనే పాట అయితే వస్తుంది. అనురాగ్ కులకర్ణి మంగ్లి పడిన ఈ పాటకు మ్యూజిక్ దేవశ్రీ ప్రసాద్. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.
1: ఏ బ్రదర్ అప్పమ్మా, ఈ డిక్చిక్ డిక్చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?
2: అబ్బా, కడుపు నిండిపోయింది బంగారం.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విపి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మరి మనం అయితే ఉన్నాము కృష్ణా తీరంలో, మనం మాట్లాడుకుంటున్నాం కదా. మరి ఆకాశవాణి స్థాపించి 90 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆ వేడుకను మనం విజయవాడలో ఎప్పుడు ఎక్కడ జరుపుకుంటున్నామో తెలుసా? మరి ఆలోచిస్తూ ఉండండి. మరి నేనైతే ప్రోగ్రామ్ ఎండింగ్లో నేనైతే చెప్పేస్తాను మరి ఎప్పుడు ఎక్కడ జరుపుకుంటున్నాము ఆ వేడుకని అని చెప్పి. మరి ఆకాశవాణి ఆల్ ఇండియా రేడియో పేరు ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ అంటే ISBSC అనే ఉండేదన్నమాట. ఆ తర్వాత ఆల్ ఇండియా రేడియోగా మారిందనమాట, మీకు తెలుసా? ఇంకొన్ని విషయాలు మనమైతే మాట్లాడుకుందాం దీని గురించి. మరి నెక్స్ట్ మీకోసం సాంగ్ ఏదో చేస్తుంది, లవ్ స్టోరీ మూవీ నుండి నీ చిత్రం చూసి అనే పాట ఏదో వస్తుంది. అనురాగ్ కులకర్ణి పాడిన ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎంలో.

0: విద్ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఇందు మూలంగా 50 మంది ప్రజానీకానికి తెలియజేసేదేమనగా, బెల్లం శ్రీదేవి ఈజ్ మై బెల్లం శ్రీదేవి.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మనమున్నాము కృష్ణా తీరంలో. మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా, మరి ఈరోజు కృష్ణా తీరంలో ఆల్ ఇండియా రేడియో గురించి, అలాగే మన ఆకాశవాణి స్థాపించి 90వ వార్షికోత్సవాన్ని విజయవాడలో ఆ వేడుకను ఎప్పుడు ఎక్కడ జరగబోతుంది అని చెప్పి అడిగాను కదా. సో మరి అది మాట్లాడుకునే ముందు మరి మీకు విషయం తెలుసా, స్వాతంత్రం వచ్చిన 8 తర్వాత 1955 ఆకాశవాణి బెంగళూరులో తన మొదటి రేడియో స్టేషన్, అంటే దేశంలో 5వ రేడియో స్టేషన్ను బెంగళూరులో స్టార్ట్ చేయడానికి ఎంత టైం పట్టిందంటే ఒక 8 వరకు పట్టిందనమాట. మరి దీన్ని బట్టి అర్థమవుతుంది ఆ రోజుల్లో రేడియోకి ఇప్పుడు కూడా ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో అని చెప్పి. మరి చాలా విషయాలు అయితే మనమైతే కృష్ణా తీరంలో మాట్లాడుకున్నాం కదా. మరి నేనైతే రివీల్ చేశాను చిన్న సాంగ్ తర్వాత మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. సొగ్గడే చిన్ననైనా మూవీ నుండి డిక్కడిక్క డుమ్డుమ్ అనే పాట అయితే వస్తుంది. నాగార్జునాకినేని ధనుంజయ్ మోహన పడిన. ఈ పాటకు మ్యూజిక్ అనూప్ రూబెన్స్, లిరిక్స్ వచ్చి భాస్కర్ భట్ల, రవికుమార్. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం.

0: అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, వాసి పడతా సదియా. అది లెక్క.
1: మైక్ టెస్టింగ్ 1 2 3.
0: చుక్ చుక్ చుక్.
1: వస్తుంది వస్తుంది. ఓకే స్టార్ట్.

0: ఓయ్ వస్తావా?
1: అక్కడ్రా ఇక్కడ్రా అంటున్నావు, ఇందుకు ఏం చేస్తావేంటి?
2: ఇంకేముంది? డెక్కడెక్కడం డెక్కడెక్కడం డెక్కడెక్కడం.

వెల్కమ్ బ్యాక్ టు కృష్ణా తీరం. మరి కృష్ణా తీరంలో మరి చాలా విషయాలు అయితే మాట్లాడుకున్నాం కదా. మరి ఆకాశవాణి స్థాపించి 90 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆ వేడుకను మనం విజయవాడలో ఎక్కడ ఎప్పుడు జరుపుకుంటున్నాం అని చెప్పి అడిగాను. మరి చాలా మంది అయితే గెస్ చేస్తూ ఉంటుంటారు ఎప్పుడు చెప్తానా అని చెప్పి. మరి ఎప్పుడు జరుపుకుంటున్నాం అంటే 10వ తారీఖు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మనం ఆకాశవాణి స్థాపించి 90 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆ వేడుకను జరుపుకుంటున్నాం 10వ తారీఖు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో. మరి చాలామంది అయితే వినేశారు కదా. సో మరి వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా.
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

0: వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్తే, ఎఫ్ఎం న్యూస్ కి స్వాగతం. నేను మీ సరిత. గోదావరి కావేరి నదుల అనుసంధాన పథకంపై జాతీయ జలాల అభివృద్ధి సంస్థ ఎన్డబ్ల్యూడిఏ ఆధ్వర్యంలో ఎల్లుండి సమీక్ష జరగనుంది. ఈ మేరకు రాష్ట్రాలకు సమాచారం అందజేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ నెల 7-8 తేదీల్లో 7వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ సమావేశం జరగనుంది. 2 రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాల్లో జిల్లా కలెక్టర్లతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. మామిడి రైతులకు ప్రభుత్వం పలు సహాయక చర్యలు చేపట్టిందని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. మామిడి పంట రక్షణ కోసం సుమారు 6,70,00,000 రక్షణ కవర్లు రైతులకు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. రాష్ట ప్రభుత్వం రైతుల భూ హక్కులను మరింత భద్రపరచడం, భూములకు సంబంధించి పారదర్శక రికార్డులను అందుబాటులోనికి తీసుకురావడం లక్ష్యంగా రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందని కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ సూరుల్ ఖమర్ తెలిపారు. ఈరోజు బెలగల్ మండలం స్వర్ణగ్రామ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో రైతులకు రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను జాయింట్ కలెక్టర్ పంపిణీ చేశారు. ఏలూరు జిల్లాలో జరుగుతున్న రోడ్డు ఓవర్ బ్రిడ్జ్ పనులకు సంబంధించి భూసేకరణ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వెట్లి సెల్వి అధికారులను ఆదేశించారు. భూములు ఇచ్చిన వారికి త్వరతగతిన నష్టపరిహారాలు ఇప్పించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఖరీఫ్ రబీల్లో మార్పెట్ ద్వారా కొనుగోలు చేసిన శనగ, కందులు, పెసరకు సంబంధించి రైతులకు బకాయిలు విడుదల చేసినట్లు సంస్థ మార్క్ఫెడ్ జనరల్ మేనేజర్ లక్ష్మణ్ కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 940 పాయింట్ల లాభంతో 77,958 వద్ద ముగిసింది. నిఫ్టీ 298 పాయింట్ల లాభంతో 24,330 వద్ద స్థిరపడింది. కర్ణాటక నుండి రాయలసీమ తమిళనాడు మీదుగా ద్రోణి విస్తరించి ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో రేపు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఎఫ్ఎం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి 8 గంటలకు ప్రసారమైన న్యూస్లో మళ్ళీ కలుద్దాం.

0: 90 వసంతాలు పూర్తి చేసుకున్న ఆకాశవాణి మన అందరి వాణి. బహుజన హితాయ బహుజన సుఖాయ నినాదంతో 9 దశాబ్దాలుగా ప్రజల జీవితాల్లో భాగమై విజ్ఞానాన్ని, వినోదాన్ని, సమాచారాన్ని అందిస్తూ ప్రసార రంగంలో అద్భుతమైన మైలురాయిని చేరుకుంది ఆకాశవాణి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం రూపొందించి అందించిన మేలిముత్యాల్లాంటి కార్యక్రమాల్లోని కొన్ని ఆణిముత్యాలను మే 1వ తేదీ నుంచి మే 31 వరకు ప్రతిరోజు ఉదయం 11 గంటలకు విజయవాడ ఏ మీటర్లు మరియు రెయిన్బో ఎఫ్ఎం 102.2 ఛానల్లో గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో వినవచ్చు.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది జయచెన్నయ్య. ముఖ్యాంశాలు. తమిళనాడులో టీవీకే అధినేత సి జోసెఫ్ విజయ్ ఈరోజు గవర్నర్ విశ్వనాథ్ అర్లేకర్ను కలిసి రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని కోరారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, వియత్నాం అధ్యక్షుడు తోలాంల మధ్య చర్చల అనంతరం ఉభయ దేశాల మధ్య పలు ఒప్పందాలు కుదిరాయి. దేశవ్యాప్తంగా గృహ వినియోగ సిలిండర్లు 100% సరఫరావుతున్నాయని పెట్రోలియం, సహజవాయు శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ తెలిపారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవం 9వ తేదీన బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో జరుగుతుంది. వార్తలు వివరంగా. తమిళనాడులో టీవీకే అధినేత సి జోసెఫ్ విజయ్ ఈరోజు గవర్నర్ విశ్వనాథ్ అర్లేకర్ను కలిసి రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని కోరారు. 50 విజయ్ తమ పార్టీ సీనియర్ నాయకులు కెఏ సెంగోత్యన్, ఎన్ ఆనంద్, సిటిఆర్ నిర్మల్ కుమార్, అరుణ్ రాజ్, ఆదవ్ అర్జున్లతో కలిసి గవర్నర్తో సమావేశమయ్యారు. ఇటీవలి ఎన్నికల్లో టీవీకే 108 స్థానాల్లో గెలుపొందింది. ప్రభుత్వం ఏర్పాటుకు ఇంకా 10 స్థానాలు తక్కువ. 2 చోట్ల నుంచి విజయం సాధించిన విజయ్

0: ఒక స్థానాన్ని ఖాళీ చేయాల్సి ఉంటుంది. కాగా తొలుత కాంగ్రెస్ నాయకుడు గిరీష్ చోండకర్ విజయ్ని కలిసి తమ పార్టీకి చెందిన 5 మంది ఎమ్మెల్యేల మద్దతు తెలుపుతూ లేఖను అందజేశారు. ఇలా ఉండగా టీవీకి ఆహ్వానంపై ఆ పార్టీ కూటమిలో చేరే విషయంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని వీసీకే అధినేత తిరుమ వలవన్ చెప్పారు. వీసీకే తరపున 2 సభ్యులు ఎన్నికయ్యారు. అంతకుముందు గవర్నర్ విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకేను ఆహ్వానించే విషయంలో 1-2 రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. భారత్ వియత్నాం దేశాల మధ్య ఈరోజు పలు ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, వియత్నాం అధ్యక్షుడు తోలాంల మధ్య చర్చల అనంతరం డిజిటల్ సాంకేతికత, అరుదైన భూమూలకాలు, వైద్య ఉత్పత్తుల నియంత్రణ, ప్రభుత్వ రంగ ఆడిట్, డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ, సంస్కృతి, పర్యాటకం మొదలైన రంగాల్లో సహకారానికి సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ చర్చల సందర్భంగా ఉభయ నాయకులు ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ భౌగోళిక విషయాల్లో పరస్పర ప్రయోజన సంబంధమైన అంశాలపై విస్తృత చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోదీ మాట్లాడుతూ,
1: భారత్ కే అగ్రికల్చర్, ఫిషరీస్ ఆర్ ఎనిమల్ ప్రొడక్ట్స్ కా భీ వియత్నాం తక్ ఎక్స్పోర్ట్ ఆర్ సుగమ్ హోనే జా రహా హై. హమ్నే భారత్ ఆసియాన్ ట్రేడ్ అగ్రిమెంట్ ఐటికా కో వర్ష్ కే అంత తక్ అప్డేట్ కర్నే పర్ భీ సహమతి బనాయీ. ఇస్సే భారత్ ఆర్ ఆసియాన్ కే సభీ దేశో కే బీచ్ ట్రేడ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ కో నయీ ఊర్జా మిలేగీ. క్రిటికల్ మినరల్స్, రేర్ అర్థ్ ఆర్ ఎనర్జీ సహయోగ్ మే నయీ పహలో సే హమ్ దోనో దేశో కీ ఇకనామిక్ సెక్యూరిటీ ఆర్ సప్లై చైన్ రిజిలియన్స్ సునిశ్చిత్ కరెంగే.
0: వియత్నాం అధ్యక్షుడు మాట్లాడుతూ, భారత్తో తమ దేశానికి 50 ఏళ్ల సంబంధాలకు ఎంతో ప్రాధాన్యముందని, సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం 10 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నదని అన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు వియత్నాం ఉప ప్రధానమంత్రి, రక్షణ మంత్రి జనరల్ ఫన్ వాన్ జియాంగ్తో సమావేశమయ్యారు. భారత వియత్నాం దేశాల మధ్య సుదీర్ఘకాలంగా అనేక ఒప్పందాలు అమలు జరుగుతున్నాయని రాజ్నాథ్ సింగ్ ఈ సందర్భంగా సామాజిక మాధ్యమంలో తెలిపారు. ఉభయ దేశాల మధ్య రక్షణ సహకారాన్ని మరింత పెంపొందించుకునే విషయంలో ఆ దేశ రక్షణ మంత్రితో చర్చలు జరిగినట్లు ఆయన పేర్కొన్నారు. జపాన్ శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి ఓనోడా కిమ్ ఈరోజు మన శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్తో ఢిల్లీలో సమావేశమై ఆరోగ్యం, వైద్య పరికరాలు వంటి అనేక అంశాలపై ఉభయ దేశాల మధ్య సహకారానికి సంబంధించి చర్చలు జరిపారు. జితేంద్ర సింగ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, భారత్ జపాన్ దేశాల మధ్య శాస్త్ర సాంకేతిక రంగాల్లో సహజమైన సారూప్యం ఉందని తెలిపారు. ఉభయ దేశాలు ఆవిష్కరణ రంగంలో కలిసిమెలిసి కృషి సాగించి సమాజానికి మేలు చేసే పరిశోధనలు చేయాలన్నారు. జపాన్ మంత్రి కిమి ఈ సందర్భంగా మాట్లాడుతూ, భారతదేశం శీఘ్రగతిన ఆర్థిక అభివృద్ది సాధించడం, ఆవిష్కరణ రంగంలో పటిష్టమైన లక్ష్యంతో కృషి సాగించడం వంటి అంశాలపై ప్రశంసలు చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. శాసనసభ ఎన్నికలు, 2026 ఉప ఎన్నికల నిర్వహణ సందర్భంగా తక్షణ నియంత్రణ చర్యలు తీసుకోవడంలో పారదర్శకతలో భారత ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలోని ఐటీ వేదిక ఈసీ నెట్ కీలక పాత్ర నిర్వహించింది. ఈసీ నెట్ యాప్ నుంచి 10 కోట్ల డౌన్లోడ్లు గణనీయమైన విషయమని ఎన్నికల సంఘం తెలిపింది. ఇటీవల ఎన్నికల ఓట్ల లెక్కింపు జరిగిన 4వ తేదీనాడు 98.3 కోట్ల హిట్స్, సగటున నిమిషానికి 3 కోట్ల హిట్స్ నమోదయ్యాయని పేర్కొంది. దేశవ్యాప్తంగా గృహ వినియోగ వంట గ్యాస్ సిలిండర్ల సరఫరా సాధారణ స్థాయిలో ఉందని, కొరత గురించి డిస్టిబ్యూటర్ల నుంచి ఎటువంటి సమాచారం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. కొత్త ఢిల్లీలో జరిగిన అంతర మంత్రిత్వ శాఖల సమావేశంలో పెట్రోలియం, సహజవాయు శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ విలేకరులతో మాట్లాడుతూ, వంట కోసం ఉపయోగించే గ్యాస్ కొరత లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని, 100% ఎల్పీజీ లభిస్తున్నదని, వాణిజ్య సిలిండర్లు మాత్రం 70% అందుతున్నట్టు పేర్కొన్నారు.
2: जो घरेलू कुकिंग एलपीजी सिलेंडर का प्राइस है वो चेंज नहीं हुआ है. जो आपने इंक्रीज की बात की वो सिर्फ कमर्शियल के सिलेंडर के लिए हुई है. मैं दोबारा से कहती हूँ कि डोमेस्टिक एलपीजी सिलेंडर पर कोई इंक्रीज नहीं हुआ है. इसी तरह जो पेट्रोल पंप पर पेट्रोल और डीजल है उसके प्राइस में भी अभी कोई वृद्धि नहीं की गई है.
0: మన దేశస్తులను పలు దేశాలకు తరలించి

ఇక్కడ సైబర్ నేరాలకు వాడుకుంటున్న ముఠాను సిబిఐ పట్టుకుంది. సైబర్ నేరాల నెట్వర్క్ మన వారికి ఉద్యోగాల ఆశ చూపి ఆగ్నేయాసియా దేశాలకు తరలిస్తున్నట్టు తేలిందని సిబిఐ తెలిపింది. ఈ విచారణలో భాగంగా సిబిఐ ముంబై, ఢిల్లీ, లక్నౌ, కాశీపూర్, ఉత్తరప్రదేశ్లోని సహారన్పూర్ జిల్లాలోని గోండాలలో సోదాలు జరిపింది. దీంతో పాటుగా బాధితుల వాంగ్మూలాలను రికార్డు చేసింది. ఈ నెట్వర్క్లో పాల్పంచుకుంటున్న వారి వద్ద క్రిప్టోకరెన్సీతో పాటుగా పలు ఆర్థిక లావాదేవీలను కూడా సిబిఐ కనుగొంది. పశ్చిమ బెంగాల్లో బీజేపీ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవం ఈ నెల 9వ తేదీన బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్లో జరుగుతుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సామిక్ భట్టాచార్య విలేకరులతో మాట్లాడుతూ స్వీకారోత్సవం 10 గంటలకు ప్రారంభమవుతుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, పలువురు బీజేపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఈరోజు కోల్కతాలో తమ పార్టీ తరపున గెలుపొందిన ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. కాళీఘాట్లోని తమ నివాసంలో ఈ సమావేశం జరిగింది. తృణమూల్ తరపున మొత్తం 80 మంది ఎన్నిక కాగా 69 మంది ఈ సమావేశంలో పాల్గొన్నారు. అస్సాం ముఖ్యమంత్రి డాక్టర్ హిమంత బిశ్వ శర్మ ఈరోజు రాష్ట గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యను గువాహటిలోని లోక్భవన్లో కలిసి రాజీనామా అందజేశారు. దీంతో ఆ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. డాక్టర్ శర్మ అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు పాత మంత్రిమండలి ఆధ్వర్యంలో ఆపద్ధర్మ ప్రభుత్వం కొనసాగాలని కోరినట్లు తెలిపారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా మరికొద్దిసేపట్లో ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పంజాబ్ కింగ్స్తో తలపడుతుంది. సొంత గడ్డపై జరుగుతున్న ఈ మ్యాచ్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ముందుకు వెళ్లాలని హైదరాబాద్ పట్టుదలతో ఉంది. మరోవైపు పంజాబ్ కూడా గట్టి పోటీచ్చేందుకు సిద్దమైంది. కేంద్ర వినియోగ వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు ఢిల్లీలో గిడ్డంగుల రంగం నియంత్రణపై ఆ శాఖల అధికారులతో సమీక్ష జరిపారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని గిడ్డంగుల శాఖలో ప్రతిపాదిత మార్పులు, నియంత్రణ స్వరూపంపై సమావేశంలో చర్చలు జరిపినట్లు కేంద్ర సామాజిక మాధ్యమంలో తెలిపారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. తమిళనాడులో టీవీకే అధినేత సి జోసెఫ్ విజయ్ ఈరోజు గవర్నర్ విశ్వనాథ్ అరలేకర్ను కలిసి ఆ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, వియత్నాం అధ్యక్షుడు తో లాంల మధ్య చర్చల అనంతరం ఉభయ దేశాల మధ్య పలు ఒప్పందాలు కుదిరాయి. దేశవ్యాప్తంగా గృహ వినియోగ సిలిండర్లు 100% సరఫరా అవుతున్నాయని పెట్రోలియం, సహజవాయు శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ తెలిపారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవం ఈ నెల 9వ తేదీన బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్లో జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: గుడ్ మార్నింగ్ మ్యామ్.
2: హాయ్ స్టూడెంట్స్,
3: గుడ్ మార్నింగ్.
2: సరే, ఈ రోజు ఒక స్పెషల్ డే ఉంది, మీ అందరికి క్విజ్ ఉంటుంది, ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యారా క్విజ్ కి? స్టార్ట్ చేద్దామా? సరే, నేను ఈజీగానే అడుగుతాలే. ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఈ రోజు. ఆయన పుట్టినరోజునే మనం లైబ్రరీ డేగా జరుపుకుంటాం. ఆయన పేరు తెలుసా మీలో ఎవరికైనా?
4: Yes, ma'am.
2: చెప్పండి.
4: Yes, sir. రంగనాథన్ మ్యామ్.
2: ఏంటి రోషిణి, కాఫీ టైమా?
4: Yes, ma'am.
2: గుడ్ గుడ్.
4: కాఫీ టైం ఏంటి రోషిణి?
5: నేను మా ఇంట్లో రోజు కాఫీ టైం వినే వస్తున్నా, అందుకే నాకు ఆన్సర్ తెలిసింది.
6: మీరు కూడా నాలాగా నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటే ఆకాశవాణి వివిధ భారతి 101.3 లో మార్నింగ్ 7 to 8 వచ్చే కాఫీ టైం

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం మరి స్టూడియోలో టైం చూస్తే 7:18 దాటి 30 సెకండ్లు. నేను మీ ఆర్జే రాకింగ్ మధుతో మరి మనమైతే ఎంటర్ అయిపోతున్నాము మనసున్న మనసేలోకి. సో మరి మనసున్న మనసేలో మరి మీకోసం నేనైతే చాలా క్వశ్చన్స్ అయితే రెడీకి పెట్టేశాను. మరి ఇంతకీ ఏంటి ఆ క్వశ్చన్స్ అని రెడీగా ఉన్నారు కదా మరి ఆన్సర్ చేయడానికి. మరి నేనైతే క్వశ్చన్ అడిగేస్తున్నాను. ఒక బావ, ఒక అక్క, ఒక మామ, ఒక అత్త, ఇది స్టోరీ అన్నమాట. ఈ డైలాగు ఏ మూవీలది? ఒక బావ, ఒక అక్క, ఒక మామ, ఒక అత్త, ఇది ఏ స్టోరీ? ఇది స్టోరీ ఏ మూవీలోది? మరి ఈ చిన్న డైలాగు కొంచెం అయితే మనకు అయిపోయి ఉంటుంది కాబట్టి ఎవరో మరి ఆల్రెడీ నేనైతే హింట్ ఇచ్చేస్తున్నాను. సో మరి ప్రకాష్ రాజ్ అన్నారనమాట ఈ డైలాగు. సో మరి ఏ మూవీలేదో తెలిస్తే కనుక 8662488114 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. మరి సూపర్గా మరి మీకోసం మంచి సాంగ్ అయితే వచ్చేస్తుంది చలో మూవీ నుండి. చూసి చూడంగానే అనే పాట అయితే వస్తుంది. అనురాగ్ కులకర్ణి పాడిన ఈ పాటకు మ్యూజిక్ మహతి స్వర సాగర్, లిరిక్స్ వచ్చి భాస్కర్ భట్ల, రవికుమార్. మరి ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎంలో.

కానూరు నుండి తాతారావు గారు గుడ్ ఈవినింగ్ సార్ అంటూ నువ్వు నాకు నచ్చు అని చెప్పి మెసేజ్ పంపించారనమాట. అది కూడా కాదు, ఇంకా వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం నుండి శతమానం భవతి అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా అది కూడా కాదు, ఇంకా పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు మెసేజ్ పంపించారు, స్వయంవరం అంటూ మెసేజ్ పంపించారనమాట. అది కూడా కాదు, అనంతపురం నుండి అనురాధ సీతమ్మ వకిట్లో సిరిమల్ల చెట్టు అంటూ మెసేజ్ పంపించారు. సో అది కూడా కాదు. మరి రైట్ ఆన్సర్ వచ్చేసరికి ప్రేమకు వేలరా మూవీలో ప్రకాష్ రాజ్ అనమాట. ప్రకాష్ రాజ్ చెప్తారనమాట డైలాగు, ఒక బావ ఒక అక్క ఒక మామ ఒక అత్త అని ఇది స్టోరీ అని చెప్పి చెప్పేశారనమాట. సో మరి చాలా కామెడీగా ఫన్నీగా ఉంటుంది. సో మరి ప్రేమకు వేలరా మూవీ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఇంకా సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి రామ్ చరణ్ కూడా మెసేజ్ పంపించారు, సర్దుకుపోదాం రండి అంటూ ఆ మూవీ అంటూ మెసేజ్ పంపించారు. అది కూడా కాదు, మరి నేనైతే ఆన్సర్ చెప్పేశాను కదా. మరి నెక్స్ట్ మనసున్న మనసులో నెక్స్ట్ క్వశ్చన్ మరి మీకోసం రెడీగా ఉంది. సో మరి నేనైతే అడిగేస్తున్నాను, ఒకే రోజు ఒకే హీరో సినిమాలు రెండు ఒకేసారి రిలీజ్ అయ్యాయన్నమాట. ఒకే రోజు ఒక హీరో సినిమాలు రెండు రిలీజ్ అయ్యాయి, అది ఎవరి సినిమా, ఆ సినిమా నేమ్స్ ఏంటో తెలిస్తే గనక 8662438114 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. ఒకే రోజు ఒక హీరోవే రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి అన్నమాట. అది ఏ సినిమాలు ఎప్పుడు ఎవరు హీరో తెలిస్తే గనక 8662438114 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ కూడా వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ కృష్ణగాడి వీరప్రేమ గాథ మూవీ నుండి ఉలికి పడుకు అనే పాట అయితే వస్తుంది. రాహుల్ నంబియారు సింధూరి విశాల్ పాడిన ఈ పాటకి మ్యూజిక్ విశాల్ చంద్రశేఖర్, లిరిక్స్ వచ్చి కృష్ణకాంత్. మరి ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మరి మనం ఉన్నాము మనసున్న మనసేలో. మరి మనసున్న మనసేలో మరి నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. సో మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ప్రేమకు వేలేరా మూవీ అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ ఆల్రెడీ ఇది అడిగిన క్వశ్చన్కి మళ్ళీ ఇప్పుడు పంపించారు, చాలా లేట్గా పంపించారు. ఇంకా పెడన్న జోగానందరావు కాలనీ నుండి అప్పలరాజు గారు బాలకృష్ణ నిప్రవ బంగారు బుల్లోడు అని చెప్పి మెసేజ్ పంపించారు, చూద్దాం మరి రైట్ ఆన్సర్ కాదో. ఇంకా భాస్కర్ పెడన్ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా ఆన్సర్ అయితే మీరే చదువుకోండి అని చెప్పి ఏకంగా స్క్రీన్ షాట్ తీసి పెట్టేశారనమాట. పేరు తెలియదు కానీ ఎవరు పెట్టారో కానీ. గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుండి మెసేజ్ పంపించారనమాట, స్క్రీన్ షాట్ తీసి పెట్టారు. మరి ఆన్సర్ అయితే అది కాదు. ఇంకా గుడ్ ఈవినింగ్ సార్ అంటూ ఎవరే సుబ్రహ్మణ్యం మూవీ అంటూ ఆశ శ్రీనివాస్ బెంగళూరు నుండి కూడా మెసేజ్ పంపించారు. జెండాపై కపిరాజు ఎవడే సుబ్రహ్మణ్యం అని చెప్పి నాని సినిమా అని చెప్పి మెసేజ్ పంపించారు, అది కాదు. ఇంకా అనంతపురం నుండి అనురాధ బాలకృష్ణ గారు ఆర్ నాని గారు అంటూ మెసేజ్ పంపించారనమాట, చూద్దాం రైట్ ఆన్సర్ ఏంటో అనేది. ఇంకా గుడ్ ఈవినింగ్ సార్ బాగున్నారా అంటూ పులిపాటి వెంకటేష్, పులిపాటి సత్యవతి, లక్ష్మీకాంత్, రవలి, మహబూబ్ నగర్ నుండి మెసేజ్ పంపించారు. ఆన్సర్ ఇస్ నిప్రవ్వ, బంగారు బుల్లోడు, బాలకృష్ణ, పులిపాటి వెంకటేష్, మహబూబ్ నగర్ నుండి అంటూ మెసేజ్ పంపించారనమాట, చూద్దాం రైట్ ఆన్సర్ ఎంతవరకు కరెక్టో అనేది. ఇంకా లత ఉయ్యూరు నుండి మెసేజ్ పంపించారు, రీసెంట్లీ శ్రీవిష్ణు నటించిన మృత్యుంజయ విష్ణు విన్యాసం సినిమాలు ఒకేరోజు ఫిబ్రవరి 28, 2021 రిలీజ్ అయ్యాయి అని చెప్పి మెసేజ్ పంపించారు, చూద్దాం అది కూడా రైట్ ఆన్సర్ కాదు. ఇంకా కానూర్ నుండి తాతారావు జవాబు హీరో నాని మూవీ పేర్లు ఎవడే సుబ్రహ్మణ్యం జెండాపై కపిరాజు అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా వేటపాలెం రామనగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం పట్నం వచ్చిన పతివ్రతలు అనే మెసేజ్ పంపించారనమాట. టింగ్ రంగడు ఈ రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయ్యాయి అని చెప్పి మెసేజ్ పంపించారు, చూద్దాం. ఇంకా ఎన్ హిమవంత్ కుమార్ విజయవాడ నుండి నిప్రవ్వ, హిమవంత్ కుమార్ విజయవాడ నుండి అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా నిప్రవ్వ బంగారు బుల్లోడు రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం నుండి వేముల పరశురాములు పద్మ మెసేజ్ పంపించారనమాట. ఇంకా మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ మెసేజ్ పంపించారు, నిప్రవ బంగారు బుల్లోడు అంటూ గెస్సెస్ పంపించారు అనుకుంటా. మరి చూద్దాం మరి రైట్ ఆన్సర్ వచ్చేసరికి నిప్రవ బంగారు బుల్లోడు. మరి ఈ రెండు సినిమాలకి హీరో వచ్చేసరికి బాలకృష్ణ అనమాట. సో మరి బాలకృష్ణ ఇస్ ద రైట్ ఆన్సర్. మరి చాలామంది రైట్ ఆన్సర్ పంపించారు, కొంతమంది ఇంకొన్ని సినిమా మూవీస్ నేమ్స్ అయితే పంపించారు. మరి రైట్ ఆన్సర్ వచ్చేసరికి నిప్రవ్వ బంగారు బుల్లోడు, మరి బాలకృష్ణ నటించిన సినిమాలు అనమాట. సో మరి మనసున్న మనసేలో మనమున్నాం కదా. మరి ఇంకొన్ని క్వశ్చన్స్ మరి మీకోసం నేనైతే రెడీ పెట్టేశాను. ఇంతకీ ఏంటి ఆ క్వశ్చన్ అంటే, ఈ అడవి నాదే ఈ వేట నాదే, ఈ డైలాగ్ ఏ మూవీలోది? మరి ఆన్సర్ తెలిస్తే కనుక 8662438144 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. మరి మీకోసం సూపర్గా సాంగ్ అయితే వచ్చేసింది. ద్వారకా మూవీ నుండి సాంగ్ ప్లే చేస్తున్నాను, ఎంత చిత్రం కదా అనే పాట అయితే ప్లే చేస్తున్నాను. సమీరా భరద్వాజ్ పాడిన ఈ పాటకు మ్యూజిక్ సాయి కార్తిక్, లిరిక్స్ వచ్చి రెహమాన్. మరి ఈ పాట వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎంలో.

వెల్కమ్ బ్యాక్ టు మనసున మనసే. మరి మనసున మనసేలో నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, ఈ అడవి నాదే, ఈ వేట నాదే అని ఈ డైలాగ్ ఏ మూవీలో అని చెప్పి అడిగాను. ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. నాకు తెలిసి చాలా మంది అయితే రైట్ ఆన్సర్ పంపించి ఉండాలి. పెడన జోగనందరావు కాలనీ నుండి అప్పలాజు గారు రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, అలాగే భాస్కర్ పెడ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి కూడా వేముల పరశురాములు పద్మ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, అలాగే గనగలూరు రామకృష్ణారెడ్డి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, ఇంకా దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, అలాగే కానూరు నుండి తాతారావు గారు రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, ఇంకా వేటపాలెం రామ్నగర్ బొడ్డు బాల సుబ్రహ్మణ్యం గారు రైట్ ఆన్సర్ పుష్ప అంటూ మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ పంపించలేదు. సో మరి ఇంకా గాలి శ్రీనివాసరెడ్డి పల్నాడు జిల్లా వినుకొండ చాట గడపాడు నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, ఇంకా సులోచన కరీంనగర్ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, అలాగే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారనమాట, ఇంకా వీర కనకారావు వీరభద్రాపురం నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, ఇంకా లతా ఫ్రమ్ ఉయ్యూరు నుండి కూడా మెసేజ్ పంపించారు కానీ ట్రిపుల్ ఆర్ మూవీలో అని చెప్పి మెసేజ్ పంపించారనమాట, అది కాదు. ఇంకా హిమవంత్ కుమార్ విజయవాడ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, ఇంకా అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, ఇంకా మిరియాల తిరుమలయ్య ఆండాలు అంటూ పుట్టపాకు నుండి మెసేజ్ పంపించారనమాట, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, ఇంకా రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల అయాన్షు సియోను నాగాటి పండు అశోక్ బాబు శోభన్ బాబు సాయి ప్రకాష్ సుష్మ అంటూ మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. సో మరి వీళ్ళందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ మరి రైట్ ఆన్సర్ పంపించినందుకు, మరి చిరుత ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట, చిరుత మూవీలోది ఈ డైలాగ్ అనమాట.

సో మరి ఇంకొక క్వశ్చన్ మీకోసం నేనైతే అడిగేస్తున్నాను. నిజం చెప్పకపోవడం అబద్ధం, అబద్ధాన్ని నిజం చేయాలనుకోవడం మోసం, మరి ఈ డైలాగు ఏ మూవీలోది? మరి ఆన్సర్ తెలిస్తే గనక మరి నేనైతే ఒక క్లూ అయితే ఇచ్చేస్తున్నాను మీకోసం, త్రివిక్రమ్ రాసిన డైలాగ్ అనమాట. ఈ డైలాగ్ ఏ మూవీలోది? మరి ఆన్సర్ తెలిస్తే గనక 8662438144 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. మరి మీకోసం నేనైతే సాంగ్ ప్లే చేస్తున్నాను, బ్రహ్మోత్సవం మూవీ నుండి వచ్చింది కదా అవకాశం అనే పాట అయితే వస్తుంది. అభయ్ జోధ్పూర్కర్ పాడిన ఈ పాటకు మ్యూజిక్ మిక్కీ జే మేయర్, లిరిక్స్ వచ్చి శ్రీవెందల సీతారామ శాస్త్రి. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

0: CFM 101.3.
1: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మనమున్నాము మనసున్న మనసులో. మరి నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, నిజం చెప్పకపోవడం అబద్ధం, అబద్ధాన్ని నిజం చేయాలనుకోవడం మోసం. మరి ఈ డైలాగ్ ఏ మూవీలో అని చెప్పి అడిగాను. మరి ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. జల్సా అంటూ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి మెసేజ్ పంపించారు. అలాగే కానూరు నుండి తాతారావు మెసేజ్ పంపించారు, అతడు మూవీలోది అని చెప్పి. చూద్దాం ఇంకా ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో. ఇంకా అనంతపురం నుండి అనురాధ, అతడు మూవీ అంటూ మెసేజ్ పంపించారు. పెడన జోగనందరావు కాలనీ నుండి కూడా అప్పలరాజు గారు జల్సా నుండి అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా చిరుత మూవీ అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ ఇందాకైతే రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. సో మరి రైట్ ఆన్సరే చెప్పాను. ఇంకా జల్సా మూవీలోనిది అంటూ పుట్టపాక నుండి మిరియాల తిరుమలయ్య అండాలు మెసేజ్ పంపించారు. హాయ్ హసీనా ఫ్రమ్ గుంటూరు నుండి అంటూ మెసేజ్ పంపించారు, అతడు మూవీ నుండి అంటూ. ఇంకా ఎన్ హిమవంత్ కుమార్ విజయవాడ నుండి జల్సా మూవీ అంటూ మెసేజ్ పంపించారు. చూద్దాం ఇంకా జల్సా అంటూ వేముల పరశురాములు పద్మాగుర సేమ్ మెసేజ్ పంపించారనమాట. ఇంకా గాలి శ్రీనివాస్ రెడ్డి పల్నాడు జిల్లా నుండి వినుకొండ అంటూ చార్ల గడ్డపాడు నుండి అతడు మూవీ అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా జల్సా మూవీ అంటూ గనగలూరు నుండి రామకృష్ణారెడ్డి కర్ణాటక నుండి మెసేజ్ పంపించారు. అలాగే లతా ఫ్రమ్ ఉయ్యూరు నుండి కూడా అతడు అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా ఉమ్మడ నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ జల్సా మూవీ అంటూ మెసేజ్ పంపించారు. సో మరి రైట్ ఆన్సర్ వచ్చేసరికి జల్సా మూవీ అయితే కాదు, అతడు మూవీలో డైలాగ్ అన్నమాట, నిజం చెప్పకపోవడం అబద్ధం, అలాగే అబద్ధాన్ని నిజం చేయాలనుకోవడం మోసం అనే డైలాగు అతడు మూవీలోది. సో మరి చాలామంది రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, కొంతమంది జల్సా మూవీ అంటూ మెసేజ్ పంపించారు. మరి రైట్ ఆన్సర్ పంపించినందుకు మీ అందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ, మరి ఇది ఇవాళ సూపర్గా ఆడేశారు కదా, మరి మనసున్న మనసే సూపర్గా ఎంజాయ్ చేశారు షో కూడా. సో మరి ఇంకొన్ని మనమైతే డ్యూయట్ లో మనమైతే మాట్లాడుకుందాం. స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్తే, ఎఫ్ఎం న్యూస్ కి స్వాగతం. నేను మీ సరిత. రాష్ట్రంలోని సముద్ర నాచు ఉత్పత్తులు, విలువ జోడింపు తదితర అంశాల్లో మహిళలు ఆదాయాన్ని ఆర్జించేందుకు వీలుగా ఒక ఎకనమిక్ మోడల్ను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సముద్ర తీర ప్రాంతాల్లో సీవీడ్ ఫార్మింగ్తో స్వయం సహాయక సంఘాల మహిళలు, మత్స్యకారులకు అదనపు ఆదాయాల కల్పనపై అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఈరోజు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రాన్ని పారిశ్రామిక కేంద్రంగా మారుస్తున్నామని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని శ్రీ సిటీలో 1,000 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న క్వారియర్ ఏసీ పరిశ్రమకు మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. పేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయనిధి ఉందని రాష్ట మహిళా శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన 5 చెక్కులను మంత్రి లబ్దిదారులకు ఈరోజు అందజేశారు. అమరావతి సచివాలయంలో రేపు ఎల్లుండి కలెక్టర్ల సదస్సు నిర్వహించనున్నారు. జిల్లాల అభివృద్ది, పాలనా వ్యవహారాల్లో మెరుగైన నిర్వహణ తదితర అంశాలపై ఈ సదస్సులో చర్చించనున్నారు. మచిలీపట్నం ప్రాంతంలో త్రాగునీటి కష్టాలను తీర్చడానికి కేంద్ర ప్రభుత్వం అమృత్ 2.0 పథకం ద్వారా 73 కోట్ల రూపాయలు కేటాయించిందని రాష్ట ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలో హౌసింగ్ బోర్డు కాలనీలందు 58 లక్షల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ది కార్యక్రమాలను మంత్రి ప్రారంభించారు. ఐపీఎల్ 2026 సీజన్కు సంబంధించిన షెడ్యూల్ను బీసీసీఐ ఈరోజు అధికారికంగా ప్రకటించింది. ఈసారి గ్రాండ్ ఫైనల్కు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. మే 31వ తేదీన తుదిపోరు జరగనుంది. 70 లీగ్ మ్యాచ్ల తర్వాత ప్రారంభమయ్యే ప్లేఅప్స్ పోరులో భాగంగా మే 26వ తేదీన ధర్మశాలలోని హెచ్పీసీఐ స్టేడియంలో క్వాలిఫైయర్ 1 మ్యాచ్ జరగనుంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 940

లాభంతో 77,958 వద్ద ముగిసింది. నిఫ్టీ 298 పాయింట్ల లాభంతో 24,330 వద్ద స్థిరపడింది. కర్ణాటక నుండి రాయలసీమ, తమిళనాడు మీదుగా ద్రోణి విస్తరించి ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో రేపు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఎఫ్ఎం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటానమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మరి స్టూడియోలో టైం చూస్తే 8:05 నేను మీ ఆర్జే రావు కింగ్ మధుతో మరి మనమైతే ఎంటర్ అయిపోతున్నాము డ్యూయట్ డ్యూయట్ లోకి. మరి డ్యూయట్ డ్యూయట్ లో మీకోసం డ్యూయట్స్ అయితే రెడీగా ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం, ఆవిడ మా ఆవిడే మూవీ నుండి సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఓం నమామి అందమా అనే పాట అయితే వస్తుంది. హరిహరన్ చిత్ర పాడిన ఈ పాటకు లిరిక్స్ సిరివెందల. వింటూ స్టేట్ యూంటూ వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మనమున్నాము డ్యూయట్ డ్యూయట్ లో.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027 మన జనగణన మన
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: వింటూ ఏం చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మనం ఉన్నాము డ్యూ డ్యూట్లో. మరి డ్యూ డ్యూట్లో నెక్స్ట్ డ్యూట్ అయితే వచ్చేస్తుంది. అందరూ దొంగలే చిత్రం నుండి తొలి తొలిగా అనే పాట అయితే వస్తుంది. చక్రి చైత్ర పాడిన ఈ పాటకు లిరిక్స్ కందికుండా. వింటూ స్టేట్ వింటూ వివిధ భారతి 101.3 ఎఫ్ఎం.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. భారత్ వియత్నాం దేశాల మధ్య సంబంధాలు ఎంతో ప్రాధాన్యత కలిగినవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కోసం టీవీకే పార్టీ అధ్యక్షుడు సి జోసెఫ్ విజయ్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ను ఈరోజు కలిశారు. పశ్చిమ బెంగాల్లో కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈ నెల 9వ తేదీన బ్రిగేడ్ పెరేడ్ గ్రౌండ్లో జరగనుంది. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. వార్తల వివరాలు. డిజిటల్ టెక్నాలజీ, అరుదైన ఖనిజాలు, వైద్య ఉత్పత్తుల నియంత్రణ, ప్రభుత్వ రంగ ఆడిట్, డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ, సంస్కృతి, పర్యాటకం వంటి రంగాలలో భారత్ వియత్నాం దేశాలు ఈరోజు పలు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, వియత్నాం అధ్యక్షుడు టో ల్యామ్ల మధ్య ఈరోజు జరిగిన చర్చల అనంతరం ఈ ఒప్పందాలు కుదిరాయి. ఈ చర్చల సందర్భంగా ఇరు దేశాల నాయకులు ద్వైపాక్షిక సంబంధాలలోని వివిధ అంశాలపై, అలాగే పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ ప్రపంచ సమస్యలపై కూడా విస్తృతంగా చర్చలు జరిపారు. అనంతరం నరేంద్ర మోదీ పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ భారత్ వియత్నాం సంబంధాలు ఎంతో ప్రాధాన్యత కలిగినవని చెప్పారు. ఈ అవగాహన ఒప్పందంతో వియత్నాంలో భారతదేశ ఔషధాల లభ్యత ఇకపైనా పెరుగుతుందన్నారు. భారతదేశం నుండి వ్యవసాయం, మత్స్య, పశు ఉత్పత్తుల ఎగుమతులు కూడా వియత్నాంకు మరింత సులభతరమవుతాయని నరేంద్ర మోదీ తెలియజేస్తూ,
1: భారత్ కే అగ్రికల్చర్, ఫిషరీస్ ఆర్ ఎనిమల్ ప్రొడక్ట్స్ కా భీ వియత్నాం తక్ ఎక్స్పోర్ట్ ఆర్ సుగమ్ హోనే జా రహా హై. హమ్నే భారత్ ఆసియాన్ ట్రేడ్ అగ్రిమెంట్ ఐటీగా కో వర్ష్ కే అంత తక్ అప్డేట్ కర్నే పర్ భీ సహమతి బనాయి. ఇస్సే భారత్ ఆర్ ఆసియాన్ కే సభీ దేశో కే బీచ్ ట్రేడ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ కో నయీ ఊర్జా మిలేగి. క్రిటికల్ మినరల్స్, రేర్ ఎర్త్,

0: పార్టీ సీనియర్ నాయకులైన కెఎస్ ఎంగుట్వన్, ఎన్ ఆనంద్, సిటిఆర్ నిర్మల్ కుమార్, మాజీ ఐఆర్ఎస్ అధికారి అరుణ్ రాజ్ ఆదవ అర్జున ఆయన వెంట ఉన్నారు. ఈ సందర్భంగా గవర్నర్కు తమ పార్టీకి లభించిన స్థానాల వివరాలు తెలిపారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా టీవీకే నిలిచింది. ఆ పార్టీకి 108 స్థానాలు లభించాయి. అంతకుముందు కాంగ్రెస్ నాయకుడు గిరీష్ చోడంకర్, ఆ పార్టీకి చెందిన ఇతర నాయకులు టీవీకే అధ్యక్షుడు విజయన్ కలిసి 5 ఎమ్మెల్యేల మద్దతు లేఖను అందజేశారు. ఇదిలా ఉండగా అతిపెద్ద ఏకైక పార్టీ అయిన టీవీకే పార్టీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానించే తుది నిర్ణయాన్ని 1-2 రోజుల్లో తీసుకుంటానని గవర్నర్ పాత్రికేయులకు తెలిపారు. దేశవ్యాప్తంగా గృహ వినియోగదారుల ఎల్పీజీ పంపిణీ సాధారణంగా జరుగుతోందని పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన అంతర్ మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, దాదాపు 95% ఎల్పీజీ సిలిండర్ల డెలివరీలు అథెంటికేషన్ కోడ్ ద్వారా జరుగుతున్నాయని చెప్పారు. అదనంగా 2,67,000 పీఎన్జీ కనెక్షన్ల కోసం మౌలిక సదుపాయాలను కల్పించామని సుజాత శర్మ పేర్కొంటూ,
1: భారత సర్కార్ కా యే ప్రయత్న హై కి ఘరేలు ఎల్పీజీ ఉపభోక్తాఓ కో కుకింగ్ కే లియే 100% సప్లై ఇన్షోర్ కి జా సకే ఔర్ కమర్షియల్ కో భీ 70% తక్ దేనే కా ప్రయాస్ కియా జా రహా హై. డొమెస్టిక్ కుకింగ్ ఎల్పీజీ కా డిస్ట్రిబ్యూషన్ నార్మల్ హై. ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్ పర్ కోయి డ్రై అవుట్ రిపోర్టెడ్ నహీ హై ఔర్ లగ్భగ్ 95% ఎల్పీజీ సిలిండర్ కి డిలివరీ ఆథెంటికేషన్ కోడ్ కే ద్వారా కి జా రహీ హై.
0: పశ్చిమ బెంగాల్లో కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈ నెల 9వ తేదీన బ్రిగేడ్ పెరేడ్ గ్రౌండ్లో జరగనుంది. ఈ కార్యక్రమం ఉదయం 10 ప్రారంభమవుతుందని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు సమీక్ భట్టాచార్య పాత్రికేయులకు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ పాలిత రాష్ట్రాలకు చెందిన పలువురు ముఖ్యమంత్రులు హాజరు కానున్నారని పేర్కొన్నారు. అసోంలో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో ముఖ్యమంత్రి డాక్టర్ హిమంత బిశ్వశర్మ గౌహటిలోని లోక్భవన్లో గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యకు ఈరోజు తన రాజీనామాను సమర్పించారు. ఎన్నికల ఫలితాల ప్రకటన అనంతరం రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ఈ రాజీనామా ద్వారా మార్గం సుగమం చేసినట్లయింది. అనంతరం హిమంత బిశ్వశర్మ పాత్రికేయులతో మాట్లాడుతూ, మంత్రిమండలి రాజీనామాను గవర్నర్ ఆమోదించారని, ప్రస్తుత శాసనసభను రద్దు చేశారని తెలిపారు. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు కొనసాగాలని గవర్నర్ కోరారని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈ నెల 11వ తేదీ తర్వాత జరిగే అవకాశం ఉందని చెప్పారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించినట్లు కూడా హిమంత బిశ్వశర్మ తెలియజేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని 19 కలుపుతూ రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాగతించారు. ఈ ప్రాజెక్టులు దేశ మౌలిక సదుపాయాలు, ఆర్థిక వృద్ధిని పెంచడంతో పాటు అనుసంధానాన్ని మెరుగుపరిచి కార్యాచరణ సామర్థ్యాన్ని పెంచుతాయని సామాజిక మాధ్యమం వేదికగా పెట్టిన పోస్టులో పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులు దేశవ్యాప్తంగా ఉన్న కీలక పర్యాటక ప్రదేశాలకు రవాణా మార్గాన్ని మరింత మెరుగుపరుస్తాయన్నారు. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను 33 నుండి 37 పెంచాలన్న కేంద్ర మంత్రివర్గ నిర్ణయాన్ని కూడా నరేంద్ర మోదీ అభినందించారు. ఈ నిర్ణయం దేశ న్యాయ మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తుందని, ప్రజలకు సత్వర న్యాయం అందేలా చూస్తుందని ప్రధానమంత్రి అన్నారు. జపాన్ శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి ఒనోడా కిమి న్యూఢిల్లీలో కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ను ఈరోజు కలిసి ఆరోగ్యం, వైద్య పరికరాల రంగాల్లో సహకారంపై చర్చించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శాస్త్ర సాంకేతిక రంగాలలో భారత్, జపాన్ల మధ్య సహజమైన సమన్వయం ఉందన్నారు. రెండు దేశాలు కలిసి వివిధ రంగాలలో ఆవిష్కరణలను వేగవంతం చేయగలవని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పరిశోధనలు సమాజంపై ప్రభావం చూపించగలవన్నారు. క్వాంటం టెక్నాలజీస్, సైబర్ ఫిజికల్ సిస్టమ్స్, ఎలక్ట్రిక్ మొబిలిటీ, క్లీన్ ఎనర్జీ, అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ రంగాలలో భారత్ విస్తరిస్తున్న విధానాన్ని వివరించారు. ఈ సందర్భంగా ఒనోడా కిమి మాట్లాడుతూ, ఈ సమావేశంలో కుదిరిన ఒప్పందాలు పరిశోధన, అనువర్తనం, పారిశ్రామిక విస్తరణ రంగాల్లో మంచి సహకారాన్ని అందిస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తులుగా 10 న్యాయవాదుల నియామకానికి సంబంధించిన ప్రతిపాదనను సుప్రీంకోర్టు కొలీజియం ఆమోదించింది. భారత్ ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని కొలీజియం న్యాయవాదులు మోనికా చిబ్బర్ శర్మ, హర్మీత్ సింగ్ డియోల్, పూజా చోప్రా, సునీస్ బిండ్లిష్, నవదీప్ సింగ్, దివ్యా శర్మ, రవీందర్ మాలిక్, ప్రవీందర్ సింగ్ చౌహాన్, రాజేష్ గౌర్, మిందర్జీత్ యాదవ్ల పేర్లను న్యాయమూర్తులుగా ఆమోదించింది. ప్రవీందర్ సింగ్ చౌహాన్ ప్రస్తుతం హర్యానా అడ్వకేట్ జనరల్గా ఉండగా, డియోల్ పంజాబ్ అదనపు అడ్వకేట్ జనరల్గా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులుగా 3 న్యాయాధికారుల నియామకానికి సంబంధించిన ప్రతిపాదనను కూడా కొలి

0: ఈసీఎం ఆమోదించింది. ఐపీఎల్ 2026లో భాగంగా హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన పంజాబ్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్కు దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ 12 ఓవర్లు పూర్తయ్యేసరికి 2 వికెట్లు నష్టపోయి 134 పరుగులు చేసింది. వాతావరణం. దేశంలోని అరుణాచల్ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, బీహార్, కేరళం, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరిలోని కొన్ని ప్రాంతాలలో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ పేర్కొంది. అండమాన్ నికోబార్ దీవులు, అస్సోం, మేఘాలయ, తూర్పు రాజస్థాన్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలలో ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలులు వేస్తాయని అంచనా వేసినట్లు ఐఎండీ శాస్త్రవేత్త డాక్టర్ సుప్రీత్ కుమార్ తెలియజేస్తూ,
1: where speeds will be 40 to 60 km likely over northwest India during 10 to 12 May. Then fairly widespread to widespread rainfall along with thunderstorm, lightning and gusty winds, that is speeds 40 to 60 km per hour with heavy rainfall likely over northeast India on today. That is apart from that, isolated to scattered thunderstorms, lightning and gusty wind speeds and isolated heavy rainfall likely over Kerala, Tamil Nadu, Puducherry and Karaikal for next 6 to 7 days.
0: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 77,017 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమై చివరకు 941 పాయింట్ల లాభంతో 77,958 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 298 పాయింట్లు లాభపడి 24,330 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కు విలువ 94.62 రూపాయలుగా ఉంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్, వియత్నాం దేశాల మధ్య సంబంధాలు ఎంతో ప్రాధాన్యత కలిగినవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కోసం టీవీకే పార్టీ అధ్యక్షుడు సి జోసెఫ్ విజయ్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ను ఈరోజు కలిశారు. పశ్చిమ బెంగాల్లో కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈ నెల 9వ తేదీన బ్రిగేడ్ పెరేడ్ గ్రౌండ్లో జరగనుంది. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం మరిషుడిలో. టైం చేసి 8:40 అయిపోయింది. మనం అయితే కంటిన్యూ అయిపోతున్నాం డ్యూ డ్యూట్లోకి. మరి డ్యూ డ్యూట్లో మీకోసం నెక్స్ట్ సాంగ్ కూడా రెడీగా ఉంది, ఆయుధం మూవీ నుండి. ఇదేమిటమ్మా మాయా మాయా అనే పాట అయితే వస్తుంది. కుమార్ సాను నిష్మా పడిన ఈ పాటకు లిరిక్స్ వచ్చింది చరణ్. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎంలో.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
0: అలనాటి ఆణిముత్యాలు, మరుపురాని గీతాలు.
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
3: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
4: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
3: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విపి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
3: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మరి స్టూడియోలో టైం చూసే 9 గంటలు దాటి 30 సెకండ్లు. నేను మీ ఆర్జీ రాకింగ్ మధుతో. మరి మీరైతే ఎంటర్ అయిపోతున్నారు మధుర స్వరాలలోకి. మరి మధుర స్వరాలలో మీకు ఆ మధుర స్వరాలు అందించడానికి మరి నేనైతే రెడీగా ఉన్నాను. మరి మనమైతే ఎంటర్ అయిపోదామా మధుర స్వరాలలోకి. ఆ రోజుల్లోనే ఏం టెక్నాలజీ వాడారు అని అనిపిస్తుంది ఈ సాంగ్ చూసిన తర్వాత. మరి ఇద్దరు కవలలకి, ఇద్దరు కవలలు ఉన్న అమ్మాయిలను వెతుకుతుండగా ఈలోపు ఒకరు ప్రేమలో పడడం, ఇంకొకరిని ఎలా మేనేజ్ చేయాలో సాగే కథా చిత్రం జీన్స్ మూవీ అన్నమాట. సో మరి జీన్స్ మూవీ నుండి మీకోసం సూపర్గా మంచి సాంగ్ నేనైతే ప్లే చేస్తున్నాను. కన్నులతో చూసేది అనే పాటైతే ప్లే చేస్తున్నాను. నిత్యశ్రీ పాడిన ఈ పాటకు మ్యూజిక్ ఏఆర్ రెహమాన్, లిరిక్స్ ఏఎం రత్నం, శివగణేష్. ఈ పాటైతే వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎంలో.

90 వసంతాలు పూర్తి చేసుకున్న ఆకాశవాణి మన అందరి వాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ నినాదంతో 9 దశాబ్దాలుగా ప్రజల జీవితాల్లో భాగమై విజ్ఞానాన్ని, వినోదాన్ని, సమాచారాన్ని అందిస్తూ ప్రసార రంగంలో అద్భుతమైన మైలురాయిని చేరుకుంది.

0: ఈ ఆకాశవాణి ఆకాశవాణి విజయవాడ కేంద్రం రూపొందించి అందించిన మేలిముత్యాల్లాంటి కార్యక్రమాల్లోని కొన్ని ఆణిముత్యాలను మే 1వ తేదీ నుంచి మే 31 వరకు ప్రతిరోజు ఉదయం 11 గంటలకు విజయవాడ ఏ మీటర్లు మరియు రెయిన్బో ఎఫ్ఎం 102.2 ఛానల్లో గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో వినవచ్చు.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం మరి స్టూడియోలో. టైం చేస్తే 9:14 మనమున్నాము మధుర స్వరాలలో. మరి మధుర స్వరాలలో మరి నెక్స్ట్ పాట అయితే వస్తుంది, తెలుగు అంటేనే అమృతం, దానికి తోడు ఇళయరాజా గారి సంగీతం అంటే అది అమృత భాండాగారం. మరి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఒరకనే అనలేదు కదా, మరి ఆయన రచన ఎలా ఉంటుందో ఈ పాటలో వినేద్దాం. కూలీ నెంబర్ 1 మూవీ నుండి మీకోసం సాంగ్ నేనైతే ప్లే చేస్తున్నాను, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పడిన ఈ పాట. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎంలో.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మనమున్నాము మధుర స్వరాలలో. మరి మధుర స్వరాలలో మరి నెక్స్ట్ సాంగ్ ఏదో వస్తుంది. మాటలేని మనసుకి రచనలనే మాటలు పాటల రూపంలో ఇద్దరు మనసులు పాడుకుంటే వినడానికి ఎంత బాగుంటుందో మరి ఈ పాట అయితే వినేద్దాం. మహర్షి మూవీ నుండి మాటరాని మౌనం ఇది అనే పాట అయితే నేనైతే ప్లే చేస్తున్నాను. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ దానికి పడిన ఈ పాటకు లిరిక్స్ వెన్నెల కంటి. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మనం ఉన్నాము మధుర స్వరాలలో. మరి మంచిగా పాటలైతే వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. బృందావనం చిత్రం నుండి పాడైతే విన్నారు కదా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం యజానికి పాడిన ఈ పాట అయితే మరి మధుర స్వరాలలో. మరి నెక్స్ట్ సాంగ్ అయితే వస్తుంది, ఫ్యామిలీ ఎంటర్టైన్గా నడుస్తూ మంచి సినిమా అయితే వచ్చేసింది ఘరానా మొగుడు మూవీ నుండి మనోజ్ చిత్ర పాడిన ఈ పాట అయితే వస్తుంది. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎంలో. మనమున్నాము మధుర స్వరాలలో.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మనమున్నాము మధుర స్వరాలలో. మరి మంచిగా సూపర్ గా సాంగ్ అయితే వినేశారు ప్రెసిడెంట్ గారి పెళ్ళ మూవీ నుండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పడిన ఈ పాట అయితే వినేశారు. మరి మనమైతే ఉన్నాము మధుర స్వరాలలో. మరి నెక్స్ట్ సాంగ్ అయితే వస్తుంది వేసవిలో వాన చినుకుల. ఆ వాన చినుకులు ఒకటి ఒకటి పెరిగి వాగులా మారితే చూడడానికి ఎంత చక్కగా ఉంటుందో, ఆ హాయిని పలకరించేంతగా ఉంటుంది వారిద్దరి మధ్య ప్రేమలోని ఈ వాన పాట. మరి మీకోసం నేనైతే ప్లే చేస్తున్నాను బంగారు బుల్లోడు చిత్రం నుండి సాంగ్ నేనైతే ప్లే చేస్తున్నాను. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పడిన ఈ పాటకు మ్యూజిక్ రాజ్కోటి, లిరిక్స్ వచ్చి వేటూరి. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM విత్ యువర్ ఆర్జే రాకింగ్ మధుతో. మీరు ఉన్నారు మధుర స్వరాలలో.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మనమున్నాము మధుర స్వరాలలో మరి తర్వాత వచ్చే పాట తన చెలి స్నేహం అతనికి ఒక తీయని జ్ఞాపకం. తను కన్న కళలు, తన ఎదురుగా నిలబడే క్షణాలు మాటలలో చెప్పలేనివి. ఎన్నాళ్ళుగా వేచిన అతనికి ఇన్నాళ్ళుగా ఒక చెలి తోడు దొరికిందట. మరి మంచి ముహూర్తం ఇక పరుగున వస్తుంది వారిద్దరిని ఒకటి చేయడానికి. మరి ఈ పాటలోని లిరిక్స్ వింటే మీరే అంటారు, మరి మీకోసం ఈ పాట అయితే వస్తుంది నిన్నే ప్రేమిస్తా మూవీ నుండి, ప్రేమ ఎందుకని అనే పాట అయితే వస్తుంది. రాజేష్ చిత్ర పాడిన ఈ పాటకు లిరిక్స్ ఈఎస్ మూర్తి. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం.

తెలుగు సాహితీ మణిదీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53

ఉంది. తెలుగు కవుల సాహిత్య పరిచయం గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ 8 మీటర్లపై తెలుగు సాహితీ మణిదీపాలు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: Red Bharati FM 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బా మాట్లాడుతో సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మరి స్టూడియోలో టైం చూసే 10:02 దాటి 30 సెకండ్లు. నేను మీ ఆర్జే రాకింగ్ మధుతో మరి మనం ఏదో ఎంటర్ అయిపోతున్నాము ఆపాత మధురాల గీతాల మాలిక వినిపించి నీ రాగాలిలోకి. వినిపించి నీ రాగలేలోకి మనమైతే వెల్కమ్ చెప్పేస్తూ మరి వినిపించి నీ రాగలేలో మీకోసం పాట అయితే వస్తుంది బంగారు లక్ష్మి చిత్రం నుండి కాకా పడతా అమ్మాయి అనే పాట అయితే వస్తుంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన ఈ పాటకు రచన అత్రేయ. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మనమున్నాము వినిపించని రాగలేలో, మరి వినిపించని రాగలేలో. మరి నెక్స్ట్ పాట అయితే వస్తుంది బుచ్చిబాబు చిత్రం నుండి, చిత్రాల తోటలో అనే పాట అయితే వస్తుంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పడిన ఈ పాటకు రచన దాసరి నారాయణరావు. వింటూ స్టేట్ ఇంటూ వివిధ భారతి 101.3 FM.

వినిపించింది రాగలిలో మనమున్నాము. ఆ పాత మధురాలను వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. మరి గందరగోళం చిత్రం నుండి పాటైతే విన్నారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఈ పాటకు రచన ఆరుద్ర. వినిపించింది రాగలిలో మరి తర్వాత వచ్చే పాట మంచి రోజు చిత్రం నుండి చెప్పాలని ఉంది, చెప్పేదిలా అనే పాటైతే వస్తుంది. పివి శ్రీనివాస్ పాడిన ఈ పాటకు రచన పివి శ్రీనివాస్. వింటూ స్టేట్ ఇంటూ వివిధ

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: వినిపించిన రాగాలలో మనమున్నాము. ఆపాత మధురాలను వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. మరి తర్వాత వచ్చే పాట పవిత్ర బంధం చిత్రం నుండి పచ్చబొట్టు చెరిగిపోతులే అనే పాట అయితే వస్తుంది. ఘంటసాల పి సుశీల పాడిన ఈ పాటకు రచన అరుద్ర. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎంలో.

వినిపించిన రాగాలిలో మనమున్నాము. ఆ పాత మధురాలను వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. సుగుణ సుందరి కథా చిత్రం నుండి పాటైతే విన్నారు. ఎల్లారీశ్వరి పాడిన ఈ పాటకు రచన రుద్ర. వినిపించిన రాగాలిలో మరి తర్వాత వచ్చే పాట విజయం అనేదే చిత్రం నుండి సన్నజాజి పూలు పెట్టి అనే పాటైతే వస్తుంది. ఎస్ జానకి పాడిన ఈ పాటకు రచన సి నారాయణ రెడ్డి. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

అనేది నలుపు రంగు చీకటిది, ఎరుపు రంగు ఆకలిది. కాలే ఆకలి కా చిట్టు

వినిపించి నీరాగలిలో మనమున్నాము సంకల్పం చిత్రం నుండి పాటైతే విన్నారు. బాల సరస్వతీదేవి పాడిన ఈ పాటకు రచన అనిశెట్టి. వినిపించి నీరాగలిలో మరి తర్వాత వచ్చే పాట ఎవరు మునగాడు చిత్రం నుండి పిబి శ్రీనివాస్ పి సుశీల పాడిన ఈ పాటకు సంగీతం వేద రచన సి నారాయణ రెడ్డి. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.